0: అంత నిశ్చలమైన ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ వన్స్ వి ఎక్సర్సైజ్ సీలింగ్ ఆన్ డిజైర్ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
0: కనుకనే ఈనాడు మనము కొన్ని డిజైర్స్ ని కంట్రోల్ చేయాలి.
1: సో వీ హావ్ టు కంట్రోల్ అవర్ డిజైర్స్ టుడే.
0: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని,
1: సీలింగ్ ఆన్ డిజైర్స్,
0: అది కంట్రోల్ చేసినప్పుడే దైవం మనకు వెంటనే జంటనే ఉంటాడు.
1: దెన్ వన్స్ వీ హావ్ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ ఎక్స్పీరియన్స్ గాడ్ విత్ యూ ఇన్ యూ.
0: పిచ్చి పిచ్చి ఆశలనంతా మనం పెంచుకోకూడదు.
1: వీ హావ్ ఫూలిష్ ఆస్పిరేషన్స్.
0: ఇంతే కాక ఇతరుల యొక్క మాటలను కూడా మనము పరిహసించేటట్టుగా భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ గో బై ది వర్డ్స్ ఆఫ్ అదర్స్.
0: కొన్ని దుర్భావములు మాట్లాడతారు.
1: సమ్ పీపుల్ స్పీక్ విత్ ఆల్
0: దుశ్చింతనలు పలుకుతారు,
1: బ్యాడ్ థాట్స్.
0: వీటిని మనం లెక్కనే చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దేమ్.
0: కట్టగడపడికి బుద్ధుడు దీన్ని నిర్ణయం చేసుకున్నాడు.
1: దిస్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ ఆఫ్ బుద్ధ.
0: ఈ నిర్ణయం లోపల మొట్టమొదటి తన యందు ఉన్నటువంటి యొక్క పంచభూతములు తాను అరికట్టాలి.
1: హి ఫస్ట్ డిసైడెడ్ టు కంట్రోల్ ద ఫైవ్ సెన్సెస్.
0: మొట్టమొదటి దృష్టిని మనం కంట్రోల్ చేయాలి.
1: ఫస్ట్ ద విజన్, అవుట్లుక్స్ మస్ట్ బి కంట్రోల్.
0: సమ్యక్ దృష్టి.
1: వన్ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: సమ్యక్ శ్రవణము.
1: గుడ్ ఆడిషన్.
0: సమ్యక్ వాక్.
1: గుడ్ టాక్.
0: సమ్యక్ భావము.
1: గుడ్ థాట్.
0: సమ్యక్ చింతనము.
1: అండ్ గుడ్ యాక్షన్.
0: మొట్టమొదటి మనము మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ గుడ్ విజన్, గుడ్ లుక్స్.
0: అనవసరమైనటువంటి పిచ్చిని పిచ్చి బుద్ధులంతా మనం పెంచుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పర్వర్టెడ్ మైండ్.
0: ఈనాటి మానవుడు ఈ దృశ్యమును కంట్రోల్ చేయకుండా పోవడానికి మూల కారణము
1: ద రీజన్ వై మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ కంట్రోల్.
0: ఆధునిక యుగమునందు ఆవిర్భవించినటువంటి ఈ సినిమాలు, టెలివిజన్లు, టెలివిజన్ ఇదంతా వచ్చి మానవుని మనసును పాడు చేసి పెడుతున్నాయి.
1: The modern mind is completely spoiled by cinemas and TV, and so he is not able to control his outlooks.
0: మంచి దృశ్యములే మనకు కనిపించడం లేదు.
1: We don't have good scene at all.
0: తద్వారా మంచి శ్రవణం కూడా ఉండటం లేదు.
1: And so he is not able to listen to good things.
0: ఈ విధంగా మానవుడు తన బుద్ధిని తానే పాడు చేసుకుంటున్నాడు.
1: Like this man is spoiling his own mind.
0: తన మనోభావం తాను చంచలత్వంగా మార్చుకుంటున్నాడు.
1: హిస్ మేకింగ్ హిస్ వెరీ థాట్ వేవరింగ్, అన్స్టడీ.
0: కనుకనే మానవత్వము ఒక దానవత్వంగా మారిపోతుండాలి.
1: మానవత్వ, హ్యూమన్ లైఫ్ హెస్ బికమ్ దానవత్వ, డెమోనిక్.
0: పశుత్వంగా మారిపోతుండాలి.
1: ఇట్ హెస్ బికమ్ పశుత్వ, అనిమాలిటీ.
0: ఈ దృశ్యమును పురస్కరించుకుని తమ యొక్క శ్రవణము కూడాను చాలా పశుబిందంగా మారుతుండాలి.
1: యాజ్ హెస్ నో గుడ్ లుక్స్, నేచురలీ దట్ లీడ్స్ టు bad listening.
0: Anaga pashigunamulu tamallo praveshistunnayi.
1: Meaning animal qualities are finding place in our life.
0: Ye thought vachinappudiki ni animal kuda nu kontha season reason untadi kani manavuniki no season no reason.
1: Animal has a reason and season but not man.
0: Animal kante kuda heenamaipothunnadu manavudu.
1: Man has become much worse than an animal.
0: Daya prema sahanamu sanubhuti అన్నటువంటి యొక్క మానవతా గుణములు అంతర్ధానమైపోతున్నాయి.
1: హ్యూమన్ క్వాలిటీ సచ్ అస్ కంపాషన్ ఫర్ బ్యారన్స్, టాలరెన్స్ ఆర్ మిస్సింగ్.
0: మానవుడు నకసిక పర్యంతం కూడాను నిశ్చింతలుగా ఉండవలసిన వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ వరీ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఈ థాట్స్ కు అవకాశమే రాకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ థాట్స్.
0: ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నాం.
1: దీస్ థింగ్స్ ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. శ్రేయోహి జ్ఞాన అభ్యాసాత్. మనము కొన్ని మంచి అభ్యాసములను మనం పెంచుకోవాలి.
1: సో వీ షుడ్ కల్టివేట్, వీ షుడ్ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసముల చేతనే మనకు మనశ్శాంతి లభిస్తుంది.
1: బై ప్రాక్టీస్ వీ కెన్ ఎర్న్ మెంటల్ పీస్.
0: ఈ మనశ్శాంతి వల్లనే సచ్చింతనలు మనలో ఆవిర్భవిస్తాయి.
1: మెంటల్ పీస్ లీడ్స్ టు గుడ్ థాట్స్.
0: కనుకనే మనస్సు మన స్వాధీనంలో ఉన్నది, కానీ మనస్సు స్వాధీనంలో మనిషి లేడు.
1: సో మ్యాన్ మస్ట్ బి ది మాస్టర్ ది మైండ్. ద మైండ్ షుడ్ నాట్ టేక్ కంట్రోల్ ఓవర్ మైండ్.
0: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: కనుకనే నీవు మాస్టర్ ది మైండ్ కావాలి.
1: సో యు షుడ్ బి ఏబుల్ టు మాస్టర్ ద మైండ్.
0: ఈనాటి మానవుడు మాస్టర్ కంత మనుండి కంత కొన్ను స్లేవ్ అయిపోతున్నాడు.
1: మ్యాన్ టుడే ఇస్ నాట్ ద మాస్టర్ but he is a slave to his senses.
0: Kanukane ee chanchalatvam dinadinamunku prabalanga balchipothuntunnadi.
1: That's the reason why

0: He's so unsteady.
1: ఇంతే కాక శారీర అభిమానం కూడా పెరిగిపోతుండాలి.
0: ఫర్దర్ మోర్ హియాస్ బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం పెరిగిపోవడం చేతని ఎవరేమన్నా కూడాను కష్టము, ఎవరేమన్నా కూడాను బాధలు, ఎవరేమన్నా కూడాను తన చింతలు, ఈ విధమైనటువంటి ఆలోచనలు పెరిగిపోతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ఇంక్రీజింగ్ బాడీ అటాచ్మెంట్ హీ ఫీల్స్ అఫెండెడ్, హీ ఫీల్స్ హర్ట్ వాట్ ఎవర్ ఈస్ సెట్, వాట్ ఎవర్ ఈస్ డన్ అగెన్స్ట్ హిమ్.
1: ఈ దేహము పాంచభౌతికమైన దేహము.
0: ద బాడీ ఆఫ్టర్ ఆల్ హస్ గాట్ ఫైవ్ సెన్సెస్.
1: ఇది నీటి బుడగ వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: దీనికై ఎవరేమన్నా కూడా నీకెందుకు భయం?
0: Why should be afraid of whatever
1: you say?
0: Why should you be worried?
1: నీకెందుకు అభిమానము?
0: Why this attachment?
1: దీన్ని ప్రక్కకు నెట్టివేయాలి.
0: Brush it aside.
1: లేని పోని వాంఛలు పెరిగిపోతున్నాయి.
0: We have unnecessary desires.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఈనాటి రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్లో.
0: In political situation today.
1: మొట్టమొదట.
0: First.
1: ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కావాలని నిలుస్తాడు.
0: One wants to become the panchayat president.
1: ఆ ప్రెసిడెంట్ గా జయించినాడా ఇంకా దాని నుంచి చైర్మన్ కావాలి.
0: Then he wants to next position chairman.
1: దాని తర్వాత మినిస్టర్ కావాలి.
0: Later he wants to become a minister.
1: మినిస్టర్ అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ కావాలి.
0: Then prime minister.
1: ఈ విధంగా పెరిగిపోతుంటుంటే ఏమిటి ఈ మినిస్టర్స్, ఏమిటి ఇది ప్రైమ్ మినిస్టర్స్, ఏమిటి ఈ వాంఛలు?
0: What are these positions? What are these aspirations to have?
1: దీని వల్ల మనకు లభ్యమయ్యేటువంటిది ఏమిటి?
0: What is it you get out of it?
1: కేవలం మంచి పని ఒక్కటి కూడా చేయటం లేదు.
0: In fact, you are not able to do any good thing.
1: దీని వల్ల అన్ని కూడాను చెడు పదార్థములే వస్తున్నాయి.
0: Only bad results you get ultimately.
1: ఈ రిజల్ట్స్ అంతా కూడాను బ్యాడ్ ఇవే వస్తున్నాయి.
0: All results are total failure.
1: కనుకనే రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్ని కూడాను చెడ్డవే వస్తున్నాయి.
0: Therefore you get in the form of reaction, reflection, resound the bad results.
1: ఈనాటి మానవుని యందు ఆవిర్భవించేటువంటి వాంఛలు,
0: the desires that come out of man,
1: అసహ్యమైనటువంటివిగా వస్తున్నాయి.
0: Are most awful and mean.
1: పాపకరమైనటువంటివిగా వస్తున్నాయి.
0: Are most sinful.
1: సంకల్పములకే ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ సచ్ థాట్స్.
1: అలాంటి సంకల్పములు వచ్చినా,
0: ఇఫ్ సచ్ థాట్స్ కమ్,
1: ఆ స్థానంలో వదలి వెళ్ళు.
0: లీవ్ ద స్పాట్ అండ్ గెట్ అవే.
1: దాన్ని నువ్వు కట్టుకోవడం చేత కదా ఇవన్నీ వస్తున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ అటాచ్డ్ దెమ్, దేర్ఫోర్ యూఆర్ బౌండ్.
1: కనుకనే మొట్టమొదట బుద్ధుడు,
0: ఫస్ట్ బుద్ధ,
1: సమ్యక్ దృష్టిని పెట్టుకున్నాడు.
0: హి హ్యాడ్ గుడ్ లుక్స్ టు బిగిన్ విత్.
1: మంచి దృష్టి,
0: గుడ్ లుక్స్,
1: స్థిరమైన దృష్టి,
0: స్టడీ,
1: నిశ్చలమైన దృష్టి,
0: కాన్సన్ట్రేట్,
1: నిర్మలమైన దృష్టి,
0: ప్యూర్ లుక్,
1: నిస్వార్థమైన దృష్టి,
0: సెల్ఫ్లెస్.
1: అప్పుడే తన లోపల వాంఛారహితుడైపోతాడు.
0: దట్ మేడ్ హిమ్ డిజైర్లెస్.
1: లేకపోతే
0: లేత
1: వయస్సునందు చిన్న బిడ్డను వదిలిపెట్టి ఆ విధంగా త్యాగం కావాలంటే ఎంత గొప్ప త్యాగం.
0: ఇట్ ఇస్ ద స్టూపెండస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ మేడ్ బుద్ధ
1: లేక
0: he has given a body attachment.
1: దేహాభిమానాన్ని క్రమక్రమేణ క్షీణించిపోజేశాడు.
0: In fact, he made the body attachment decline gradually.
1: దేహాభిమానాన్ని చీల్చివేశాడు.
0: In fact, he has cut off the body attachment.
1: ఈ దేహము నా పనిముట్టు.
0: After all, body is an instrument.
1: దేహము నేను కాదు.
0: I'm not the body.
1: కాబట్టి నేను నేను అని భ్రమించి ఈ దేహముని నేనుగానే భావిస్తున్నాను.
0: ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ ఇస్ ద మిస్టేక్.
1: దిస్ ఇస్ మై బాడీ, మై బాడీ, మై బాడీ.
0: ఐ క్లెయిమ్ దిస్ బాడీ యాస్ మైన్.
1: మై బాడీ, మై బాడీ, మై బాడీ. హూ ఆర్ యూ?
0: యు ఐడెంటిఫై విత్ ద బాడీ, దెన్ హూ ఆర్ యూ?
1: అది నీకు తెలీదు. ఇస్ ద మై బాడీ, ఇస్ ద మై మైండ్, మై బుద్ధి, మై చిత్తం, మై ఇంద్రియం, బట్ హూ ఆర్ మై?
0: దెన్ వీ సే మై మైండ్, మై ఇంటెలెక్ట్, మై బాడీ, మై సెన్సెస్, దెన్ హూ ఆర్ యూ?
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించడం లేదు.
0: యూ డోంట్ నో ద ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: నా దేహం అనుకున్నప్పుడు ఇది రెండు నిమిషాల్లో పోతుంది.
0: దెన్ వన్స్ యూ కన్సిడర్ దిస్ బాడీస్ మైన్, అటాచ్మెంట్ విల్ గో.
1: నీ దేహమే నీ స్వాధీనంలో లేదు.
0: బాడీ ఇస్ నాట్ అండర్ యువర్ కంట్రోల్.
1: అలాంటి వాడు నా దేహం అని నీవేందుకు భ్రమిస్తున్నావు?
0: దెన్ హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బాడీ?
1: ఇదంతకుడు నువ్వు భ్రమనే.
0: ఇట్స్ ఆల్ ఇమాజినేషన్.
1: ఈ భ్రమను నువ్వు పెంచుకోవడం చేతనే,
0: బికాస్ ఆఫ్ ఇల్యూషన్,
1: బ్రహ్మ నీకు దూరమైపోతున్నాను.
0: బికాస్ ఆఫ్ Brahma illusion, you are away from Brahma divine.
1: ఈ సామాజిక చర్యలంతా కూడాను మరింత బలిచిపోతున్నాయి.
0: And social actions add to the confusion.
1: ఈ సోషల్ యాక్షన్ అంతా కూడా బలిచిపోవటం చేతనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుండాలి.
0: బికాస్ ఆఫ్ ది సోషల్ యాక్షన్స్ ఆల్ అరౌండ్ ద డివినిటీ ఇస్ సబ్డ్యూడ్ టోటలీ గాన్.
1: ఏదో ప్రజాసేవ చేయాలి అనుకుంటున్నావు.
0: యు వాంట్ టు సర్వ్ సొసైటీ.
1: జనసేవ చేయాలి అనుకుంటున్నావు.
0: యు వాంట్ టు సర్వ్ పీపుల్.
1: ఇవంతా వట్టి స్టంట్స్.
0: ఇట్ ఇస్ ఆల్ మియర్లీ ఏ స్టంట్ అండ్ స్టంట్ అలోన్.
1: ఎక్కడ చేస్తున్నారు జనసేవ?
0: వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ యు డూయింగ్?
1: ఎక్కడ సమాజ సేవ చేస్తున్నారు?
0: వేర్ ఆర్ యు సర్వింగ్ పీపుల్?
1: తమ సేవనే తాము చేసుకుంటున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ సర్వింగ్ యువర్ సెల్ఫ్.
1: ఇవంతా కూడాను కేవలము భ్రాంతులుగా పెంచుకొని
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్
1: బ్రహ్మకు అతి దూరం అయిపోతున్నారు.
0: యు హావ్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ గాడ్.
1: భ్రాంతులు ఎంత తగ్గించుకుంటే అంత నీవు బ్రహ్మస్వరూపుడుగా మారిపోతావు.
0: ద మోర్ దిస్ లెస్ ఆఫ్ డిల్యూషన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివైన్.
1: కనుకనే మొట్టమొదటి బుద్ధుడు
0: ఫస్ట్ బుద్ధ
1: గురువులంతా చూచాడు.
0: He met all gurus,
1: preceptors.
0: He listened to their sacred
1: teachings. He has
0: gone through sacred
1: texts. He
0: brushed and thrown them aside.
1: Anityam.
0: Temporary.
1: Asukam.
0: No happiness.
1: Mimam prapya bhajasvamam annadu.
0: The world is temporary, it is fleeting and full of misery.
1: Yevati ee bhranti.
0: What is this idea?
1: దీనివల్ల మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
0: What is the reward I get?
1: ఇది గొప్పగా మేము సంపాదిస్తాం అనుకుంటున్నారు.
0: You think that I amass wealth?
1: లేదు లేదు.
0: No.
1: ఉన్నటువంటి శక్తిని క్షీణింపజేసుకుంటున్నారు.
0: In fact, you are losing the existing energy.
1: ఈనాటి విద్యార్థులు కూడాను అంతే.
0: The same with modern students as well.
1: ఈ విద్యార్థులు
0: the students
1: చదివే చదువు చాలదని
0: thinking that they
1: విదేశాలకు వెళ్లి
0: thinking that education is useless
1: ఖర్చు పెట్టుకొని
0: they go abroad spend money
1: కట్టగడపడికి ఒట్టి చేతులతో వస్తున్నారు
0: and they return empty handed.
1: ఈ విదేశాభిమానం పెంచుకోవటమే ఒక పెద్ద మూర్ఖత్వం.
0: It is utter foolishness to be attached to foreign land.
1: ఈ తల్లిదండ్రులకు కూడా ఇది ఒక పిచ్చి.
0: And your parents also have this.
1: ఆ తల్లిదండ్రులు ఈ విధంగా పిల్లల్ని చెడగొడుతున్నారు.
0: The parents spoil their children.
1: ఏ విదేశాలకు పంపాలి విదేశాలకు పంపాలి.
0: Parents want to send their children abroad.
1: నీవు అక్కడ ఎత్తే బిచ్చం ఇక్కడే ఎత్తుకోకూడదా?
0: You can beg in this country as well rather begging there.
1: విదేశాలకు పోయి కేవలం బెగ్ చేస్తున్నారు.
0: You go there and beg.
1: నీవు కష్టపడి పని చేసినప్పుడే నీకు ఇంత కాసులు చిక్కుతున్నాయి.
0: If you are industrious, you can earn your livelihood.
1: తెల్లవారి లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకు పనిచేస్తున్నావు.
0: Right from dawn to dusk you work hard.
1: ఆ పని నీ దేశంలో నువ్వు ఎందుకు చేయకూడదు?
0: Why don't you work hard here?
1: తర్వాత ఎక్స్ట్రా వర్క్.
0: You can have extra work.
1: ఎక్స్ట్రా వర్క్ చేస్తే ఎక్స్ట్రా సాలరీస్ వస్తాయి.
0: If you have extra work, you will have extra income.
1: ఏమిటి?
0: What is this?
1: ఇదే మనం సాలరీ. ఆ వచ్చినంత వచ్చినట్టే పోతుంటది.
0: All the money you earn, you spend.
1: కట్టకడబటికి భారతదేశానికి వచ్చే ముందుగా చేతిలో ఒక నయా పైసా కూడా ఉండదు.
0: By the time they return from the foreign land, they return empty handed.
1: మా పిల్లవాడు ఫారెన్ లో చదువుతున్నాడు.
0: The parents are proud of their child. బాగా
1: సంపాదిస్తున్నాడు.
0: They are happy that they
1: earn. సంపాదిస్తున్నాడు.
0: What is it?
1: పాపాలను సంపాదిస్తున్నాడు.
0: He is only earning sins and sins alone.
1: ఈ పాపం సంపాదించుకోవడానికి పరదేశానికి పోవల్నా?
0: To earn sin you don't need to go abroad.
1: నీ స్వదేశంలో కించిత్ పుణ్యం సంపాదించుకో చాలు.
0: Can't you earn a fraction of a merit?
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: In fact, you should help others. To harm others is the sin.
1: Help others.
0: Help others. And hurt never. Help ever.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we should recognize the divinity in humanity.
1: ఈనాడు పడేటువంటి ఆశలు అన్ని కూడా కేవలము పేరాశలే.
0: All aspirations are beyond limits.
1: కొన్ని దినాల్లో మీకే తెలుస్తుంది.
0: You will know within couple of
1: days. వెళ్ళినటువంటి వారు
0: All those that have gone abroad.
1: ఏమి సంపాదించుకున్నారు?
0: What is that bringing home?
1: ఏమి సంపాదించు?
0: Nothing.
1: తను తినడానికి కూడా తక్కువైపోతుంది.
0: They don't have enough of money even to eat.
1: ఆశ ఆశ ఆశ.
0: But they have ambition.
1: విదేశాలకు పోవాలి.
0: We should go abroad.
1: ఎంత కాలం నుంచినో 72 సంవత్సరం నుంచి కూడాను నన్ను చాలా ప్రయత్నం చేశారు.
0: For the last 72 years, people have been pressurizing
1: మా దేశానికి రావాలి.
0: People of all countries have been inviting him. దేశము? What country?
1: ఏ దేశము నీది కాదు.
0: In fact, no country belongs to you.
1: ఈ దేహమే నీది కాదు.
0: Body doesn't belong to you.
1: దేశం ఏది దేశము?
0: Then how do you claim the country?
1: ఎక్కడికి నేను పోవడానికి ఇష్టం లేదు.
0: భగవాన్ does not want to go anywhere.
1: దేనికోసం?
0: Why?
1: దేశాన్ని వదిలిపెడితే
0: if you leave your country
1: మనం దేహం అభివృద్ధి చెందుదామా?
0: Do you think that you can progress?
1: ఎప్పటికీ కాదు.
0: Never.
1: దేహాన్ని పోషించుకొని దేహ భ్రాంతిని మనం నశింపజేసుకోవాలి.
0: You have to maintain your body, but you have to give up body attachment.
1: ఈ దేహవాంఛలు చంపించుకోవాలి.
0: అండ్ యూ షుడ్ నాట్ హ్యావ్ డిజైర్స్.
1: కనుకనే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేసేయనం.
0: మ్యాన్ ఇస్ బోర్న్ టైమ్ అండ్ అగైన్.
1: ఇహ సంసారే బహు దుఃఖారే, కృపయా పారే పాహి మురారే.
0: ఇన్ దిస్ ఫ్యామిలీ విచ్ ఇస్ అన్ ఓషన్ సో డిఫికల్ట్, ఓ గాడ్ హెల్ప్ మీ టు క్రాస్ ఓవర్.
1: కనుకనే దీని అన్నింటిని కూడా గుర్తించినటువంటి శంకరుల వారు
0: Adi Shankara, who has recognized this,
1: తిరిగి తానే ఇది చెప్పుకుంటూ వచ్చాడు.
0: He started declaring this.

0: పునరపి జననం పునరపి మరణం.
1: You are born again, again. You are born and you die in the cycle of birth
0: chavatam,
1: and death.
0: Puttatam, chavatam, puttatam, chavatam, puttatam.
1: This is all the cycle of birth and death.
0: Idena mane sejisthi. Manava janma metti. Nenu manavudani peru pettukoni sarthakamainatundi margani manam pondali kani ee durvinyogamainatundi oka margani manam enduku pondali.
1: Having been born as a human being, with all the claim of a human being,
0: padi mandi
1: you should work for your redemption. See that
0: chaala paiki ekkipothunnavu.
1: And in fact you are thinking too much of yourself.
0: ee meppuru gaadu manaku kavalsindi.
1: It's not the praise that is important.
0: Meppuru manaku paapa kuppalu.
1: All the praises will amount to the heap of sins.
0: Manaku mana hrudayanni santrupti parchukovali.
1: In fact you should satisfy your conscience.
0: Mana shantiye manaku raksha.
1: Your peace will protect you.
0: Mana shantini manam poshinchukovali.
1: And we should maintain
0: shanti.
1: Our peace.
0: Where is peace?
1: Where is peace?
0: Peace, peace, peace, peace.
1: We say peace, peace.
0: Bazaar lo manaku labhinchetvanti kaadu.
1: It's not present in bazaar.
0: Konte chikketvanti kaadu.
1: You can't buy.
0: Pradalu idaru andinchetvanti kaadu.
1: It cannot be received.
0: Peace, peace,
1: peace.
0: You are the embodiment of peace.
1: You are the embodiment of peace.
0: Outside anta kudanu pieces, pieces, pieces.
1: Outside you find only pieces, pieces.
0: You are the embodiment of peace.
1: You are the embodiment.
0: You are the embodiment of truth.
1: You are the embodiment.
0: You are the embodiment of love.
1: You are the embodiment of love.
0: You are the embodiment of God.
1: You are the embodiment of God.
0: ilante divya satyanni nee enna unchukoni
1: with all the fundamental truth in you
0: baitanta sancharinchadaniki povatam enta karma.
1: You just move about outside.
0: Enta paapamulu chesinatundi vallo ee karmaku paalpadtaru.
1: In fact a sinful man would resort to that bad deed.
0: Aa paapanike manam guri kaakoddu.
1: Never commit such a sin.
0: ఎన్ని పాపాలు చేసినాము?
1: You must have committed many.
0: ఈ అవస్థలకు గురి అవుతున్నాము.
1: That's why you have been suffering now.
0: కనుకని దీన్ని త్యజించాలి.
1: Give up the whole sin.
0: త్యజించినప్పుడే మనకు సరైనటువంటి పుణ్యము ఆనందము లభిస్తుంది.
1: When once you sacrifice, you will have all the merit and bliss.
0: ఆనందం మన యొక్క సొత్తు.
1: The bliss is your own property.
0: ఆనందం లేకుండా మనం ఒక క్షణమైన జీవించలేము.
1: Without bliss you cannot live for a moment of time.
0: ఆనందమే మన స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లిస్.
0: ఈ యొక్క ఆనందం మనం ఎంత పెట్టుకుని బయటంతా వెళ్తానికి పోవటం ఎంత పిచ్చితనం.
1: బ్లిస్ ఇస్ ఇన్ యూ బట్ యువర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఇట్ అవుట్ సైడ్. వాట్ ఫూలిష్నెస్ ఇట్ ఈస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: బుద్ధుడు సామాన్యమైనటువంటి ఒక సంసారి కాదు.
1: బుద్ధ ఈస్ నాట్ ఎ నార్మల్ హౌస్ హోల్డర్.
0: గొప్ప రాజ కుటుంబంలో పుట్టినటువంటి వాడు.
1: హీఈస్ ఫ్రమ్ ఎ రాయల్ ఫ్యామిలీ.
0: అతనికి ఏ తక్కువ లేదు.
1: There is no shortage whatsoever.
0: సర్వము ఉంటుంది.
1: He has got everything.
0: కాని రాత్రి రాత్రి ఒక తూరి తిరంగా వదిలిపెట్టుకున్నాడు.
1: But he left overnight.
0: కన్న బిడ్డను కూడా చూడకుండా వెళ్ళాడు.
1: He just left his son.
0: త్యాగం, త్యాగం, త్యాగం.
1: It is all a life of sacrifice.
0: నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: No association, no authority, no position. Nothing whatsoever. It is only sacrifice that comes first and mortality.
0: సర్వమును త్యజించాడు వెళ్ళాడు.
1: And hence Buddha sacrificed everything.
0: తండ్రి ఎంతనో బాధపడ్డాడు.
1: Father felt very sad.
0: ఈ దేహాభిమానం ఉంటుంటది కదా.
1: Father has attachment.
0: కానీ తనకు అటాచ్మెంట్ లేదు.
1: But Buddha has no attachment.
0: తండ్రికి ఉంది తండ్రిగా.
1: And father has attachment.
0: కానీ తల్లికి లేదు, తల్లే లేదు.
1: And in fact he has no mother.
0: తనకు ఏమాత్రం కూడా దేహాభిమానం లేదు.
1: బుద్ధ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: సంచరించాడు.
1: హి మూవ్డ్ అబౌట్.
0: ఎవరో ఇంత పెట్టినటువంటి భోజనం తినటము, తిరిగి అక్కడ చేతులు కడుక్కోవటం, వెళ్ళటము.
1: హి కుడ్ రిసీవ్ ఓన్లీ ద ఫుడ్ సర్వ్డ్ బై సంబడి అండ్ వెంట్ ఆన్ మూవింగ్ అండ్ మూవింగ్.
0: భిక్షాన్నం, భిక్షాన్నం, భిక్షాన్నం.
1: హి వెంట్ ఆన్ రిసీవింగ్ ఫుడ్ ఆఫర్డ్ టు హిమ్.
0: ఎవరో ఒక స్త్రీ, నాయన ఎంతకాలమైందో నీకు భోంచేసి ఇదిగో తెస్తున్నానని భిక్షం పెట్టింది.
1: ఎ ఉమెన్ కేమ్ అండ్ సెడ్ యు మస్ట్ హావ్ టేకెన్ ఫుడ్ లాంగ్ బ్యాక్. Now I bring food.
0: ఇది కాదు నా ఆకలి.
1: This is not what I want.
0: నాన బిచ్చం నాకు కావాలి.
1: In fact I want the food of wisdom.
0: Food of wisdom.
1: Food of wisdom.
0: ఆ యొక్క జ్ఞాన బిచ్చం నాకు కావాలి.
1: I want that.
0: దానికోసం నేను సంచరిస్తున్నాను.
1: For that reason I am going around.
0: ఈ బిచ్చం అంతా నాకు అక్కర్లేదు.
1: Not this food.
0: ఈ భౌతిక బిచ్చం నీవు తింటున్నాడు, బెగ్గరు తింటున్నాడు, అతను తింటున్నాడు, ఇతను తింటున్నావు, నేను కూడా అదేనా?
1: The worldly food is partaken by a beggar and a pauper and a millionaire.
0: నేను దైవచింతన చేసి ఇది నాకు కావాల్సింది.
1: Is this food I want after yearning and pining for?
0: కాబట్టి నాకు ఇది అక్కర్లేదు.
1: I don't want this.
0: అని తాను వెళ్ళాడు.
1: So he went round.
0: ఒక రైతు దగ్గరికి పోయితే రైతు అందరికీ ధాన్యం పంచుతూ ఉన్నాడు.
1: A farmer was distributing grain to all.
0: ఇతను వెళ్ళాడు.
1: బుద్ధ వెంట్.
0: ఓ రైతు,
1: he asked,
0: నా బిచ్చం ఏది అన్నాడు.
1: Where is my share? He said.
0: Hey, నీకెందుకు బిచ్చం?
1: He said, why do you?
0: సోమరు సన్యాసి.
1: You are a lazy person.
0: నీకు బిచ్చం పెట్టదక్కర్లేదు.
1: I am not going to give you grain.
0: కాబట్టి వారు కష్టపడ్డారు, వాళ్ళకి బిచ్చం పెడుతున్నాను.
1: The other people work hard, so I am giving them grain.
0: నేను కూడా కష్టపడి పని చేస్తున్నాను.
1: Buddha said, I am also working
0: hard. ఏ పని?
1: What work?
0: భూమిని దున్నటము.
1: And just tilling the land.
0: అందులో పంట విత్తులు నాటటము.
1: And sow the seeds.
0: కలుపును తీయటము.
1: Remove the weeds.
0: కలుపులు వేయటము.
1: And then sow the seeds.
0: పంట పండేటప్పుడు నీరు పెట్టటము.
1: Water them.
0: కోతలు కోయటము.
1: And then harvest.
0: దాన్ని భుజించటము.
1: And the grain I pull away. This is my job, the farmer
0: said. కాబట్టి నేను కూడా పని చేస్తున్నాను, కానీ నేను సోమరు మాదిరి నాకు బిచ్చం పెట్టమని అడగటం లేదు.
1: The farmer said, I am working, I am not begging.
0: కనుకని నేను పని చేస్తున్నాను కష్టపడి.
1: So I work hard, he said.
0: ఈ విధంగా తను చేసేటువంటి పని వేరుగా భావించాడు.
1: He considered that work is the only work.
0: హృదయం అనేటువంటి భూమిని చక్కగా మెత్తపరచాలి.
1: Human heart is the land that has got to be made soft.
0: దాంట్లో ప్రేమ అనేటువంటి జలమును పెట్టాలి.
1: It has to be watered with love.
0: ఈ ప్రేమ అనే జలమును పెట్టి
1: with this water of love
0: కలుపును అనేటువంటి సాధన చేయాలి.
1: And we have to do practices to as to remove
0: ఈ సాధన చేయటం వల్ల
1: because of this
0: జ్ఞానం అనేటువంటి వృక్షం వస్తుంది.
1: Then there develops the sapling of
0: wisdom. ఈ జ్ఞానం అనేటువంటి వృక్షం లోపల
1: in this tree of wisdom
0: సంతోషం అనే ఫలమును కలుగుతుంది.
1: It bears the fruit of happiness, bliss.
0: కనుక నేను ఈ పంటలు తినాలి.
1: So I must have this crop.
0: నీ వంట ఇది కాదు నీ పంట.
1: And in fact, your preparation of one time is not this panta,
0: or the crop.
1: And the crop of bliss is important.
0: Kanuka, Buddhuni yokka vicharam chakkaga vicharam chesti, kathala maadiri manam chadukuntu pothunnam.
1: You may find so many stories attached to the life of
0: Buddha. Kathalu kaadu.
1: They are not stories.
0: Idi kevalam swayanga jariginatvanti yokka tattvam.
1: They are all his personal experiences.
0: Buddhudu denini kudunu aashinchaledu.
1: Buddha never wanted anything.
0: Chinna vayasu.
1: At a tender age.
0: త్యాగమే.
1: Sacrifice was his life.
0: ఆ త్యాగంలో వచ్చినటువంటి ఆనందము ఇట్టిది అట్టిది అని చెప్పలేడు.
1: The joy that you get out of sacrifice is beyond all measure.
0: ఆ త్యాగంతో వచ్చినటువంటి భావము మనం సంపాదించాలి.
1: The thought out of that bliss, out of that sacrifice must be experienced.
0: ఈ త్యాగము మానవునికి ఆవిర్భవించేటువంటిదే కాని సాధనతో లభించేటువంటిది కాదు.
1: Sacrifice is innate, inborn, not cultivated.
0: మనం భజన చేయటం వల్ల
1: because of bhajans
0: పూజలు చేయటం వల్ల
1: because of worship
0: ఏదో మనకు శాంతి లభిస్తుంది అనుకుంటున్నావు.
1: You expect to be peaceful.
0: ఇది చాలా పొరపాటు.
1: You are mistaken.
0: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుంది.
1: It gives only temporary happiness.
0: నిత్యమైనటువంటి యొక్క భజన నిరంతరం సోహం సోహం సోహం ఇది మనం చేయవలసిన భజన.
1: ది ఎటర్నల్ బ్లిస్ లైస్ ఇన్ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్. సో
0: అది దట్
1: సో దట్
0: హమ్ నేనే
1: హమ్ ఐ హియర్
0: నేను కేవలం ఎవరు
1: ఆ
0: శ్వాసనే నేను.
1: ఐఎమ్ ది వెరీ బ్రీత్.
0: అదే హంస గాయత్రి.
1: దట్ ఈస్ హంస గాయత్రి.
0: సోహం సోహం సోహం
1: సోహం దట్ ద వాచ్ హంస.
0: దాన్ని వాచ్ చేయి.
1: Watch this soham process.
0: అప్పుడు నీ వాచ్ చేసేటప్పటికే అది నీకు స్వరూపంగా వస్తుంది.
1: The awareness of soham will take a form.
0: కనుకనే నీ త్యాగము నీ యొక్క వాచ్ గా బయలుదేరాలి.
1: Therefore, sacrifice should be your watchword.
0: దాన్ని మనం వాచ్ చేస్తూ రావాలి.
1: Watch be a witness to that.
0: ఏ విధంగా?
1: How?
0: మీకు అనేక పర్యాయం చెప్పాను.
1: భగవాన్ said
0: many watch times. Spelling అంటే ఏమిటి?
1: What is the spelling of watch?
0: చెప్పు.
1: W-A-T-C-H.
0: W-A-T-C-H.
1: W-A-T-C-H.
0: W-A-T-C-H.
1: W-A-T-C-H.
0: W.
1: W.
0: Watch your word.
1: Watch your word.
0: A.
1: A.
0: Watch your action.
1: Watch your action.
0: T. Watch your thought.
1: Watch your thought.
0: C. Character mandu watch cheyali.
1: Watch your character.
0: H. Watch your heart.
1: H. Watch your heart.
0: దీన్ని వాచ్ చేయి.
1: దిస్ యు వాచ్.
0: ఈ రెస్ట్ వాచ్ అంతా కూడా పగిలిపోతుంటాయి.
1: నాట్ ద రిస్ట్ వాచ్ విచ్ ఇస్ బౌండ్ టు బ్రేక్.
0: ఈ వాచ్ ఎప్పటికీ పగలదు.
1: బట్ దిస్
0: WATCH.
1: WATCH
0: వాచ్. ఈ వాచ్ ని నీవు సంపాదించుకోవాలి.
1: వాచ్ దిస్ వాచ్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: ఎక్కడ పోయినప్పటికీ వాచ్ యువర్ వర్డ్.
1: వాచ్ యువర్ వర్డ్.
0: నేను ఏం పలుకుతున్నాను?
1: వాట్ ఇస్ ఇట్ ఐఎమ్ టాకింగ్?
0: మంచి పలుకుతున్నానా చెడ్డ పలుకుతున్నానా,
2: గుడ్ ఆర్ బ్యాడ్,
0: నేను పరులను దూషిస్తున్నానా భూషిస్తున్నానా,
2: ఐ మీన్ అక్యూజింగ్ ఆర్ ప్రైజింగ్ ఎనీ,
0: పరులను దూషించేటట్టుగా ఉంటే చీ నా నాలుక ఎందుకు కోసివేయాలి,
2: ఇఫ్ ఐ క్రిటిసైజ్ ఎనీబడి లెట్ మీ లూజ్ మై టాంగ్,
0: పరులను దూషించేటువంటి నాలుక నాకెందుకు,
2: ద టంగ్ ఈజ్ నాట్ టు అక్యూజ్ ఎనీబడి,
0: ఇది పాపపు నాలుక,
2: ఇట్ ఈజ్ ఎ సిన్ఫుల్ టాంగ్,
0: చాలా మందికి ఇప్పుడు పరులను దూషించడమే నాలుక యొక్క లక్షణంగా ఉంటుండాలి,
2: మెనీ పీపుల్ స్పెండ్ దేర్ టైం క్రిటిసైజింగ్
0: అదర్స్, పరులను విమర్శించడమే పెద్ద యొక్క లక్షణంగా ఉంటుండాలి,
2: క్రిటిసైజ్ అదర్స్,
0: ఇదంతా లక్షణం కాదు అవలక్షణమే,
2: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ లక్షణ, బట్
0: నీవు ఎవరినైనా ఒకరిని దూషిస్తే పది మంది నిన్ను దూషిస్తారు,
2: ఇఫ్ యూ క్రిటిసైజ్ సంబడి యుల్ బి క్రిటిసైజ్డ్ ఇన్ టర్న్ బై టెన్,
0: తప్పినది కాదు,
2: యు కెనాట్ ఎస్కేప్,
0: ఇంత రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్,
2: ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్,
0: ప్రతి ఒక్కటి కూడా మనకు రియాక్షన్ గా వస్తుండాలి,
2: ఎవ్రీథింగ్ కమ్స్ బ్యాక్ టు యు యాస్ రియాక్షన్,
0: సాధన చేశాడు బుద్ధుడు,
2: బుద్ధ డిడ్ సాధన,
0: మౌనం వహించాడు,
2: అబ్జర్వ్డ్ సైలెన్స్,
0: చాలా క్వైట్ గా నిలిచాడు,
2: హి రిమైన్ క్వైట్,
0: ఏది చేసినా దీనికి డబ్బులుగా మనకు వచ్చేసిస్తుంటాయి,
2: వాట్ ఎవర్ యూ డూ యుల్ గెట్ ద డబుల్ రివార్డ్,
0: కాబట్టి మౌనంగా ఉంటుండి
2: అబ్సర్డ్ సైలెన్స్,
0: ఆ సోహం సోహం తత్వాన్ని వాచ్ చేస్తూ వచ్చాడు,
2: హి వాస్ విట్నెసింగ్ వాచింగ్ ది సోహం నేచర్,
0: కనుక మనము రామ కృష్ణ గోవింద బుద్ధ అని సాయి అని ఈ విధంగా స్మరణ చేసుకుంటూ పోటక్కర్లేదు,
2: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సింప్లీ చాంట్ ద నేమ్,
0: ఇది కొంతకాలం మనం చేయవలసిందే,
2: yes you may have to do
0: some manasu nischalaniki vachchenta varaku cheyavalsindi,
2: until the mind is steady you should do it,
0: kaani tadupari dinni manam cheyanakkaledu,
2: later you don't have to chant,
0: edi vaddu,
2: nothing,
0: silence is gold,
2: silence is gold,
0: మనం క్వైట్ గా నిలుస్తాము,
2: రిమైన్ క్వైట్,
0: అది మనకు సరి అయినటువంటి యొక్క తృప్తి,
2: దట్ క్వైట్నెస్ ఇస్ ట్రూ
0: సాటిస్ఫాక్షన్, మాటలు నిలిచిపోయినో అప్పుడు మనసు యొక్క స్వచ్ఛంద కూడా తెంచిపోతాయి,
2: వేర్ వర్డ్స్ స్టాప్ ద మైండ్ బికమ్స్ స్టడీ,
0: మాటలు అధికమయ్యే కొద్దీ మనసు యొక్క ప్రభావం కూడా అధికమవుతుండాలి,
2: యాజ్ వర్డ్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ది మైండ్ ఆల్సో గెట్స్ ఇన్ వార్,
0: ఈ మైండ్ ను మనం చంపాలి,
2: వీ హావ్ టు ఎనిహిలేట్ ద మైండ్,
0: మైండ్ చచ్చేటువంటిది కాదు,
2: of course it is immortal,
0: manishi chachina manasu chavadu,
2: man may die but not the mind,
0: kabatti tirigi vachetundi janmalakanta manasu ostune untadi,
2: it follows life after life,
0: appudu eppudu idi chestundi,
2: when do you expect total death,
0: maatalu lekunda unnapudu manasu chestundi,
2: when we are speechless wordless the mind dies,
0: appude daniki chaavu ostundi,
2: then only mind vanishes,
0: కనుకనే మనము పూర్వకాలం నందు మౌనము అని వహించారు,
2: that's why in earlier times silence was prescribed,
0: కనుక మనము మౌనం వహించాలి,
2: సో హెట్ అబ్జర్వ్ సైలెన్స్,
0: ఎవరిని మనం దూషించకూడదు,
2: వి హావ్ నాట్ క్రిటిసైజ్,
0: ఎవరిని మనం పరిహసించకూడదు,
2: వి షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్
0: ఎవరిబడి, ఎవరికి మనం అసహ్యంగా చేయకూడదు,
2: వి షుడ్ నాట్ ఫీల్,
0: ఎవరిని మనం బాధించకూడదు,
2: వి షుడ్ నాట్ ఫెస్ట్
0: ఎనీబడి, నీ ఇతరుని ఎంత బాధిస్తున్నావో అవి నిన్ను అంత పదింతలు బాధిస్తూ వస్తాయి,
2: ఇన్ ఫ్యాక్ట్ యు విల్ బి పుట్ టు గ్రేటర్ హార్మ్ దన్ ద హార్మ్ యు డు అంటు అదర్స్,
0: నీవు అనుకుంటున్నావు,
2: యు థింక్ సో,
0: నేను ఆయన తిట్టినానే బాగా అనుకుంటున్నావు,
2: యు థింక్ యు హావ్ అక్యూజ్డ్ అదర్ పర్సన్,
0: అంతకు వెయ్యింత నిన్ను తిట్టేటువంటి వాళ్ళు వస్తారు, మరి
2: థౌసండ్ టైమ్స్ యు ఆర్ గోయింగ్ to be blamed later,
0: appudu nee vinaru kada,
2: then you have to suffer,
0: nee chevulu ekkada pothayi,
2: then you don't lose your ears,
0: kabatti idi tappindi kaadu,
2: you cannot escape out of it,
0: ye paapam nu enta chestunnavo daniki noorintalu ekkuva avutundi neeku,
2: the sin that you commit today will make you suffer 100,000 times,
0: prema swarupulara,
2: embodiments of love,
0: manamu inta manavulai puttamu,
2: we are born as human,
0: manavulai putti manam cheyavalsindi emiti,
2: what is that we should do,
0: ఇది ఆ మానవత్వంలో చేయవలసింది,
2: ఇస్ దిస్ వాట్ వి డు సపోజ్,
0: ధన సంపాదన మనం చేయవలసింది,
2: ఇస్ ఎర్నింగ్ మనీ,
0: కాదు కాదు కాదు, గుణ సంపాదన చేసుకోవాలి,
2: వెల్త్ ఆఫ్ వర్చ్యూ వి షుడ్
0: హావ్, ఈనాటి విద్యార్థులందరూ కూడాను,
2: ద మోడర్న్ స్టూడెంట్స్,
0: ధనము బలము కలిమి ఈ మూడింటిని సంపాదిస్తున్నారు,
2: దే వాంట్ ధన మనీ బల ద స్ట్రెంగ్త్ కలిమి ద ఫ్రెండ్షిప్,
0: కానీ గుణమును సంపాదించడం లేదు,
2: బట్ దే డోంట్ వాంట్ గుణ ద వర్చ్యూ,
0: అలాంటి గుణమును సంపాదించినటువంటి చదువు కాల్చన,
2: without this character or what you what for this
0: chaduvulanni chadivi chaala vivekiyai magidi tanneri kuda mandamathudu,
2: a foolish man with all the education received does not know he is in danger,
0: enta chaduvu chadivi ee neethi unnanu heenunu kuda maanaledu,
2: with all high education a mean man would never give up his mean quality,
0: chaduvu chaduva tarkavadame kaani poorna gnanam eppudu pondaledu,
2: acquisition of knowledge makes you to argue with others but not experience,
0: chaduvu chadivi chadivi chaavanga neetiki chaavuleni chaduvu chaduvali,
2: after all we study and learn and ultimately die, we should study to be mortal,
0: idi neeti budiga,
2: body is a water bubble,
0: etta vachindo atta potundi,
2: as it comes it vanishes,
0: malinapu kompa,
2: it is dirty,
0: rogamuna braggedu sevaka gampa,
2: full of affliction,
0: jata sanchalamu pondu dumpa,
2: it perinates like
0: sagara meedigaleni kampa,
2: it cannot cross,
0: ambula madilambu malam eppu dalampa,
2: it's full of bones,
0: nee nischalamani nammaboku manasa,
2: never think it's permanent, oh
0: hari padamulu aasrayinchave,
2: surrender to the feet of God,
0: దానిని మనం ఆశ్రయించాలి,
2: వీ హావ్ టు సరెండర్ టు గాడ్.
0: ఇవన్నీ మనకు ప్రయోజనం కాదు.
2: ది రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ బి యూస్లెస్.
0: కనుకనే మనం చేసే సర్వ కార్యములు కూడాను దైవాత్మితమైన భావంతో చేయాలి.
2: ఆల్ ఎఫర్ట్స్ మస్ట్ బి అండర్టేకెన్ విత్ ద డివైన్ థాట్.
0: ఏ కర్మ చేసినా కానీ ఇది దైవార్పితము.
2: ఎనీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: ప్రతి కర్మను కూడాను దైవం యొక్క కర్మనే.
2: ఎవ్రీ యాక్షన్ ఇస్ డివైన్.
0: దైవ కర్మ కానటువంటిది మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ అపార్ట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ బుద్ధుడు చెప్పినటువంటిది.
2: దిస్ ఇస్ ద టీచింగ్.
0: పంచేంద్రియముల కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో ఎక్కడా కనిపించడం లేదన్నాడు.
2: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ద ఫైవ్ సెన్సెస్.
0: అంత పంచేంద్రియముల యొక్క ప్రభావమే.
2: వి ఫైండ్ ఫైవ్ సెన్సెస్ ఇన్ ద
0: పంచేంద్రియములు లేనటువంటి ప్రదేశమే లేదు.
2: దేర్ ఇస్ నో ప్లేస్ విచ్ ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దెమ్.
0: కాబట్టి పంచేంద్రియముల యొక్క ప్రభావమే కనుక పంచేంద్రియములు మనం స్వాధీనం చేసుకోవాలి.
2: Therefore, it's all the influence of the five senses which have got to be controlled.
0: అప్పుడే దైవం నీ స్వాధీనం అయిపోతాడు.
2: Then you can experience
0: God. అదే కంట్రోల్ ఆఫ్ మైండ్.
2: That is the control of mind.
0: అదే కంట్రోల్ ఆఫ్ గాడ్.
2: Control of God.
0: ఈ సంబంధం ఏంటంటే మనం వశం చేసుకోవాలి.
2: This kind of relationship we should develop.
0: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
2: All this is possible to acquire by love.
0: Love is God. Live in love.
2: Love is God. Live in love.
0: ఈ ప్రేమ చేత తప్ప అన్యం చేత మనకు లభ్యం కాదు.
2: It's not possible to achieve by any other way other than love.
0: నేను ఎప్పుడు చెప్తుంటాను.
2: So Bhagavan tells us,
0: start the day with love.
2: Start the day with love.
0: Feel the day with love.
2: Feel the day with love.
0: Spend the day with love.
2: End the day with love.
0: End the day with love. This is the way to God.
2: This is the way to God.
0: అన్ని ప్రేమ చేతనే మనకు.
2: Everything is possible through love only.
0: ప్రేమ లేనటువంటిది ఈ ప్రపంచమే లేదు.
2: This world cannot exist without love.
0: దుర్వాంఛలు కలిగినటువంటి వారికి అన్ని ఉన్నాయి.
2: In fact, those with bad desires set everything.
0: ఈ బ్యాడ్ డిజైర్స్ అంతా వాళ్ళని ముంచి వేస్తున్నాయి.
2: Bad desires will ruin you.
0: కట్టగలిపిన వారికి పీస్ఫుల్ డెత్ కూడా చిక్కదు.
2: And you will not have peaceful death at the end.
0: ఎలాంటి అపవిత్రమైనటువంటి చావోజ్ వస్తారు.
2: What kind of dangerous situation
0: you will be in. పీస్ఫుల్ డెత్ కావాలి.
2: One should have peaceful end.
0: మనసు చాలా పవిత్రంగా ఉండాలి.
2: మైండ్ షుడ్ బి సేఫ్.
0: అది దైవ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది.
2: ఇట్స్ పాసిబుల్ బై లవ్ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ఎంతో దూరం నుంచి వచ్చారు.
2: యు హావ్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఎన్నో శ్రమల పడి వచ్చారు.
2: యు హావ్ స్ట్రెయిన్డ్ ఎ లాట్.
0: మీరు ఎప్పుడు కూడాను దీన్ని మీరు అనుభవించాలి.
2: ఎక్స్పీరియన్స్ ది సేమ్ బ్లిస్.
0: ఆనందంతో మీ జీవితాన్ని గడపాలి.
2: లీడ్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్లీ.
0: పీస్ఫుల్లీ.
2: పీస్ఫుల్లీ.
0: ఇంతే కాదు.
2: నాట్ ఓన్ దిస్.
0: మనం ఈ చింతలు ఆ చింతలు వచ్చినప్పటికీ దాన్ని ఏమాత్రం మనం తలపెట్టకూడదు.
2: డోంట్ బి బాదర్. డోంట్ బి వరీడ్ ఆఫ్ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: దాన్ని పక్కకు నెట్టండి.
2: బ్రష్ దెమ్ అసైడ్.
0: అప్పుడే నీకు తగినటువంటి స్థితి చిక్కుతుంది.
2: దెన్ యూ విల్ హావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: వచ్చింది కదా అని అన్ని అనుకోకూడదు మనము.
2: డోంట్ గో బై ద థాట్ దట్ కమ్స్ టు యూ.
0: కనుక సో మనం నిజంగా మనం చేయవలసినటువంటిది భక్తులైనటువంటి వారు ప్రేమ చేత దైవ చింతన మాత్రమే చేయాలి.
2: ఏ డివోటీ to chant to sing the glory of God with all the love.
0: Edo nenu bhagavantuni prarthistunnanu anukuntavu adi kaadu nevu cheyavalsindi.
2: You think that you are praying God.
0: I am the God.
2: Have the idea that I am God.
0: Dinne nevu chey.
2: This you think constantly.
0: You are God. Daivam neekante pratyekanga ekkada ledu.
2: God is not separate from you.
0: Unnadu anukunnappudu unnadu.
2: If you think so it is.
0: కానీ ఇంతవరకు దూరం మనం పోనక్కర్లేదు.
2: You don't need to go that far.
0: I am God.
2: Ruminate, contemplate on this. I am God.
0: దీనిని బుద్ధుడు కూడా చెప్పాడు.
2: సేమ్ థింగ్ వాస్ డిక్లేర్డ్ బై బుద్ధ.
0: ఏమని చెప్పాడు?
2: వాట్ డిడ్ హి సే?
0: భగవంతుడు ఎప్పుడు కూడాను తన యందే ఉంటున్నాడు.
2: గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా గాడ్.
2: యూ విల్ ఫైండ్ గాడ్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు గాడ్ అని చూసుకోకుండా డాగ్స్ చూసుకుంటూ పోతున్నావు.
2: బట్ యూ డోంట్ సే గాడ్, బట్ యూఆర్ ఆఫ్టర్ డాగ్.
0: అది పోకూడదు.
2: యూ షుడ్ నాట్ గో లైక్ దాట్.
0: డాగ్ కు గాడ్ కు డిఫరెన్స్ టర్నింగ్ డిఫరెన్స్.
2: జస్ట్ ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ది టర్న్ గాడ్ అండ్ డాగ్.
0: జీఓడి గాడ్. ఈ ఎంట్రెన్స్ లో నువ్వు బయలుదేరు, గాడ్ అవుతావు.
2: ఎంట్రెన్స్ విత్ లెటర్ జి.
0: ఈ ఎంట్రెన్స్ లో బయలుదేరు, డాగ్ అయిపోతాయి.
2: రివర్స్ ఎంట్రెన్స్ డాగ్.
0: ఎంట్రెన్స్ డిఫరెన్స్.
2: డిఫరెన్స్ లైస్ ఇన్ ది ఎంట్రెన్స్.
0: నీవు గాడ్ లో బయలుదేరు.
2: సో హ్యావ్ దిస్ ఎంట్రీ ఇన్ టు గాడ్.
0: డాగ్ లో బయలుదేరవద్దు.
2: నాట్ ఎంటర్ త్రూ ది
0: గేట్స్. డాగ్ ఇస్ ఆల్సో గాడ్.
2: అండ్ యువర్ ఆల్సో డాగ్ ఇస్ ఆల్సో గాడ్.
0: కనుకని అంతా దైవమే.
2: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: ఈ దైవతత్వాన్ని మనం మనసులో పెట్టుకోవాలి.
2: హ్యావ్ దిస్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: ప్రేమ స్వరూపులారా.
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎంతో మంది
2: మెనీ
0: ఎన్నో విధమైనటువంటి ఒక శ్రమను పడి
2: యు హావ్
0: శ్రీలంక నుంచి
2: ఫ్రమ్ శ్రీలంక
0: ఇంకా అనేక ప్రాంతాల నుంచి కూడాను చాలా శ్రమపడి వచ్చారు.
1: యూ హావ్ కమ్ ఫ్రమ్ మెనీ మెనీ కంట్రీస్.
0: కానీ మీరందరూ సుఖంగా శాంతంగా తిరిగి సత్సానం చేరాలని నేను ఆశిస్తున్నాను.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ ఏ సేఫ్ జర్నీ అండ్ ఏ సేఫ్ రిటర్న్ టు యువర్ నేటివ్ ప్లేసెస్.
0: ముఖ్యంగా బుద్ధుడు చెప్పినటువంటి మాటల్లో ఒక్కదాన్ని మాత్రమే మీరు గుర్తించండి.
1: Of all that Buddha said, remember one.
0: ఏది చేసినా దైవం యొక్క ప్రసాదంగానే భావించండి.
1: Whatever that happens, take it as God's gift.
0: కాబట్టి అతను అన్ని సాధనలు చేశాడు.
1: He did all spiritual practices.
0: కట్టకపోతే అన్నిటికెందు విరక్తి పుట్టింది.
1: He got vexed with all.
0: కనుకనే భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఈ 5 సెన్సెస్ ని మాత్రం వశం చేసుకుంటే ఇంతకంటే గొప్ప సాధన లేదనుకున్నాడు.
1: There is no other greater spiritual practice other than control over senses.
0: స్పిరిచువల్ ప్రాక్టీస్ అంటే ఏంటి?
1: What is spiritual practice?
0: ఈ 5 సెన్సెస్ ని కంట్రోల్ చేసుకోవటమే స్పిరిచువల్.
1: Control of the 5 senses,
0: spiritual సాధన.
1: This is spiritual practice.
0: స్పిరిచువల్ అంటే దేవుడు దేవుడు దేవుడు దేవుడు అనుకుంటూ పోకూడదు.
1: It's not thinking of God repeating name.
0: సెన్సెస్ కూడా దేవుడే.
1: Senses are divine.
0: కనుక ఈ సెన్సెస్ ఉత్తమమైనటువంటి సెన్సెస్.
1: దే షుడ్ బి నోబుల్,
0: పవిత్రమైన సెన్సెస్,
1: ఐడియల్ అండ్
0: సాత్వికమైనటువంటి సెన్సెస్.
1: అండ్ దే ఆర్ ట్రూలీ మెంట్ ఫర్ రిడెంప్షన్,
0: పీస్ఫుల్ సెన్సెస్.
1: దే ఆర్ మెంట్ ఫర్ పీస్.
0: అలాంటి పీస్ఫుల్ సెన్సెస్ మనం ఎందుకు వదులుతున్నాము?
1: వై హావ్ వి డిస్టెన్స్ ఫ్రమ్ దాట్?
0: వద్దు వద్దు.
1: యు షుడ్ డూ లైక్ దాట్.
0: మీరు ప్రేమ చేతనే మీరు జీవించండి.
1: లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ చేతనే నీవు పరిను ఆనందింపజేయి.
1: మేక్ అదర్స్ విత్ లవ్.
0: నీవు ప్రేమతో ఉండు.
1: యూ లీడ్ యువర్ లైఫ్.
0: నిన్ను ఆశ్రయించిన వారి గురించి ప్రేమ అందించు.
1: లెట్ ఆల్ పీపుల్ అరౌండ్ యూ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ఎవరిపైనా నీవు ద్వేషాన్ని పూనవద్దు.
1: నెవర్ హేట్ ఎనీబడీ.
0: నీవెవరిని కూడా దుర్మార్గంగానే వర్షించవద్దు.
1: నెవర్ బి వికెడ్ టువర్డ్స్ ఎనీబడీ.
0: ఎవరిని బాధించవద్దు.
1: నెవర్ హర్ట్ ఎనీవన్.
0: అందుకోసమనే వేదాంతం నందు చెప్పింది, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ is the quintessence of Vedanta.
0: అది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: That's all what is said. Helping others is the merit, harming others is a sin.
0: ఏ సాధన చేసినా కూడా మీలో కొంతవరకు చంచలం కలగవచ్చు.
1: You may not have positive results by certain practices.
0: నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు, నాలో దేవుడు ఉన్నాడు ఆ విధంగా అనుకుంటుంటే నీకు ఏ చంచలత్వము రాదు.
1: If you constantly contemplate on the divinity within, there will be no unsteadiness.
0: శ్రమ కావచ్చును.
1: After all, it may lead to
0: strenuous.
1: It may be strenuous initially, but it confers bliss ultimately.
0: దేవుడు ప్రత్యేకంగా ఎక్కడో లేడు.
1: God is not
0: ఏ చర్చిలో గాని, ఏ మసీదులో కాని, ఏ దేవాలయంలో కాని ఎక్కడ కూడా లేడు భగవంతుడు.
1: God is not a temple, church or masjid or a synagogue.
0: Body is the temple of God.
1: Body is the temple of God.
0: నీ బాడీలోనే ఉంటుండాలి.
1: God is in your body.
0: దేవుడు అనగా వేరు దేశమందులు లేడు.
1: God is not in a foreign land.
0: దేవుడనగ తనదు దేహమంది.
1: God is in your body.
0: పాపమనగ వేరు పరదేశమును లేదు.
1: Sin is not in foreign land.
0: తాను చేయు పనుల తగియుండు.
1: Sin is attached to your action.
0: అంత తన యందే ఉంటుండ.
1: Everything is within you.
0: కనుక ఏ గ్రంథమును మీరు చదవనక్కర్లేదు.
1: You don't need to read any scripture.
0: ఏ చదువులో మీకు అక్కర్లేదు.
1: No formal education.
0: మీకు కావాల్సినటువంటి చదువు ఒక నమ్మకమే.
1: You need the education.
0: Faith, faith, faith.
1: You need the knowledge of faith, education
0: where
1: of faith.
0: There is confidence.
1: Where there is confidence,
0: there is truth.
1: There is truth.
0: Where there is truth,
1: where there is truth,
0: there is bliss.
1: There is bliss.
0: Where there is bliss,
1: where there is bliss,
0: there is peace.
1: There is peace.
0: Where there is peace,
1: where there is
0: peace,
1: there
0: is God.
1: There is God.
0: కాబట్టి మొట్టమొదట మీరు కాన్ఫిడెన్స్ ని పెంచుకోండి.
1: సో యూ హ్యావ్ టు డెవలప్ కాన్ఫిడెన్స్ టు బిగిన్ విత్.
0: ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది.
1: వితౌట్ కాన్ఫిడెన్స్ ఎవ్రీథింగ్ ఎండ్స్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: మొట్టమొదట కాన్ఫిడెన్స్ ని పెట్టుకోండి.
1: డెవలప్ కాన్ఫిడెన్స్.
0: చూడండి, ఇప్పుడు ఈ భవనం అంతా ఉంది.
1: హియర్ యు హావ్ దిస్ బ్యూటిఫుల్.
0: ఈ భవనంలో మనం ఆనందాన్ని అనుభవిస్తున్నాము.
1: వి ఆర్ ఎక్స్‌పీరియన్సింగ్ ద జాయ్.
0: కానీ దీని అన్నిటికీ ఆధారం ఏమిటి?
1: వాట్ ఇస్ ఫౌండేషన్?
0: ఫౌండేషన్ దీనికి ఆధారం.
1: ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ టు స్టాండ్.
0: ఫౌండేషన్ లేకపోతే ఈ భవనం మనం చూడటానికి వీలు కాదు.
1: వితౌట్ ఫౌండేషన్ బిల్డింగ్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు ఫౌండేషన్ అనేటువంటిది అదే మన నమ్మకము.
1: Therefore the confidence is the foundation.
0: ఆ నమ్మకాన్ని మనం పెట్టుకుంటే
1: విత్ ద ఫెయిత్
0: ఎంతైనా మనం సాధించుకోవచ్చు.
1: యు కెన్ అచీవ్ ఎ లాట్.
0: మీ మీ కర్తవ్యాలు కర్మాలు చేయండి.
1: డూ యువర్ డ్యూటీ.
0: మీ డ్యూటీస్ మీరు చేసుకుంటూ
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: దివ్యమైనటువంటి యొక్క బుద్ధుని యొక్క ఆదర్శాన్ని మీరు అందించుకోండి.
1: అండ్ ఫాలో ది ఐడియల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ.
0: బుద్ధునికి ఎన్ని సుఖాలు ఉండినప్పటికీ అన్నిటి త్యాగం చేశాడు.
1: బుద్ధ హ్యాడ్ ఆల్ లగ్జరీస్ ఎక్స్ట్రావగాంజా బట్ హి సాక్రిఫైస్డ్ దెం ఆల్.
0: ఇవన్నీ కూడా మనకు బోధనలు ఇచ్చేటువంటివి.
1: అండ్ దట్స్ ఆల్ ఎ సీక్రెట్ టీచింగ్ టు us.
0: కానీ త్యాగాన్ని ఇచ్చేటువంటివి కాదు.
1: బట్
0: త్యాగంలోనే ఆనందం ఉంటుండాలి.
2: Bliss lies in sacrifice.
0: భోగములో మనకు ఆనందం లేదు.
2: Not in pleasure and comfort.
0: కనుకనే త్యాగమే మనకు ఆనందం.
2: So sacrifice is the true bliss.
0: Sacrifice చేసినప్పుడే మనకు ఆనందం లభిస్తుంది.
2: When once you sacrifice, you'll be blissful.
0: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
0: ముఖ్యంగా మీరు
2: most importantly.
0: దేహాభిమానం తగ్గించుకోండి.
2: Cut short your body attachment.
0: ఈ దేహాభిమానం పెంచుకుని కొలదీకులారా. నీకు మరింత బాధలు పెంచుకొని పోతాయి.
2: If you have more of body attachment, you will suffer more and more.
0: ఈ దేహాభిమానం తగ్గించుకోండి.
2: రిడ్యూస్ ద బాడీ.
0: ఈ దేహం నా దేహం కాదు.
2: దిస్ నాట్ మై బాడీ.
0: ఇది భగవంతుని యొక్క మందిరము.
2: ఇట్స్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇది భగవంతుడే చూసుకుంటాడు ఈ మందిరాన్ని.
2: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ టెంపుల్.
0: కనుక ఈ మందిరం అనేటువంటిది నాది కాదు.
2: దిస్ టెంపుల్ డజంట్ బిలాంగ్ టు మీ.
0: నేను కూడా ఈ మందిరాన్ని నమస్కరిస్తున్నాను.
2: ఐ ఆల్సో ఆఫర్ మై ఒబిసన్స్ టు దిస్.
0: చాలా మంది బుద్ధుని దగ్గరకు వచ్చేసి దేహానికి చాలా గొప్ప ఘనత అని దేహానికి నమస్కారం చేస్తూ వచ్చారు.
2: Many people approached Buddha. They started saluting, prostrating to the body.
0: అయ్యా ఈ దేహానికి నేనే నమస్కారం చేస్తున్నాను.
2: In fact, he say, I salute my own body.
0: ఎందుకోసం అంటే దీని లోపల ఆత్మబోధకుడు ఉన్నాడు.
2: Because there lies the indweller, the self.
0: అది ఆత్మ.
2: That is ఆత్మ.
0: ఆత్మకు నివాసమైనటువంటిది ఈ దేహము.
2: It is the indwelling place of the self.
0: కాబట్టి ఇది ఒక మందిరమే.
2: It is mandir.
0: ఇది నా దేహం కాదు.
2: It is sanctum sanctorum.
0: కాదు.
2: And not simply body.
0: కాబట్టి నాకు ఈ దేహాన్ని భగవంతుడు అందించేందుకు దేహంతో సత్కర్మలు ఆచరించాలి.
2: Therefore body is God's gift.
0: సదాచారం సల్పాలి.
2: We should take the good practices.
0: సత్కృతను పొందాలి.
2: And we should get good name.
0: సదానందాన్ని అందాలి.
2: And we should have eternal bliss.
0: కనుక మనం ఆనందాన్ని పొందే కోసమని ఈ దేహం మనకు లభ్యమైపోయింది.
2: The body is gifted to experience bliss.
0: కనుక ఈ దేహం చేత మనం ఆనందాన్ని పంచుకుందాం.
2: So through this body let us share bliss.
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి యొక్క ప్రభావం మనకు లభ్యమవుతుంది.
2: Then you can have the feeling, the reaction, the feel of the divinity.
0: ప్రేమ స్వరూపులారా.
2: Embodiments of love.
0: చేస్తున్నటువంటి సాధనలు మీరు చేసుకోండి.
2: Continue your spiritual
0: practice. మీ సాధనలకు నేను అడ్డు రావటం లేదు.
2: There's no objection.
0: కానీ ఎన్ని సాధనలు చేసుకున్నప్పటికీ
2: in spite of them
0: దైవం మాకంటే బయట లేడు.
2: Never think God is outside.
0: దేహం ఎప్పుడు కూడా with me, in me, around me, around me.
2: God is with me, in me, above me, below me, around me.
0: కనుక భగవంతుడు నాతోనే ఉన్నాడు.
2: God is with me.
0: భగవంతుడు ప్రత్యేకంగా లేడు.
2: God is not away.
0: నేను ఒంటరిగా లేదు.
2: I'm
0: not only one.
2: I'm not alone, only one.
0: ఎప్పుడు కూడా దైవం నా వెంటనే ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ఆల్వేస్ విత్ మీ.
0: ఈ భావాన్ని పెట్టుకుని
2: హ్యావ్ దిస్ ఫీలింగ్.
0: మీరు జీవితాన్ని సక్రమంగా సాగించుకుంటూ పోండి.
2: క్యారీ ఆన్ యువర్ లైఫ్ సో జర్న్ విత్ దిస్ కన్విక్షన్.
0: ప్రేమతో మీరు బ్రతకండి.
2: లీడ్ యువర్ లైఫ్ విత్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కవ.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Embodiments of love.
2: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విద్ ఇన్, నాట్ అవుట్ సైడ్.
2: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.
3: డియర్ లిస్నర్, సైడామ్ అండ్ గ్రీటింగ్స్ ఫ్రమ్ ప్రశాంతి నిలయం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ అవుట్ సైడ్ ఇన్ సైడ్ డీప్ ఇన్ సైడ్. దిస్ ఇస్ అ సెగ్మెంట్ ఆఫ్ రేడియో సైన్స్ థర్స్డే లైవ్ హోస్టెడ్ బై బ్రదర్ బిషు ప్రోష్టి. అండ్ టుడేస్ ఎపిసోడ్ వాస్ ఫస్ట్ బ్రాడ్కాస్ట్ ఇన్ మార్చ్ 2023.

0: ఆత్మస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

मुद्दी बोलो।

భోగ భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప పదవులేల చాలు జాలి గుండె సంతోష శాంతులూ

0: చాలు మానవునకు చాలు చాలు.
1: Why prosperity? Why all pleasures and comforts? What for is education? Why exalted positions? Why? It is enough if you have compassionate heart. The humanity, it is enough if humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: సైంటిస్ట్స్ హావ్ బీన్ ప్రొపగేటింగ్ మెనీ ఆఫ్ ది థియరీస్ ఆల్ అరౌండ్ ద వరల్డ్.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: స్పిరిచువలిస్ట్స్ హావ్ బీన్ ప్రొపగేటింగ్ the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులే లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? అని.
1: Who is God? Where is God?
0: God is an atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
0: Paramanuvule prapanchamanta ikkudunu vyapinchi unnavi.
1: The atoms are spread all over the world.
0: Kevalamu paramanuvulaniga emiti.
1: What are these atoms?
0: Idi sampurnamainatundi okka సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిది.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ee bhavanamu,
1: the mansion,
0: ee light,
1: the lights,
0: ee sarvam kudanu paramaanuvula yokka sammilita swaroopame.
1: Everything is the combination of atoms.
0: Maanavudanta kudanu paramaanuvula yokka cherikane.
1: Man is the combination of atoms.
0: Ee maanavuni endu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaraadu.
1: There is no power outside the man which is not in him.
0: కాంతి తరంగములు మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: The light waves are present within the man.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడాను మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: So also electric waves in man.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: The highest, greatest of all is magnet.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest,
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big,
0: సర్వంతన సాక్షి అయినట్టి,
1: that stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కేనుకొను పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్,
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ.
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్,
0: ఇవన్నీ కూడాను చెప్తూ ఉంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdamu chesetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: హియర్ యు లిసన్ టు ద సౌండ్.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధంగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ దట్ టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జలమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టమ్లర్ యొక్క ఆకారం ను పురస్కరించుకుని జలం మనకు కనిపిస్తూ ఉండాలి.
1: The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is there.
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: It is the atom which is the basis.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore, the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact, the form of every atom is basically divine.
0: ఇలాంటి సత్య సత్యమైనటువంటి ఒక స్వరూపాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: The eternal truths will have got to be understood by everyone.
0: సర్వత్రా పరమాణువులే ఉన్నదని సైంటిస్టు 1000 సంవత్సరాలంతా కూడాను అనేక రకమైనటువంటి పాటు పడ్డారు.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: Years and years ago, generations ago, Prahlada has known this fact.
0: ఇందుకలడు అందు లేదని సందేహం వలదు.
1: Never doubt that God is here, that he is not there. Never doubt.
0: చక్రి సర్వోపగతుండు.
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: Wherever you search, you will find him there.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: This truth has not been understood by modern scientists.
0: కనుక సైన్స్ కు అందనటువంటిదే ఇది భగవంతు యొక్క తత్వము.
1: స్పిరిచువాలిటీ ట్రాన్సెండ్స్ సైన్స్.
0: దీనికి అతీతమైన శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ పవర్.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంత కూడా అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: ద ట్రాన్సెండెంటల్ పవర్ హ్యాస్ డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: The vocabulary may be varied, but the basis is one.
0: ఇది అనంతమైనటువంటిది అందరియందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: The infinite power of an atom is present in everyone.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: if you ask any boy what is a magnet,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక ములికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: His reply is, magnet is the one that draws near.
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: That's how he explains magnetic principle.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యూ ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ అ మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హీ విల్ సే మనీ ఈస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యూ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: వాట్ ఈస్ బేసిస్ ఫర్ దిస్ ఫ్లవర్?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాగ్నెట్?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: అండ్ ఇట్ ఈస్ ది బీ దట్ ఇస్ ది మ్యాగ్నెట్.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తుంటుండాలి.
1: అండ్ ద బీస్ ఆర్ డ్రాన్ నియర్.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ kings had crown bearing a magnet.
0: ఆ కీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: And the magnet present there in the crown draws near everybody.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలయందు.
1: So also queens had this magnet in their jewelry.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: That's how they would be able to attract everybody.
0: కానీ
1: But
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే.
1: But God is also a magnetic form.
0: ఎట్టిదేది?
1: What magnet?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది. సోక్రటిస్
1: పవర్.
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుంది.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making an attempt to understand that latent power that would draw near, attract all around.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీత బాలిక.
1: సీత was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence, father Janaka kept a very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్.
0: ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: While playing it so happened the ball just rolled just below this ball.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తీవాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీతా could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక కమ్ టు నో దిస్.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ మిస్టిఫైడ్.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
0: సీత బాలికనే.
1: సీత వాస్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హి డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
0: దీనిని దృష్టి ఎందుకునియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెళ్లి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ వుడ్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సీత.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ సచ్ ఎ ప్రామిస్?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: సీత కుడ్ లిఫ్ట్ దిస్ శివధనుస్ ఈజీలీ.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరిగినటువంటి మ్యాచ్.
1: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ వుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ ద రైట్ మ్యాచ్ టు.
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని ఎందు కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ That's present in Rama.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: అందరూ వచ్చారు.
1: All kings came.
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు.
1: They made an attempt to lift this bar.
0: విఫలుడైపోయారు.
1: And they failed utterly.
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణుని ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు.
1: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started staring at Rama and Lakshmana.
0: ఏమాత్రమూ దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanus.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండేది.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాముల వైపును చూచాడు.
1: విశ్వామిత్ర looked at Rama.
0: చూచేటప్పటికీ దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాముల యందు ఉండేటువంటిది.
1: రామ హాస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు.
1: హీ గాట్ అప్.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ
0: టువర్డ్స్ శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హింసెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
0: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామ ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించటం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతమైనటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్
0: లేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివసీన్స్ లో కానీ అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్ ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లైంగ్. దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ది డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి.
0: అది ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటుండాలి.

0: గాస్పెల్. ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు కూడాను ధరించినటువంటిది.
1: దిస్ మైటీ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: హీ గోస్ బై ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫీల్స్ పంపస్ అబౌట్ ఇట్.
0: భోగ భాగ్యములేల,
1: వై దిస్ ప్రాపర్టీ,
0: చదువులేల,
1: వై
0: గొప్ప పదవులేల,
1: వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్,
0: చాలు జారి గుణము,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్,
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ ది హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kudunu oka magnet nunchi vacheetuntivi.
1: The happiness and peace are originated from the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantam anetuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: దట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఈస్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: ఇందులో ఉష్ణపు శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్,
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇస్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మ్యాన్ ఇస్ నాట్ నోటీస్డ్ అవుట్ సైడ్.
0: కనుక మ్యాన్ అంత గొప్ప బలవంతుడు.
1: మ్యాన్ ఇస్ సో పవర్ఫుల్,
0: గొప్ప శక్తివంతం కలిగేవాడు.
1: సో పవర్ఫుల్ ఎనర్జెటిక్.
0: ఇలాంటి మ్యాన్ ను ఈనాడు అల్పునిగా భావించుకోవటం చాలా అల్పత్వమే.
1: ఇట్ ఈస్ మీన్నెస్ టు కన్సిడర్ మ్యాన్ సో లో.
0: ఇలాంటి మానవత్వాన్ని,
1: సచ్ హ్యూమన్ లైఫ్,
0: ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
1: వీఆర్ మిస్యూజింగ్ ఇట్.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ఫాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటివారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందుకు అదే శక్తి ఉంటుంది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: This is explained very well in Ramayana.
0: Kanuka ee Ramayanam nandu,
1: in Ramayana,
0: konni rakamainatvanti oka vali mahashaktivantudu.
1: Vali is very powerful.
0: Atanu kevalam magnet power nunchine puttinatvanti vadu.
1: In fact, is born out of this magnet.
0: Ayaskanta swaroopamainatvanti vadu.
1: He is the very form of magnet.
0: Atani shaktito,
1: with his power,
0: రాములతో యుద్ధం చేసినప్పుడు,
1: అనగా
0: సుగ్రీవుణ్ణి కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే, ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: దేర్ఫోర్ హి హాడ్ హిట్ హిమ్ స్టాండింగ్ బిహైండ్ ద ట్రీ.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: దీస్ సీక్రెట్స్
0: రాముడు ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: వీ క్వశ్చన్ వై ఇస్ ఇట్ ద రామా కిల్డ్.
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of magnetic
0: power. Ramani endukudunu ayaskanta shakti adhikanga untundadi.
1: So also Rama.
0: Ee shaktini thana ardham aakarshinchite Ramulu shakti cheeninchutundi.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: Kalani kalanu gunyamga,
1: appropriate to the times,
0: సమయ సందర్భానుసారంగా,
1: సర్కమ్స్టాన్సెస్,
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకును హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్ బై ది స్టిప్యులేషన్స్ లిమిటేషన్.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ బియాండ్.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్,
0: ప్రపంచ క్షేమం కోసమని,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
0: కళ్యాణం కోసమని,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ,
0: జనరంజన కోసమని,
1: ఫర్ ఎవ్రీబడీ,
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: As though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున,
1: ఫర్ దట్ సింపుల్ రీజన్,
0: మీరు సందేహించవచ్చును.
1: యూ మే డౌట్.
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు?
1: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్, హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్.
0: కానీ ఆ సమయం అలాంటిది చేయకూడదు.
1: దట్ వాస్ ద సిచ్యువేషన్, ఇట్ షుడ్ నాట్ బి డన్.
0: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రము కలగదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.

0: ఇదే విధమే రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఇస్ ఎ పార్ట్.
0: అందరూ మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: ఇస్ ఆల్సో సీత.
0: సీత రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరు వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాములు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్.
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ద సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్
0: గొప్ప సమావేశం నందు
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే చాలా గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of
0: the woman.
1: And
0: is
1: a big warrior and a king cannot bend his head in front of
0: a woman.
1: Is one of righteousness who treads the path of righteousness. So he need not bend his head.
0: ఎంతసేపు అయినా సీత మాలను పట్టుకుని కాచుకుని ఉంటుండాలి.
1: సీత వాజ్ హోల్డింగ్ ద గార్లెండ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: కానీ జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: People are very much surprised.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: Why not Rama bend his head?
0: ఆమె ఎత్తు రాముడికి తెలుసును కదా.
1: And after all, he knows the height of Sita.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: Here is one secret.
0: అంతవరకు సీతను రామును చూడలేదు.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో
1: till that moment Rama did not look at Sita.
0: Endukaniga tanaka mangala sutram kattina tarvatane aame tana bhariya ani telusu appudu chudadaniki adhikaram untuntadi.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: Parai kanyaka parai.
1: In fact, she was not married till then.
0: Alanti marriage kaanatunte yokka kanyanu purushudu chudakoddu.
1: And a man should not look at an unmarried person.
0: Idi Ramana yokka sahaja dharmam.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము.
1: అండ్ దట్ స్టాండ్ ఫర్ అది
0: ఏ సత్యశీలము అని పేరు.
1: దట్ ఈస్ వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: అండ్ దీస్ ఆర్ ద రెగ్యులేషన్స్ దట్ హి హస్ లేడ్ డౌన్ టు హింసెల్ఫ్.
0: లక్ష్మణుడు వైపును చూచాడు రాములు.
1: రామా లుక్డ్ ఎట్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్
0: లక్ష్మణుడు అన్న మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు
1: అటోల్దేశ్
0: ఇతను కేవలము ఒక విధమైన ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు. ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సేస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్.
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యూ విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్నాడు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: అండ్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడా లక్ష్మణ్ చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటున
1: పాసిబుల్ టు టై అప్
0: లక్ష్మీదేవి వలచున
1: కాన్సర్ట్
0: లక్ష్మి కొలచున
1: విల్ లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్ప రామ్.
1: విల్ భరత సర్ విల్ లక్ష్మణ సర్ సచ్ కాన్సెప్ట్ లక్ష్మి విల్ ఎవర్
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్షణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణాలు చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: దే రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిల్టీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు.
0: ఇన్విటేషన్ పంపించారు.
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు,
1: నో.
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: ద నేమ్ అండ్ ద ఫామ్ ఆఫ్ భగవాన్ అట్రాక్టెడ్ ది హోల్ వరల్డ్.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ అటెంప్ట్ టు నో దిస్ పవర్ ఆఫ్
0: అట్రాక్షన్. వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దాట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంత శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాది.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్ అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రీసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రీశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షన్ అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్ పాత్.
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైన మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధించుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యందు ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: And the love in God must be manifested in you.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికి అందించాలి.
1: Just as God spreads his love, you should share your love with others.
0: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహితుడవుతుంటాడు.
1: In fact, God would be close to you if you have that spirit of equality.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love which is only one has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాది.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and gets
0: into
1: you.
0: వచ్చినటువంటిది ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is a reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
1: Everything carries these three.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుంది.
1: Reality is in you.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
0: ప్రిన్సిపల్. మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యు కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యు కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలముంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతునిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందుకనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ.
0: ఒక్కటే గుణము.
1: He has got only one.
0: అదే ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికి ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is the only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: కానీ అర్థం చేసుకుంటా అంతకంటే సులభం మరొకటి లేదు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్, దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
0: దైవత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి మానవుడు,
1: the person who understands God,
0: jagatunanta artham cheskogaladu,
1: will be able to understand the whole world.
0: Ide upanishad kudunu bodhinchinatundi.
1: This is the teaching of upanishads.
0: Ye daanni manam gurtinchadaniki prayatnam chestamo appudu sarvamunu gurtinchina varam avtam.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనిటువంటిప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్, రెస్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: వెన్ వన్స్ యూ నో ది సిల్వర్,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: యూ కీప్ ఇట్ ఎనీవేర్, ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
0: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకల పడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర,
1: రాధ ధర.
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హీ హస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటా.
1: హీ వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైం,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్టున ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై, ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్, వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ యువర్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్, మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ పే మనీ.
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్. దానికి
0: కూడాను గాజులు తొడిగాడు.
1: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
0: అమ్మా ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్, ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్ అ స్మాల్
0: రూమ్. ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్స్ సెల్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్ సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లి కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్ ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్ హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నాది సత్యశీలమ, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: He went on questioning himself.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహము లేదు.
1: I don't have any desire.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, where is she?
0: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
1: And she directed me that money is there, very close to the window.
0: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
1: And when he went inside, there's no window.
0: తాను ఎన్నో పర్యాయములు ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
1: And in fact, he moved about for a long time.
0: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి దానికి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కి.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పిందయ్యా ఈ విధంగా నాకు డబ్బంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్, దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడి నుంచి కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్, వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
0: Radha, Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu ventu terigadu.
1: Calling Radha, Radha by name, he followed this bangles ala.
0: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
1: And here he said, I received the money as per your direction.
0: Asheeringa vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయన?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చాడమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణునికి ఒక్కరికి తప్ప ఇంకెవరికి నా ముఖము ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణ కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితే పట్టును ఎగ్గేదాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కలిగిన అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగిన ఇరుదాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచినదేదియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: బట్ హవర్ దర్ టు రూల్స్ హియర్.
0: పోరు పడలేక తానైన బ్రోవవలయు.
1: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ దిస్ గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతే కానీ
1: only that you should ask.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: And it is not the quality of a devotee to return.
0: ఈ భక్తుడు ఆ దీక్షను పూనాలి.
1: That is the quality of a devotee, the determination.
0: కనుకని ఆ విధమైన దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనమందించాడు.
1: With that determination he could have the manifestation of రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: And his life was liberated.
0: కనుక ప్రతి వారి ఎందు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: though God is everywhere,
0: ఎక్కడ ఏ ఏ కారణము పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్ ఆఫ్ ది సిచ్యుయేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మానిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: Without these considerations,
0: అడిగినారు కదా అని చీప్గా వచ్చి భగవంతుడు అందించడు.
1: He doesn't manifest for the cheap reasons.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the cause.
0: ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఏమి, ఎట్లా, ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: హీ ఆల్సో ఆన్సర్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్, వై, వేర్,
0: ఎక్కడ, ఎప్పుడు, ఎట్లా,
1: వెన్, హౌ.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: అండ్ గాడ్ మానిఫెస్ట్ వెన్ హీ గెట్స్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్, వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చెట్టుకు పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present anywhere.
0: మానవుడు మహాశక్తివంతుడు.
1: Man is highly powerful.
0: మహాపవిత్రుడు.
1: He is highly sacred.
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: And is ideal.
0: దేనిని కావలసినా సాధించగలడు.
1: He can achieve anything.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: But he should have determination.
0: మధ్య మధ్య బంప్స్, జంప్స్, ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: But he has got bumps and jumps and doubts. Well, that takes him away.
0: అమెరికా వాడు,
1: అమెరికన్,
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్.
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం చేయలేకపోయాడు.
1: అండర్టేక్ స్పేస్ ట్రావెల్ ఫర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైల్స్, బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ ఈవెన్.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఏ క్వశ్చన్. అయ్యా,
0: నువ్వు భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హీ సెడ్, హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్?
0: రామకృష్ణుడు కూడా చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యూ హావ్ బీన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్స్.
0: కానీ
1: బట్
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యూ ఎర్న్
0: బై గాడ్? ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కనుకనే నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యూ క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్, అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్, if your life is full of bumps and jumps and doubts, you'll never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: సో లాంగ్ ది సందేహ డౌట్,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: సో లాంగ్ ది సందేహ ద డౌట్, యూ హావ్ గాట్ దిస్ దేహ ద బాడీ.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: అండ్ దేర్ ఫోర్ డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ డౌట్.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక
1: But without that experience,
0: స్పర్శించగా
1: విదౌట్ ఎక్స్పీరియన్స్
0: సంభాషణ లేకుండా
1: విదౌట్ ఎనీ కన్వర్సేషన్
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్ లెస్ వన్
0: కనుకనే ఇన్ని ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి సంచరిస్తున్నాయి
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్ ఇన్
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ
1: డాగ్ ఆల్సో మూవ్స్
0: అబౌట్ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను
1: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్
0: చూసినట్టు తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా
1: యూ మీన్స్ లిబరేషన్
0: చూడటం కాదు
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్ యూ షుడ్ హ్యావ్ దట్
0: తాకటం కాదు దైవత్వంగా తాకాలి
1: ఇస్ ద డివైన్ విజన్ ద డివైన్ స్పిరిట్
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు
1: And you touch the body of many bodies. You see many people.
0: ఎందరితో సంభాషణలో జరుపుతున్నారు
1: యూ కన్వర్స్ విత్ మెనీ
0: అన్ని దీనికి సంబంధం కాదు
1: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్
0: హృదయపూర్వకంగా కూడా ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి
1: అండ్ డివైన్ వైబ్రేషన్
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము
1: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి
1: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ యు
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు
1: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ యు ఇస్ నాట్ ఎవరి
0: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ దట్
0: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు
1: You cannot specify.
0: He may appear in
1: any form.
0: Aithe thana yokka ichcha okati matram gurtimpa chestadu.
1: However, he will fulfill your desire.
0: Ye roopam pai thanaku ishtam untundado.
1: The form that you like most.
0: Aa roopakangane thanu darshanam isthadu.
1: God appears in
0: the form. Maroka anya roopakanga ivadu.
1: No other form there.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్
0: రూపమే లేనటువంటి వాడు
1: ఇన్ఫాక్ట్ ఈస్ ఫార్మ్లెస్
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దివోటెడ్
1: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు
1: అండ్ దట్ ఫామ్ హి టేక్స్
0: కనుకనే భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది
1: దేర్ఫోర్ Those people who understand full well the divinity would be able to experience.
0: కనుక మొట్టమొట్ట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: First, we should make every attempt to know God.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రా

0: You have been listening to recordings of songs by students of the Sri Sathya Sai Institute of Higher Learning sung during the cultural program on convocation night.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Sathya Sai Baba.
2: Every life form is sacred. Each of us is a personification of divine love. In his Guru Purnima discourse on the 24th of July 2002, Bhagwan Baba urges us to exert our right of divinity and think noble thoughts and harbor pure feelings.
3: Pradoshe Deepakaschandraha Prabhato Deepako Ravihi. Pradoshe Deepakaschandraha Prabhate Deepako Ravihi. Trailokye Deepako Dharma Suputre Kuladipaka Suputra Kuladipaka. పగటి యందు సూర్యుడు ప్రకాశిస్తూ జీవులకు జగత్తును చూపుతుంటాడు.
4: డ్యూరింగ్ ద డే టైమ్ ఇట్స్ ద సన్ హు షెడ్స్ హిస్ లైట్ అండ్ హెల్ప్స్ ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ దిస్ యూనివర్స్.
3: రాత్రుల యందు చంద్రుడు ఉదయించి జీవులకు దారులు చూపుతుంటారు.
4: ఇస్ ద మూన్ హూ షోస్ ద పాత్ టు ఆల్ ఆఫ్ ది బీయింగ్స్ ఇన్ ద నైట్ టైమ్.
3: ముల్లోకముల యందు కూడాను సర్వజీవులకు కూడాను జీవితానికి ఆదర్శాన్ని అందిస్తూ ప్రబోధిస్తూ ఉంటుంది ధర్మము.
4: ఇట్ ఈస్ ధర్మ రైచస్నెస్ that shows the light in the path all the time to all the three other worlds.
3: Kani kulamunaku jyotini yervinchi jeevitam yokka aadarshanni prakatinchi kuladeepakuduga nilcheetuvanti vaadu suputrudu.
4: He is the true son who sets himself as an ideal and a light to the entire clan and the lineage.
3: ఇది ప్రాకృతమైన భౌతికమైన లౌకికమైన అనిత్యమైన ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క దృశ్యములే ఇవన్నీ.
4: These are all the physical things that we see in this world which is material and worldly.
3: కానీ సగత్తు విశ్రమలకు ఆదర్శాన్ని అఖండించి ఆదర్శాన్ని నిరూపించి తానే ఆ ఆదర్శంలో లీనమైనటువంటి వ్యక్తి ఒక్కడుండే.
4: హౌఎవర్ ఇన్ దిస్ యూనివర్స్ దేర్ ఇస్ వన్ ఐడియల్ దట్ డిమాన్స్ట్రేట్స్ ద స్పిరిట్ ఆఫ్ ఐడియలిజం అండ్ స్టాండ్స్ యాజ్ ఎ టెస్టిమనీ ద వెరీ మెటఫార్ ఆఫ్ ఐడియలిజం.
3: ఎక్కడ చూచిననుకును దైవం తప్ప అన్యం లేదనేటువంటి సత్యాన్ని ప్రదర్శించి ప్రకటించి దర్శించి బోధించినటువంటి వాడు కాణాదుడు.
4: బట్ దిస్ వన్ హూ డెమాన్స్ట్రేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద డివినిటీ ఎవ్రీవేర్ ఆల్ ద టైమ్ అండ్ హీస్ ది టైమ్ సెల్ఫ్.
3: అతని పేరే కాణాదుడు. కానాదుడు.
4: కానాదుడు,
3: కానాదుడు.
4: హిస్ నేమ్ ఇస్ కానాద.
3: ఇతను దేనిని కనిపెట్టాడు?
4: వాట్ ఈజ్ ఇట్ దట్ హీ డిస్కవర్డ్?
3: అణోరణీయాన్ మహతో మహీయాన్. ప్రతి అణువునందు కూడాను దైవమే ఉండే. అణువునకు మరొక పేరు దైవము అని పేరు పెట్టాడు.
4: కానాద నేమ్డ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ ద యాటమ్ యాజ్ గాడ్. గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్.
3: తనను జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు కూడాను పరమాణు పరమాణు పరమాణు అని అణువునే స్మరిస్తూ వచ్చాడు.
4: Right from the birth till his death, he went on thinking of the smallest particle, the atom.
3: అణు అనేటువంటిది లేకుండా ఈ జగత్ అనేది కనిపించదు.
4: This world would not exist without atom.
3: పూర్వం విశ్వమునందు ఏ రూపము లేదు.
4: Earlier this universe has no form.
3: సూర్యచంద్రాదులు లేరు.
4: Sun or moon.
3: ఆకాశ భూములు లేవు.
4: The space and earth.
3: నక్షత్రాలు లేవు.
4: Stars.
3: ఏదియు లేదు.
4: None existed in the past at the beginning.
3: అంతా చీకటిగా క్రమ్ముకున్నటువంటిది.
4: Everything was pitch dark at the beginning.
3: కానీ పరమాణువుల యొక్క సంపుటమైనటువంటి యొక్క చేరిక చేత,
4: because of the combination of the smallest to the particles,
3: చాలా దట్టమైనటువంటి రీతిగా కుదురుకుపోయినది.
4: It could combine itself into hard matter.
3: అది కుదించుకున్న చేత ఎక్కువ వేడి సంభవించింది.
4: బికాస్ ఆఫ్ ద సొలిడిఫికేషన్ ఆఫ్ ద హార్డ్ మ్యాటర్ దేర్ జనరేటెడ్ హీట్.
3: ఈ యొక్క వేడి చేత బ్రహ్మాండమైనటువంటి శబ్దం ఏర్పడింది.
4: అండ్ అవుట్ ఆఫ్ ది హీట్ కేమ్ ఎ లౌడ్ సౌండ్.
3: అప్పుడే ఈ దట్టమైనటువంటి చీకట ముక్కలు ముక్కలుగా ప్రారంభమైంది.
4: అండ్ దేర్ స్టార్టెడ్ this darkness which has spread all over.
3: Sarvatra vijrimbinchipoyinadi.
4: It went on spreading everywhere.
3: Idi ye srishtiki moola karanam.
4: This is the main cause for creation.
3: Idi ye kaanadudu sambhavinchinatvanti yokka anubhavamu.
4: This was the experience of kaanada.
3: Anaga ee anta దట్టమైనటువంటి యొక్క అణువులు పగిలి సర్వత్రా వ్యాపించిపోయినాయి.
4: దట్ దేర్ వాస్ ప్రెసెంట్ దిస్ అటమిక్ పవర్ అండ్ ఆటమ్ దట్ హావ్ బీన్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
3: ఆ పగలమైనటువంటి శబ్దమే ప్రణవము.
4: అండ్ ద వెరీ ప్రైమార్డియల్ సౌండ్ ఈస్ ప్రణవ.
3: అది ఏ ఓంకారము?
4: దట్ ఈస్ ఓంకార.
3: అది ఏ ప్రథమనాదము?
4: అండ్ దట్ ఈస్ ద ప్రైమార్డియల్ సౌండ్.
3: ఇది ప్రథమనాదము.
4: దట్ ఇస్ ద ఫస్ట్ సౌండ్ వైబ్రేషన్.
3: ఈ యొక్క ప్రణవము సర్వత్రా నిండినది.
4: ది సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
3: ఈ ప్రణవము దేని నుండి ప్రారంభమైనది?
4: వాట్ వాజ్ ది ఆరిజిన్ ఆఫ్ ప్రణవ?
3: పరమాణువు నుంచి కూడా ప్రారంభమైనటువంటిది.
4: ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ది మైన్యూటెస్ట్ పార్టికల్.
3: ఈ పరమాణువు కంటే మరొకటి ఎక్కడ కూడా కానరాదు.
4: యు డు నాట్ ఫైండ్ ఎనీథింగ్ బియాండ్ దిస్ మైన్యూటెస్ట్ పార్టికల్ ది ఆటమ్.
3: దీనిని పొందుటకు ఏది మార్గము?
4: What is the way to know that?
3: అనేటువంటి విషయాన్ని ఈ కానాడుదులు విచారణ చేస్తూ వచ్చాడు.
4: కానాద ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆటమ్.
3: కట్టకటపటికి ఇది ఒక్కటే నాదం.
4: Finally he concluded that it is only primordial single sound.
3: ఇది ఏ ప్రథమ శబ్దము?
4: That is the first sound to begin with.
3: ఇలాంటి శబ్దమును ప్రతి మానవుడు కూడాను స్మరించాలి, తరించాలి.
4: ద ప్రైమార్డియల్ సౌండ్ ఓంకార్ హ్యాస్ టు బి రిపీటెడ్ అండ్ చాంటెడ్ ఫర్ అవర్ ఓన్ లిబరేషన్.
3: ఇలాంటి సత్యమును ప్రబోధించి
4: దిస్ ట్రూత్ వాస్ టాట్
3: సూక్ష్మమైనట్టి అణువును సూక్ష్మమగుచు,
4: దట్ గాడ్ ఈస్ స్మాలెస్ట్ టు ద స్మాల్,
3: మేటి వస్తువునందున మేటి ఎగుచు,
4: అండ్ దట్ ఈస్ బిగ్గెస్ట్ టు ద బిగ్,
3: సర్వతను సాక్షి అయ్యుండు,
4: దట్ హీ స్టాండ్స్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్,
3: ఈ ప్రణవమే దైవము, దైవమే ప్రణవం.
4: అండ్ దట్ ఓంకార్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ఓంకార్ ప్రైమార్డియల్ సౌండ్.
3: ఇలాంటి సత్యాన్ని జగత్తునకు ప్రబోధించాడు.
4: దిస్ ట్రూత్ వాజ్ ప్రొపగేటెడ్ all over the world.
3: ఈ ప్రణవ శబ్దము ప్రారంభమైన తరువాతనే సూర్యచంద్రాదులు భూమి ఆకాశాలు నక్షత్రాలు అన్ని కూడాను ప్రారంభమైనాయి.
4: After this primordial sound Omkar, that led to the creation of the planetary system, the sun, moon, stars, space, earth, and so on.
3: ఈ సృష్టికంత మూల కారణము పరమాణువి.
4: That which is the main cause for the whole of the creation is this atom, the smallest.
3: కనుకనే ప్రతి మానవుడు కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఒక స్వరూపమే.
4: So every human being is the combination of the smallest particles, the atom.
3: పరమాణువు లేనటువంటి యొక్క దేహము పరమాణువు లేనటువంటి యొక్క రూపము ఎక్కడను కానరాదు.
4: There is no body, there is no matter, there is no material without the combination of atoms.
3: అలాంటి పరమాణు తత్వాన్ని ఏనాడు కూడాను మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
4: Man never made an attempt to know the mystery of an atom.
3: ప్రాచీనులు కనిపెట్టినటువంటి ఒక సత్య దీపములను ఈనాటి మానవుడు అర్థం చేసుకునలేక హాస్యాస్పదంగా భావిస్తుంటాడు.
4: The modern man is making fun of all the truths that were realized and propagated, the light of truths which were shared in the ancient times.
3: Anati prachina rishulu likinchinatundi vyasamulanu ee naati vyaktulu haasyaspadanga danini kathalaga bhavistunnaru.
4: All the compositions, the dicta and the declarations of the ancients were all made fun of by the modern man.
3: Mana prachina yokka సంస్కృతిని భారతీయ యొక్క పవిత్రతను గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యము ఈనాటి మానవుడు కోల్పోయినాడు.
4: The modern man has lost the ability and the capacity to experience and to comprehend the ancient culture and the sanctity behind it.
3: కనుకనే పరమసత్యం అనేటువంటిది తన దగ్గర ఉండి ఉడుకును దాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
4: Though the supreme truth is latent within, immanent within you are not able to recognize it.
3: Anati paramarshulu yokka swaroopalanu kevalamu oka oori mundu edo oka vigrahanga petti guttuluku chupistuntaru.
4: The divinity was understood by way of certain signs, certain symbols in those days.
3: Adi kaadu manam.
4: That's not the fact anyway.
3: Aa pavitramainatundi swaroopalanu మన హృదయపీఠం పైన భద్రం చేసుకోవాలి.
4: ద సీక్రెట్ ఫార్మ్స్ విల్ హ్యావ్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ అవర్ హార్ట్స్.
3: ఈ విధమైనటువంటి యొక్క భద్రత చేసుకోవాల్సినటువంటి యొక్క మానవుడు దీనిని అభద్రత చేత హాస్యాస్పదం చేత అలక్ష్యం చేత దుర్వినియోగం చేసుకుంటున్నాడు.
4: ద డివినిటీ దట్ హ్యాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ అట్ ద ఆల్టర్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. Is just taken in a little simple way.
3: Kani idi enaadu jariginatundi.
4: When had this happened?
3: Kanaadulu anetundi vaadu ee kaalam vaadu.
4: Kanada, to which time does he belong to?
3: 20000 samvatsaramulaku puramu,
4: 20000 years ago,
3: ee yokka kanaaduni vishayamu jagatlo entano uchcharincheetundi vaaru.
4: The world knew well the spirit of Kanada.
3: ఈ హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటి విషయమును తాను గుర్తించాడు.
4: Kanada recognized the value of the hydrogen and oxygen.
3: హైడ్రోజన్ ఆక్సిజన్ అనేటువంటివి కేవలము ఒక విధమైనటువంటి యొక్క అగ్నితో సమానమైనటువంటివి.
4: He considered hydrogen and oxygen equal to the fire.
3: ఇందులో ఒక దాని వల్ల అగ్ని ప్రవేశిస్తుంది.
4: The fire finds a place in one of the two.
3: ఇంకొక దాని వల్ల అగ్నిని ఆపివేస్తుంది.
4: The other one extinguishes the fire.
3: ఇది సైంటిస్టులు గుర్తించినటువంటి యొక్క సత్యము.
4: This is the truth observed by scientists.
3: ఇలాంటి సైంటిస్టులు గుర్తించినటువంటి సత్యాన్ని ఈనాటి ప్రజలు చాలా గొప్పగా విశ్వసిస్తుంటారు.
4: The discoveries of the modern time scientists is exalted and very much praised by everybody.
3: కానీ ప్రాచీన పురుషులు అనుభవించి ఆనందించి అంతించినటువంటి యొక్క సత్యవాక్యములను ఈనాడు విస్మరిస్తున్నారు.
4: But the principles of truth realized, experimented upon and propagated by the ancients are not recognized. And in fact, the atomic power has got to be known by understanding the principle of atom.
3: Atomic power,
4: atomic power, how is to be understood? You don't see with the physical eye. Then where is it? It is there in the food that you can chew. It is present in your looks. And also in the words that you utter. It is present all over. The atomic power is present everywhere.
3: దానిపైనే నడుస్తూ దానినే తింటూ దానినే త్రాగుతూ దానినే అనుభవిస్తూ దానిని మర్చిపోతున్నారు ఈనాటి మానవుడు.
4: మోడర్న్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది అటామిక్ పవర్, ద మిస్టరీ ఆఫ్ ది అటమ్, దో హి ట్రెడ్స్ అపాన్ ఇట్ బై వే ఆఫ్
3: ఇది ఏదో మానవునికి దానికంటే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి దానిగా భావించి
4: హి కన్సిడర్స్ దట్ ఇట్ సపరేట్ ఫ్రమ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
3: దాన్ని ఒక సైంటిఫిక్ పద్ధతి పక్కన పెట్టారు.
4: అండ్ హీ కన్సిడర్స్ యాజ్ ఎ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అండ్ బ్రష్డ్ ఇట్ అసైడ్. But
3: ఈ అటామిక్ ప్రాసెస్,
4: ది అటామిక్ ప్రాసెస్
3: ఇది చాలా పవిత్రమైనటువంటిది,
4: ఇస్ హైలీ సీక్రెట్.
3: కానీ దీనిని అల్పంగా భావిస్తున్నారు.
4: బట్ వీ కన్సిడర్ దిస్ లో అండ్ చీప్.
3: ఈ ప్రాసెస్ నుంచినే దైవత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
4: దిస్ ప్రాసెస్ విల్ టేక్ యూ టు ద డివినిటీ, దట్ వాజ్ ది టీచింగ్ ఆఫ్ కానాద.
3: కనుక ఈనాడు ఆ అటామిక్ ప్రాసెస్ చక్కని రీతిలో అనుభవించటం లేదు.
4: వి ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ద ప్రాపర్ సెన్స్ ది అటామిక్ పవర్.
3: మనము భౌతికమైన లౌకికమైనటువంటి దీంట్లో మనము జీవితాన్ని గడుపుతూ వచ్చాం.
4: వీఆర్ లీడింగ్ అవర్ లైవ్స్ ఇన్ ద వరల్డ్లీ మెటీరియలిస్టిక్ వే.
3: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
4: ఏ స్మాల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్.
3: ఒకానొక సమయం లోపల
4: ఎట్ వన్ టైమ్
3: శివాజీ ఒక మంత్రి
4: and his minister, both of them together, they just went on to spend their evening time.
3: Yet, marga madhyam lopala,
4: on the way,
3: oka Buddhist sanyasi ediregadu.
4: They came across a Buddhist monk.
3: Motta motta Shivaji tana yokka kiritamunu pakkana petti aa yokka Buddhist sanyasi yokka padamul paina tana shirasu unchi నమస్కరించాడు.
4: వాట్ శివాజీ డిడ్ వాస్ హీ హస్ టేకెన్ అవే హిస్ క్రౌన్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద గ్రౌండ్ అండ్ బౌడ్ డౌన్ టు ద ఫీట్ ఆఫ్ దిస్ బుద్ధిస్ట్ మాంగ్.
3: కానీ మంత్రికి ఇది ఏమాత్రము గిట్టలేదు.
4: దిస్ వాజ్ నాట్ అక్సెప్టబుల్ టు ద మినిస్టర్.
3: మహారాజు ఎక్కడ, ఈ బుద్ధిస్ట్ సన్యాసి ఎక్కడ?
4: హియర్ లైస్ ఎన్ ఎంపరర్ అండ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఆన్ ది అదర్. వాట్ ఎ గల్ఫ్ ఆఫ్ డిఫరెన్స్ ఇట్ ఈస్.
3: అట్టి సామాన్యమైనటువంటి యొక్క మానవుని యొక్క పాదములపైన మా మహారాజు యొక్క శిరస్సును పెట్టడం మంచిది కాదు.
4: ఇట్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది ఎంపరర్ టు బౌ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ ఎ మాంక్
3: అని భావించి తన్నో తనకు అవమానంగా జరిగిందని చింతిస్తూ వచ్చాడు.
4: హీ ఫెల్ట్ సో సాడ్ అండ్ బ్యాడ్ దట్ హీ ఫెల్ట్ ఎషేమ్డ్.
3: కానీ దీన్ని అంతా కూడా గుర్తిస్తూ వస్తున్నాడు శివాజీ.
4: బట్ శివాజీ వాజ్ నోటీసింగ్ వాట్స్ ఆల్
3: సర్వధర్మమును ప్రచారం చేసి సమస్త త్యాగమును చేసి మానవుని యొక్క గుణములను ప్రబోధించి లోకానికి నిలబెట్టినటువంటి వాడు శివాజీ మహారాజ్.
4: ఎంపరర్ శివాజీ స్టాండ్స్ ఫర్ ది అబ్జర్వెన్స్ అండ్ ద ప్రాపగేషన్ ఆఫ్ రైచియస్నెస్, ద ప్రిన్సిపల్ ఆఫ్ సాక్రిఫైస్ టు ది కంటెంపరీ వరల్డ్.
3: ఈ విధంగా కొంతకాలం జరిగిన తర్వాత
4: the time passed on like that.
3: Kani mantri chintinchinatvanti vishayamu aa Shivaji hrudayamlo nilichipoyindi.
4: The feelings of the minister got themselves imprinted in the heart of Shivaji.
3: Oka dinamu mantrini pilichadu.
4: One day he summoned the minister.
3: Mantri,
4: minister,
3: neevu ee naadu naaku moodu talalu teeskon raavali annadu.
4: Shivaji wanted the heads, three heads to be brought to him.
3: Okati goat, మేకతల.
4: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
3: రెండవది గొర్రె తల.
4: వన్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
3: మూడవది మనిషి తల.
4: అండ్ థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: ఈ మూడింటిని తీసుకుని రామన్నాడు.
4: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
3: ఎక్కడికో వెళ్లాడు, ఆ మేకను కొట్టాడు, గొర్రెని కొట్టాడు, తలలు తీసుకున్నాడు, శ్మశానంలో కాచుకొని ఎవరో ఒక జీవితం ముగించినటువంటి యొక్క వ్యక్తి తలను తెంచుకుని దానిని తీసుకుని వచ్చాడు.
4: హీ బ్రాట్ ది త్రీ హెడ్స్, ద గోట్ అండ్ ద షీప్ అండ్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద క్రిమేషన్ గ్రౌండ్.
3: తెచ్చాను మహారాజ్ అన్నాడు.
4: హీ బ్రాట్ ఇట్ అండ్ సెడ్, హియర్ ఆర్ ద హెడ్స్ ఓ ఎంపరర్.
3: అయితే ఈ మూడుకుడును మార్కెట్ కు తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
4: ది ఎంపరర్ వాంటెడ్ దీస్ త్రీ హెడ్స్ టు బి సోల్డ్ దేర్ ఇన్ ద మార్కెట్.
3: వెళ్లిన తక్షణమే గొర్రెతల ఎత్తుకొని పోయారు.
4: అండ్ ద హెడ్ ఆఫ్ ద గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేజ్డ్.
3: మేకతల గుడును క్షణం లోపల ఖర్చు పెట్టుకున్నాడు.
4: ది హెడ్ ఆఫ్ షీప్ వాస్ ఇమీడియట్లీ బాట్.
3: ఎంతసేపు కాచుకున్నా కూడాను ఈ మనిషి తలకు ఎవరు కూడా కొనేకని రాలేదు.
4: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ వెయిటింగ్ నోబడీ పర్చేజ్డ్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: మరి వచ్చాడు మహారాజ్, దీన్ని ఎవరు కూడా అంగీకరించటం లేదు అన్నాడు.
4: ద మినిస్టర్ రిటర్న్ అండ్ సెడ్, ఓ ఎంపరర్, నోబడీ ఇస్ ప్రిపేర్ టు బై ద హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
3: నీవు మార్కెట్ కి వెళ్లి ఫ్రీగా ఇచ్చేసిరా అన్నాడు.
4: అండ్ ఎంపరర్ సెడ్, ఆల్ రైట్, గివ్ ఇట్ ఫ్రీలీ టు ఎనీబడీ దేర్ ఇన్ ద మార్కెట్.
3: తీసుకెళ్లాడు. కొన్ని దినములు చూచాడు, అది ఫ్రీగా కూడా ఎవరు తీసుకోలేదు.
4: ది మినిస్టర్ టుక్ ది హెడ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, వెయిటెడ్ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ కపుల్ ఆఫ్ డేస్, నోబడీ వాజ్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఇట్ దో ఇట్ వాజ్ గివెన్ ఫ్రీ.
3: ఆనాడు నా ఈ శిరస్సును ఒక బుద్ధ సన్యాసి పాదముల పైన పెట్టినప్పుడు నీవు ఎంత బాధపడ్డావు.
4: ఓ మినిస్టర్, యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ బౌడ్ డౌన్ అట్ ది ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్.
3: రేపటి దినము ప్రాణం పోయిన తర్వాత ఈ శిరస్సు కూడాను ఇంతే ఎవ్వరు కొనరు.
4: టుమారో వెన్ ఐ లీవ్ దిస్ బాడీ, వెన్ ఐ బ్రీత్ మై లాస్ట్, దిస్ హెడ్
3: ఎవరు ఇవ్వరు.
4: నోబడి వుడ్ రికగ్నైజ్, యాక్సెప్టెడ్.
3: అదే విధంగానే నాది ఏ బుద్ధ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టి నా జన్మ సార్థకం చేసుకున్నాను.
4: In fact, my life is redeemed by bowing down at the feet of the Buddhist.
3: Dhanamu vachunu povunu dharani yendu.
4: Money comes and goes on earth.
3: Gaurav maryadalu vachi povunu teerunu.
4: But the respect, the courtesy and the esteem would remain.
3: Gaurav dharmalu manavunku shashvatanga nilchunu.
4: The righteousness and truth would remain permanently.
3: Adi ee manavuni janmaku saarthakamu.
4: That is the true redemption for mankind.
3: ఇది కేవలము ఈ సోహం అనేటువంటి శబ్దము అందులో ఉండినంత వరకే దీనికి గౌరవము.
4: ద బాడీ హ్యాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్ దిస్ సోహం, ద లైఫ్ బ్రెత్ ఈస్ దేర్.
3: అది ప్రణవ శబ్దము.
4: అండ్ దట్ ఈస్ ఓంకార.
3: అది అటామిక్ ఎనర్జీ.
4: అండ్ దట్ ఈస్ అటామిక్ ఎనర్జీ.
3: దీనికి శక్తి సామర్థ్యములు,
4: ది కెపాసిటీస్,
3: ఇది దైవము నుండి ప్రారంభమైనవే కానీ
4: ది కెపాసిటీస్ లేటెంట్ ఇన్ ఎన్ అటమ్.
3: ఎవరు ఆంజలు దీనిని సృష్టించిన వారు కాదు.
4: No one created it in particular.
3: ఈ సత్యాన్ని ఆనాడే కానాదుడు ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
4: This truth was propagated and taught by Kanada in the olden times.
3: మానవులు ఏదో దేహమున్నంత వరకు దీనిని గౌరవిస్తుంటారు.
4: Human being naturally, so long they are alive, he takes care of the body.
3: ఈ దేహములో నిజమైనటువంటి యొక్క ఆదిశక్తి అనేటువంటిది పోయిన తర్వాత ఎవరూ దీనిని ఆశించరు.
4: Nobody expects to remain, nobody respects this body when once the life is gone.
3: Enta anuvu yokka shaktiye.
4: In fact, the whole thing is the power of an atom.
3: Ee anuvu yokka bhavamu evaru artham chesukoledu.
4: No one can understand the secret of an atom.
3: Anu swaroopame daiva swaroopamu.
4: God is present in the form of an atom.
3: Anu swaroopame jagat swaroopamu.
4: And the very atom is the entire universe.
3: Anu swaroopame akasha swaroopamu.
4: The atom is the space.
3: Anu swaroopame shabda swaroopamu.
4: The atom is the sound.
3: Characharam antai kudunu anu swane nindi unnadi.
4: All that is motile, immotile, mobile and immobile is atomic basically.
3: Kanuka ఈ అణుస్వరూపమును హాస్యాస్పదంగా మనం తీసుకోకూడదు.
4: సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ ఆటమ్.
3: ఈ అణుస్వరూపం అనేటువంటిది చాలా ఘనమైనటువంటిది.
4: దేర్ ఇస్ మైటీ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్ ఆటమ్.
3: ఎంతో కాలం నుండి కూడాను ఈ సైంటిస్టులు దీనిని అంత పరిశీలన చేస్తూ వస్తున్నారు.
4: సైంటిస్ట్ హావ్ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ సిన్స్ లాంగ్ ఆన్ దిస్.
3: అణువు ఎక్కడి నుంచి ప్రారంభమైందో తిరిగి అక్కడికి వచ్చి చేరడానికి 22,000 కోట్లు సంవత్సరాలు పడుతుంది.
4: ఫర్ అన్ ఆటమ్ టు గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఇట్ విల్ టేక్ 22,000 crores ఆఫ్ ఇయర్స్.
3: ఇంతకాలం పట్టుతుంటే ఈ అణువు మన సెంతనే ఉంటుంటే మనం ఎందుకు గుర్తించుకోకూడదు?
4: దో ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైమ్ విత్ అస్ ఇన్ అస్, హౌ ఇస్ ఇట్ దట్ వీ డు నాట్ నో?
3: భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది.
4: ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ఇట్ సెల్ఫ్.
3: తిరిగి తన సూర్యుని చుట్టూ తిరుగుతుంది.
4: ఇట్ ఆల్సో రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
3: దీన్ని ఎవరు తిప్పుతున్నారు?
4: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రొటేషన్?
3: ఎందువల్ల ఇది తిరుగుతుండాలి?
4: వై డస్ ఇట్ హ్యాపన్?
3: ఎవరు తిప్పుతున్నారు?
4: హూ ఇస్ ద మెయిన్ కాజ్ బిహైండ్?
3: ఈ సత్యాన్ని గుర్తించడానికి ఎవరు ప్రయత్నించడం లేదు.
4: నో వన్ ఇస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ సీక్రెట్
3: బిహైండ్. తన చుట్టూ తాను తిరగటం చేత,
4: because earth revolves around it,
3: jagatukante ikkunu ratri pagalu yerpadutunnayi,
4: we have day and night,
3: taanu surya chuttu tirigatam cheta,
4: as earth revolves around the sun,
3: ee dehamunu kavalsinatundi aahara viharamlanta labhyam avutunnayi,
4: we have got various seasons in the food,
3: ivanni kaaranam lenatundi oka srishti tejjulu kaadu,
4: they are not reasonless, in fact
3: దైవం యొక్క సంకల్పం చేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
4: ఇట్ ఇస్ ద డివైన్ విల్ విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్.
3: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి ఒక నియమమే.
4: ఇట్ ఈస్ గాడ్స్ మాస్టర్ ప్లాన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
3: పవిత్రమైనటువంటి యొక్క ఈ అణుశక్తిని ఎవరు ఈనాటి వరకు గుర్తించడం లేదు.
4: టిల్ దిస్ డే నోబడి అండర్స్టూడ్ ద సీక్రెట్నెస్ ఆఫ్ అన్ ఆటమ్.
3: అణువు అంటే కేవలము ప్రాణం లేనటువంటి ఒక శక్తి అనుకుంటున్నారు.
4: We consider the atomic power as passive, dull and inert.
3: ఈ జగత్తునంత అంతయకుడను కలిపిన ఏ ప్రాణశక్తి కలదో ఆ ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది.
4: In fact, the power of life present all over this organic world.
3: అంచేతనే ఈ కారణాలంతా కల్పించుకుంటున్నాడు.
4: It is the divine will which is the main cause for all this creation.
3: ఇదంతా జగత్తు నిమిత్తమై తాను ఏర్పరిచినటువంటి ఒక నియమమే.
4: It is God's master plan.

0: ప్రాణశక్తి ఆ అణువులో కూడా ఉంటుంది. అది
1: ఇన్ ఫ్యాక్ట్ ద పవర్ ఆఫ్ లైఫ్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ దిస్ ఆర్గానిక్ వరల్డ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అన్ ఆటమ్ ఆల్సో.
0: కనుకనే భగవంతుడు అణుస్వరూపుడు ఘనస్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మైక్రోకాజం అండ్ ఆల్సో మ్యాక్రోకాజం.
0: కనుక ప్రతి మానవుడు కూడాను జగత్తు యొక్క సంకల్పమును, మానవుని యొక్క సృష్టిని, తన యొక్క కర్తవ్యంను గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద మిస్టరీ ఆఫ్ నేచర్, ద సీక్రెట్ ఆఫ్ హిస్ ఓన్ నేచర్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్లీ.
0: మానవుడు గుర్తించవలసినటువంటిది అణుస్వరూపమే.
1: మ్యాన్ హ్యాస్ టు నో కాంప్రిహెండ్ ది అటమ్.
0: అణువును గుర్తిస్తే సర్వమును గుర్తించిన వాడు అవుతాడు.
1: ఇఫ్ యు నో ద స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ యూ విల్ నో ది మైటీయెస్ట్.
0: అది ఏ దైవము,
1: దట్ ఈస్ గాడ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క మానవత్వము,
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: అది ఏ ప్రాణతత్వము,
1: అండ్ దట్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: పరమాణువుల్లో ఉన్నటువంటి యొక్క ప్రాణతత్వమే.
1: ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ ద స్మాల్
0: ప్రపంచమంతా ఇప్పుడు సంచరిస్తూ ఉంటుండాలి.
1: ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అయితే దానిని పట్టడానికి ఏ విధంగా చేయాలి?
1: లైక్ వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు డూ టు నో దిస్.
0: కానీ ఈ మైక్రోజెనాసి ప్రాసెస్ ను ఫాలో చేయాలి.
1: అండ్ వన్ హ్యాస్ టు స్టార్ట్ ప్రాసెసింగ్ అండ్ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్.
0: ఇది కాణాదు చెప్పాడు.
1: దిస్ వాజ్ టాట్ బై కాణాద.
0: దీనిని అనుసరించినప్పుడు ఆ దివ్యతత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది అన్నాడు.
1: వెన్ వన్స్ యూ ఫాలో ద ప్రొసీజర్ లేడ్ బై కాణాద యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: చూడండి, ఒక అణు అట్టపోతూ ఉండాలి.
1: See here, one atom is moving right now.
0: దానిని మనం సంచరిస్తూ, దానిని మనం కాన్సన్ట్రేట్ చేస్తూ మనం పోతే మన చేతికి అది చిక్కుతుంది.
1: When once you are able to concentrate on the movement of an atom, you will be able to catch.
0: ఎన్నో పరమాణువులను ఒక క్షణంలో మనం పట్టవచ్చును.
1: You can catch hold of number of atoms in a fraction.
0: ఎన్నో పట్టావు.
1: In a fraction, you can hold them in your fist.
0: మొదటి ఎక్కడ చూసినా వెళ్ళిపోతున్నాయి.
1: And then when you release your fist, they go everywhere.
0: ఆ ప్రణవనాదం యొక్క శబ్దము, ఆ యొక్క అణు పదార్థం యొక్క శబ్దము అణు మాత్రంగానే ఉంటుంటాయి.
1: అండ్ సౌండ్ బిహైండ్ దిస్ ఓంకార ప్రణవ అండ్ ఆల్సో దిస్ అటామిక్ ప్రిన్సిపల్.
0: మానసిక తత్వం కూడా ఈ యొక్క దీనిపై ఆధారపడి ఉంటుంది.
1: అండ్ ఇట్ ఆల్ డిపెండ్ ది హోల్ థింగ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ దిస్.
0: భక్తులు ప్రార్థన చేస్తుంటారు.
1: డివోటీస్ ప్రే.
0: ఈ ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అని సందేహించవచ్చును.
1: వి మే డౌట్ ద రిజల్ట్ ఆఫ్ ప్రేయర్.
0: కానీ ప్రార్థనల వల్ల ఎంతో వైభవం జరుగుతుండాలి.
1: Through prayer you can accomplish greatness.
0: ఎంతో ఘనమైన విజయాన్ని సాధిస్తుండాలి.
1: You will have the mighty victory.
0: మానవుడు సాధించలేనటువంటి విషయాన్ని కూడా సాధించగలుగుతున్నాడు.
1: Impossible things can be made possible by prayer.
0: ఒక చిన్న విషయము.
1: A small example.
0: నేను ఏ మందు తీసుకోను.
1: భగవాన్ డస్ నాట్ టేక్ ఎనీ మెడిసిన్.
0: నేను ప్రయత్నించను.
1: He doesn't take any medicine.
0: కానీ 10 దినముల నుంచి కూడాను ఇక్కడ పెద్దగా వాదింది.
1: But for the last 10 days there is a swelling on the cheek.
0: నిన్నటి దినము నేను గమనించాను.
1: Yesterday భగవాన్ అబ్జర్వ్డ్.
0: అందరూ వచ్చిన వారందరూ కూడాను వారి దృష్టి నా ముఖం పైన పోవటం లేదు, నా యొక్క చెక్కు పైన పోతుండాలి.
1: ఆల్ దట్ హ్యావ్ అసెంబ్లీ హియర్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్వెల్లింగ్ ఆన్ ద చీక్, నాట్ ఆన్ భగవాన్.
0: ఇంకా తగ్గలేదే, ఇంకా తగ్గలేదే, ఎంత బాధ ఉందో ఏమో అని సంతోష ఒక బాధపడుతూ వచ్చారు.
1: ఆల్ ఆర్ ఫీలింగ్ సో సాడ్ దట్ భగవాన్ హ్యాడ్ నో రిలీఫ్ టిల్ నౌ అండ్ దట్ ఈస్ ఫీలింగ్ దట్ ఈస్ సఫరింగ్.
0: రాత్రి అనగా సాయంకాలము వ్యాలిటీ క్లీజ్ మాట్లాడుతున్నప్పుడు నేను ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు.
1: లాస్ట్ ఈవినింగ్ వై భగవాన్ వాజ్ గివింగ్ అస్ డిస్కోర్స్ డ్యూరింగ్ ది వాలిడిక్టరీ ఫంక్షన్. హీ డిడ్ంట్ నో వాట్ హీ వాజ్ స్పీకింగ్ అట్ దట్ మోమెంట్.
0: కానీ లోపల వెళ్ళాను.
1: భగవాన్ వెంట్ ఇన్సైడ్.
0: పండుకున్నారు.
1: అండ్ హీ జస్ట్ రెస్టెడ్.
0: ఈ భక్తుల యొక్క ప్రార్థనలన్నీ కూడా కుప్పలు కుప్పలు వచ్చాయి.
1: ఆల్ ప్రేయర్స్ ఆఫ్ ది డివోటీస్ రీచ్డ్ హిమ్.
0: స్వామి రేపటికి గురుపోండి.
1: భగవాన్
0: రేపటికైనా మీరు ఆనందంగా సరైనటువంటి స్థితిని మీరు మాకు దర్శింపచేయాలి.
1: భగవాన్ టుమారో ఇస్ గురు పౌర్ణిమ. బీ నార్మల్. వీ వాంట్ టు సీ యూ ఇన్ యువర్ ట్రూ ఫామ్.
0: తెల్లవారు లేచాను.
1: భగవాన్ గాట్ అప్ దిస్ మార్నింగ్.
0: ఒక్క నొప్పి లేదు, ఒక్క బాధ లేదు.
1: నో పెయిన్ వాట్ సో ఎవర్.
0: నేను ఇది నయం కావాలని నేను సంకల్పించలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హాజ్ నాట్ విల్డ్ ఇట్ సో.
0: కానీ ఆ ప్రార్థన యొక్క ఫలితమే ఈ విధమైనటువంటి యొక్క దీనికి ఆనందానికి కారణం.
1: ద బ్లిస్ ఆఫ్ దిస్ డే ఈజ్ ద రెస్పాన్స్ టు ప్రేయర్స్.
0: చాలా మంది భోజనం కూడా చేయలేదు.
1: మెనీ హ్యావ్ నాట్ టేకెన్ దేర్ ఫుడ్.
0: యో రేపటి దినం ఎంతో ఆనందించవలసినటువంటి సమయము.
1: టుమారో గురు పౌర్ణిమ ఇస్ ద బ్లిస్ఫుల్ డే.
0: ఎట్ట మేము దర్శించే తెల్లవారులేస్తారే.
1: టుమారో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు సీ
0: అని ప్రార్థన చేస్తాం.

0: కంటినారలతో వారు కష్టపడుతూ వచ్చారు.
1: ఆల్ డివోటీస్ వర్ షెడ్డింగ్ టియర్స్ అండ్ ప్రేయింగ్ కంటిన్యూస్లీ.
0: ఒక్క నిమిషంలో నా మనసు వారిపైన పడింది.
1: భగవాన్ కాన్సన్ట్రేటెడ్ హిస్ థాట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆన్ ద డివోటీస్.
0: నేను తలచుకోలేదు నాకు నేను కావాలని.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నాట్ విల్డ్ ఇట్ ఫర్ ఎనీ క్యూర్.
0: ఎప్పుడూ నేను తలచను.
1: భగవాన్ నెవర్ థింక్స్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నేను మీరు ఒకటే.
1: యూ అండ్ ఐ ఆర్ వన్.
0: మీరు ప్రత్యేకం కాదు, నేను ప్రత్యేకం కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఇది నా దేహం కాదు, మీ దేహమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ ఆఫ్ భగవాన్ బిలాంగ్స్ టు యూ.
0: కాబట్టి మీ దేహాన్ని మీరు చూసుకోవడానికి మీ కర్తవ్యమే.
1: సో ఇట్స్ యువర్ డ్యూటీ టు మెయింటైన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: నేను ఎప్పుడు కూడా నా దేహాన్ని ఎప్పుడు కూడా నేను చూసుకోను.
1: భగవాన్ విల్ నెవర్ థింక్ ఆఫ్ హిస్ ఓన్ బాడీ.
0: ఇది నయం కావాలని కానీ, ఇది జరగాలని కానీ ఏ సంకల్పము నేను చేయను.
1: భగవాన్ నెవర్ విల్స్ రిగార్డింగ్ హిస్ బాడీ.
0: స్వార్థం నాలో ఏనాడు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఈవెన్ అయోటా ఇన్ హిమ్.
0: స్వార్థం అనేటువంటిది నా కాలి గోరు నుంచి వెంట్రుకు కొర వరకు కూడా నాలో కనిపించదు.
1: రైట్ ఫ్రమ్ టాప్ టు టో దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ ఇన్ భగవాన్.
0: కనుకనే ఐ అండ్ యు ఆర్ వన్ అనడానికి ధైర్యము, ఒక విధమైనటువంటి అధికారము ఉంటుండాలి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ ఎవ్రీ రైట్ అండ్ అథారిటీ వెన్ యూ డిక్లేర్ దట్ ఐ అండ్ యు ఆర్ వన్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటిది అణుశక్తి ఒక్కటే.
1: Therefore, the same atomic power is present in every one of us.
0: ఈ అటామిక్ పవర్ ను కూడాను కొంతవరకు అర్థం చేసుకోవాలి.
1: We have to understand to some extent the mystery of an
0: atom. మనం ప్రాచీన కాలం నుండి ఒక రూపములు, ఒక విగ్రహములు మనం ఆరాధన చేసుకుంటూ దానిపైనే మన జీవితం గడుపుతూ ఉన్నాం.
1: Since ancient times, we have been spending time concentrating, worshipping on a form and...
0: అవి కూడాను ఆవిర్భవించినటువంటివే అనే నుండి.
1: And in fact, they are also made out of these...
0: రామాను ఒక విగ్రహాన్ని పెట్టి మనం ప్రార్థిస్తుంటాం.
1: And we keep a statue there and we go on praying.
0: కానీ ఆ రాముడు ఎక్కడున్నాడు?
1: Where is he now?
0: లేదే.
1: No.
0: కృష్ణాను ఒక విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నాం.
1: We have the statue of Krishna.
0: ఆ కృష్ణుడు ఉన్నాడా? లేదే.
1: He is not there now.
0: ఈశ్వరాన్ని పూజిస్తున్నాము, ఈశ్వరుడు కనిపించడం లేదు.
1: We worship Ishwara, we don't see.
0: అనగా రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఈశ్వరుడు, అన్ని రూపాలు ఉన్నాయి లోకంలో.
1: It only means all the forms, Rama, Krishna, Shiva are ever existing.
0: కానీ మన గుణములు సంకుచితమైనట్లుగా ఉంటున్నాయి.
1: And our feelings, our thoughts are narrow.
0: ఈనాటి మానవుడు సంకుచితమైన హృదయాన్ని పెట్టుకోవడం చేతనే సర్వము శూన్యమైగా కనిపిస్తుంటాయి.
1: As the modern man is narrow minded, he finds emptiness, void everywhere.
0: విశాల భావమే సృష్టి.
1: The broad mindedness is creation.
0: సంకుచిత భావమే మరణము.
1: The narrow mindedness is literal death.
0: కనుకని ఈ సంకుచిత భావం మనలో ఉండినంత వరకు మనం చచ్చిన వారితో సమానమే.
1: So long we are narrow minded, we should consider our life a death in fact.
0: మనం ఎప్పుడు విశాల భావాన్ని పెంచుకోవాలి.
1: We should be broad minded.
0: విశాల హృదయాన్ని పెంచుకోవాలి.
1: We should have broad minded.
0: ఆ విశాల హృదయంలో విశాలమైన దైవత్వం చేరి ఉంటుంది.
1: And naturally we will find the vastness of the divinity.
0: ప్రాచీన కాలం నుండి
1: Since ancient times,
0: అనేక మంది మహర్షులు
1: many sages,
0: అనేక విధమైనటువంటి సాధనలు చేస్తూ వచ్చారు.
1: Adopted many spiritual paths.
0: ఈ కాణాదులు చాలా గొప్ప సాధన చేశారు.
1: కాణాదా did penance and followed spiritual paths.
0: కట్టకడపటికీ ఇది ఏది కాదన్నాడు.
1: And ultimately he negated everything.
0: నేను అణువును, అణువునందే నేను లీనం కావాలి.
1: And I should merge in that atom, become one with it.
0: అనగా దేహాభిమానం కలిగినటువంటి వాడు అణువాభిమానంతో చేరిపోయాడు.
1: Because he has given up this body attachment, he could totally identify with an atom.
0: ee naadi lokam lopala anta vastu padarthamulu yokka cherika cheta manavatvam jeevisthuntundali.
1: The human life today is based on the material objects.
0: Anta swartha saprayojanam chodo jeevisthuntundali.
1: The modern life is full of selfishness and self interest.
0: Idi undinanta varaku kudanu divyattam anetundi anutattvamu manaku ee maatramu artham kaadu.
1: So long we are selfish, we cannot understand even a trace of
0: sadhana. Sadhana chesukochunu, jnanam chesukochunu, japam chesukochunu, poojalu chesukochunu, antu tappu ledu. Kaani
1: we may meditate, we may chant.
0: Anutattvanni matram marchakoddu.
1: We should not forget the nature of an atom.
0: Aa anuvulande untundadi sarvamu.
1: Everything is present within this atom.
0: కనుకని ఈ అణుతత్వాన్ని మన ఎందే ఉండినట్టుగా భావించాలి.
1: దిస్ అటామిక్ ప్రిన్సిపల్ ఇస్ వెరీలీ ఇన్ యూ.
0: మన దేహము అణువే.
1: ద బాడీ ఇస్ ఎన్ అటామ్.
0: మనసు అణువే.
1: ఆల్సో మైండ్.
0: బుద్ధి అణువే.
1: ఇంటెలెక్ట్.
0: చిత్తము అణువే. అంతఃకరణ అణువే. సర్వము అణుమయమే.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బట్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ అణుమయమైనటువంటిది అదే దైవతత్వం.
1: And this very atomic principle is divine principle.
0: దైవం ప్రార్థనలను తప్పక వింటుంటాడు.
1: God listens to our prayers.
0: కానీ కొంతమంది అయ్యో భగవంతుని ప్రార్థించి భగవంతుని కూడా మేము కష్టపెట్టినట్టు అవుతుందేమో అనుకుంటారు.
1: సమ్ ఫీల్ దట్ వీ మే బి బాదరింగ్ గాడ్ బై ప్రేయింగ్ ఫర్వెంట్లీ.
0: చాలా పొరపాటు.
1: యు ఆర్ మిస్టేక్.
0: భగవంతునికి ఎప్పుడూ కష్టం లేదు.
1: గాడ్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ.
0: భగవంతుడు ఏనాతో కూడా నువ్వు బాధపడడు.
1: గాడ్ నెవర్ సఫర్స్.
0: భక్తుని యొక్క ఆనందమే భగవంతుని యొక్క ఆనందము.
1: Therefore, the bliss of the devotee is the bliss of God.
0: కనుక నీ ఆనందమునకు నా ఆనందమునకు భేదమే మాత్రము లేదు.
1: Therefore, there is no difference between your bliss and the bliss of Bhagavan.
0: కానీ మీ ఆనందము అల్పమైనటువంటి వస్తువుల చేత ఆనందిస్తుంది.
1: But we are happy and blissful by having smaller things, the material objects.
0: నేను అణువైనటువంటి వస్తువుతో ఆనందిస్తుంటాను.
1: But Bhagavan feels happy by watching the blissful state of atomic power.
0: కనుక మీరు ఇచ్చేటువంటి అణు మాత్రమే నాకు అది ఘనంగా ఉంటుంటది.
1: యూ మే ఆఫర్ ఎ ఫ్రాక్షన్ బట్ ఇట్ ఇస్ మైటీ గ్రేట్ టు భగవాన్.
0: కానీ మీకు ఘనమైనటువంటిది లభించినప్పటికీ మీకు అంత ఆనందం ఉంటుండదు.
1: యూ మే గెట్ ఎ లాట్ బట్ యట్ యు ఆర్ నాట్ హ్యాపీ.
0: నిజంగా గురు పూర్ణిమ అంటే ఏమిటి అర్థం?
1: వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గురు పూర్ణిమ?
0: మనకు దివ్యమైన మార్గానికి ఒక విధమైనటువంటి దారిని చూపినటువంటిది.
1: గురు పూర్ణిమ షోస్ యూ a divine sacred path.
0: పూర్ణిమానిగా పవిత్రమైనటువంటి యొక్క చంద్రుని యొక్క ప్రకాశము.
1: గురు పూర్ణిమ ఇస్ ది డే ఆఫ్ ఫుల్ మూన్ డే.
0: ఈ ఫుల్ మూన్ అనగా ఏమిటి? పరిపూర్ణమైనటువంటి మనస్సు యొక్క తత్వమే.
1: గురు పూర్ణిమ సిగ్నిఫైస్ ద టోటల్ మైండ్.
0: పరిపూర్ణమైనటువంటి మనస్తత్వము ఎట్టి మచ్చలు లేకుండా పరిపూర్ణంగా కనిపిస్తుంటుంది.
1: ద టోటల్ మైండ్ షుడ్ బి స్పాట్లెస్ బ్లెమిష్ లెస్ లైక్ ద ఫుల్ మూన్.
0: మనసులో ఏ విధమైన కొంచెం పాటు ఉండేప్పటికి అది అంధకారంగా ఉంటుంది, కానీ ఆనందాన్ని అందించలేదు.
1: ఎనీ స్పాట్ ఆన్ ద మూన్ ఆర్ ద మైండ్ విల్ నెవర్ గివ్ యూ టోటల్ జాయ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ ప్రేమతత్వాన్ని ప్రకాశింపజేసుకునేటువంటి యొక్క మానసిక తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ దట్ యాటిట్యూడ్ సో యాజ్ టు మేక్ యువర్ మైండ్ షైన్.
0: ఈ గ్రంథ పరిచయం చేత గ్రంథాలు చదివి చదివి చదివి చదివి కట్టగడపటికి మీ అందున్నటువంటి యొక్క గంధం కూడాను మన్నమైపోతుండాలి.
1: We read many of the texts grantha, but we lose the very essence gantha.
0: కించిత్ మనం చదివినప్పటికి పెద్ద ఘనమైనటువంటి చదువులు చదివినట్టుగా భావిస్తున్నాం.
1: దో వీ హ్యావ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ గ్రేట్.
0: నీవు చదివిన చదువులు నీవు ఘనమైనటువంటివి కాదు.
1: ఆల్ దట్ యు హావ్ లెర్న్డ్ ఈజ్ నాట్ దట్ గ్రేట్.
0: పరమాణువుల్లో అణువు అయినటువంటిది.
1: ఇట్ ఈస్ స్మాలెస్ట్ స్టిల్ స్మాల్.
0: కనుక చదువులు ఎందు మనకు దైవత్వం కానరాడు.
1: సో యూ కెనాట్ అటైన్ రీచ్ డివినిటీ.
0: ఘనమునందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ సీ హిమ్.
0: పదవుల ఎందు మనకు భగవంతుడు కానరాడు.
1: నార్ బై ఆక్యుపైయింగ్ ఎగ్జాల్టెడ్
0: అధికారం నందు భగవంతుడు మనకు కానరాడు.
1: యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎనీ అదర్ వే.
0: ప్రేమ ఎందు మాత్రమే భగవంతుడు కనిపిస్తాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ లవ్ యూ ఎక్స్పీరియన్స్ గాడ్.
0: ఆ ప్రేమతత్వాన్ని కించిత్తుగా నీవు అభివృద్ధి చేసుకుంటే అందులో నేను నీకు భగవంతుడు కనిపిస్తాను.
1: యూ డెవలప్ అండ్ గ్రో లవ్ మోర్ అండ్ మోర్ యూ కెన్ సీ గాడ్ ఇన్ ఎన్ ఆటమ్.
0: భక్తి అనగా కేవలము భగవంతుడిపైన పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఉంచుకోవటమే భక్తి.
1: ద టోటల్ లవ్ టువర్డ్స్ గాడ్ ఇస్ డివోషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు గురు పూర్ణిమ.
1: టుడే ఇస్ గురు పూర్ణిమ.
0: నిజముగా మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి?
1: వాట్ షుడ్ వీ నో టుడే?
0: ముందు వెనుక క్రింద పైన అని సర్వత్రా ఉండేటువంటిది భగవంతుడే.
1: వీ షుడ్ నో దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ, ఇన్ యూ.
0: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
1: ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ.
0: కనుక నీ యందు ఉంటున్నాడు, నీ బయట ఉంటున్నాడు, నీ వేదికలా ఉంటున్నాడు.
1: సో గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: అసలు నీవెవరు? నీవే భగవంతుడవు.
1: హూ ఆర్ యూ? యూ ఆర్ గాడ్.
0: అనుస్వరూపమైనటువంటి వాడు.
1: అండ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎన్ అటమిక్.
0: ఆ సత్యాన్ని మొట్టమొదటి గుర్తించండి.
1: వీ షుడ్ నో దిస్ బేసిక్ ట్రూత్.
0: ఈ ప్రపంచంలో అనవసరంగా బిచ్చిపెట్టడానికి పోకండి.
1: డోంట్ బి ఎ బెగర్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో మన పనులు మనం చేసుకుందాం.
1: లెట్ us డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: మన డ్యూటీస్ మనం చక్కగా ప్రవర్తిస్తాం.
1: వీ షుడ్ డూ అవర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
1: డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: సాధన ఎందుకోసం చేస్తున్నావు?
1: వై షుడ్ యూ అండర్టేక్ ఈ
0: డ్యూటీని నువ్వు సక్రమంగా చేయటం కోసమని.
1: In order to discharge your duty properly.
0: నీ యొక్క డ్యూటీ ఎటువంటిది?
1: What sort of duty it is?
0: ఇప్పుడు నీవు ఆఫీస్ లో పనిచేస్తున్నావు.
1: You work in office for instance.
0: ఆఫీస్ లో పనిచేస్తుంటే ఆఫీస్ కు సంబంధించినటువంటి విషయాలు నువ్వు ఆఫీస్ లోనే పెట్టుకోవాలి.
1: You should think of all the matters relating to your office there.
0: ఆఫీస్ లో పోయి కూర్చొని ఇంటి విషయాలంతా తీసుకోకూడదు.
1: You should not think of your family while sitting in the office.
0: ఇంటికి వచ్చావు,
1: యూ రిటర్న్ హోమ్,
0: ఫ్యామిలీలో ఉంచినప్పుడు నీ భార్యా బిడ్డల యొక్క సుఖాన్ని నువ్వు చూసుకో.
1: వైల్ యూఆర్ విత్ యువర్ ఫ్యామిలీ థింక్ ఆఫ్ యువర్ వైఫ్.
0: ఆఫీస్ తీసుకుని రావద్దు.
1: డోంట్ బ్రింగ్ హియర్.
0: కానీ చాలా మంది ఈనాడు ఎక్కువ పని ఉండటం చేత ఇంటికి కూడా ఆఫీస్ పేపర్ తీసుకుని వచ్చి చాలా అవస్థ పడుతుంటారు.
1: టుడే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ ఆఫీస్ వర్క్ దే బ్రింగ్ ఆల్ పేపర్స్ అండ్ ఫైల్స్ టు దేర్ రెసిడెన్స్.
0: ఆఫీస్ వర్క్ ఆఫీస్ కే
1: జస్ట్ డ్రాప్ ఇట్ దేర్
0: హౌస్ వర్క్ హౌస్ కే
1: అండ్ యూ షుడ్ లిమిట్ యువర్ ఫ్యామిలీ
0: వర్క్ బిజినెస్ కే
1: బిజినెస్
0: ఆధ్యాత్మిక వర్క్ ఆధ్యాత్మికానికి
1: అండ్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: అన్ని మిక్స్ చేయడం చేత మనము అనేక బాధలకు గురి అవుతున్నాము.
1: బికాస్ వీ మిక్స్ థింగ్స్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ సఫర్.
0: కనుక మన మందు మాలిన్యం పెరిగిపోవడానికి కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ ఆల్ ద పొల్యూషన్?
0: మన హృదయం అంతా కూడా మాలిన్యంగా ఉంటుండాలి.
1: ద హోల్ హార్ట్ ఇస్ పొల్యూటెడ్
0: మొన్న చెప్పాను.
1: భగవాన్ సెడ్ ద అదర్ డే
0: కంసుడు ఎలాంటి వాడు? గొప్ప శక్తివంతుడే.
1: కంస ఇస్ హైలీ పవర్ఫుల్.
0: కానీ దుర్యోధనుడు దుశ్శాసనుడు వీడు కూడా గొప్పవాడే.
1: దుర్యోధన
0: దుశ్శాసనమన్నటి వరకు జీవించినటువంటి వారు.
1: అండ్ దే ఆర్ నోన్ టుడే ఈవెన్ టుడే.
0: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు కూడాను ఎంతో గొప్ప శక్తివంతుడే.
1: హిరణ్యాక్ష
0: వాళ్ళు చాలా సైంటిస్ట్.
1: దే ఆర్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యకశిపుడు చంద్రమండలం పోవటం కాకుండా సూర్యమండలాన్ని కూడా వెళ్ళాడు.
1: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ మూన్ హీ వెంట్ టు సన్ ఆల్సో.
0: సూర్యమండలమే కాదు నక్షత్ర మండలాన్ని కూడా చేరాడు.
1: హీ రీచ్డ్ ఈవెన్ స్టార్స్.
0: ధ్రువ నక్షత్రాన్ని పోయి తాకేటప్పటికి భూమి తిరిగింది.
1: When once he touched the star Dhruva, the whole earth started moving.
0: దాంతో మరణం చెందాడు.
1: That ended his life.
0: ఎంతటి గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ,
1: ఎనీ గ్రేట్ సైంటిస్ట్
0: ఏది ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి, కానీ దానికి మితిమీరిపోతే ప్రమాదం కలుగుతుంది.
1: Has to work and do under certain limitations.
0: కనుక అంతంత గొప్పవారంతా కూడాను దైవత్వాన్ని పొందడానికి ఎంత ప్రయత్నం చేశారు.
1: Such great people made all attempts to attain divinity.
0: Manamu alpulamainappudikini adhikamainatti bhavanni pettukovali.
1: We may be small but we should have big feelings.
0: Vishalamaina hrudayanni penchukovali.
1: We should be broad minded.
0: Ee vishalamaina hrudayam lopala vishalamaina daivattvam nindi untadi.
1: In this broad mindedness we can experience divinity.
0: Kabatti manishiki maranam undi kani manasuku maranam ledu.
1: Man has death but not the mind.
0: మనసుకు మరణమే లేదు.
1: మైండ్ ఈస్ డెత్ లెస్.
0: మనిషి మరణించిన ఈ యొక్క జీవితంలో చేసినటువంటి యొక్క భావములంతా కూడాను కేవలం అందులో ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ద రిజల్ట్స్ ఆఫ్ ద యాక్షన్స్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఎన్ని జన్మముల యొక్క సంస్కారంలో
1: ఆల్ దట్ ఇస్ ది పాస్ట్ ఆఫ్ సెవెన్
0: ఎన్ని కర్మల యొక్క సంస్కారంలో
1: అండ్ ద రిజల్ట్స్ ఆఫ్ యాక్షన్
0: ఈ మనసు పైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ఆర్ ఆల్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్.
0: ఈ మనసు ఇట్టిది అట్టిది అని చెప్పడానికి వీల్లేదు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మైండ్.
0: కాబట్టి ఈ జన్మంతో ఈ మనసు పోయిందని మనం భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ దిస్ ది ఎండ్ ఆఫ్ ది మైండ్ విత్ దిస్ లైఫ్.
0: ఎన్ని జన్మలకైనా గానీ మనసే దైవము.
1: రిపీటెడ్ లైవ్స్ విల్ టెల్ అస్ దట్ మైండ్.
0: ఈ మనసు పరమాణువులతో కూడినటువంటిది. మనసు
1: ద మైండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ పరమాణువులతో కూడినటువంటి మనస్తత్వాన్ని మనం మరణించినట్టుగా భావించకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ చీప్ ఆర్ లో ఆర్ నెగ్లెక్ట్.
0: అనేక మంది బాధలను భరించుకోలేక
1: many people could not bear suffering.
0: ప్రాణాన్ని తీసుకుంటుంటారు.
1: They commit suicide.
0: ఈ మనసు ఉంటేనే ఇంత బాధలు కదా, ఈ మనసును మరణించుదాం.
1: Many people feel that it is the mind responsible for all the suffering and so
0: they
1: want
0: to end their lives.
1: But it is the worst of the sins.
0: నీ మనసును కాదు మరణింప చేసేది.
1: It is not the mind that's going
0: to. నీ దైవత్వాన్ని నీవు ఆ విధంగా భావిస్తున్నావు.
1: And you have that idea of God.
0: ఇలాంటి ఆత్మహత్యకు ఏమాత్రం మనం సంకల్పంలే రాకూడదు.
1: వీ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ సూయిసైడ్ అట్ ఎనీ మోమెంట్.
0: ఆత్మనే దైవము.
1: అండ్ దిస్ సెల్ఫ్ ఇస్ గాడ్.
0: దైవమే ఆత్మ.
1: అండ్ గాడ్ ఇస్ ఆత్మ.
0: ఇందుకన్నాడు అందు లేదని సందేహం లేదన్నాడు ప్రహ్లాదు.
1: ప్రహ్లాద్ సెడ్ నెవర్ డౌట్ దట్ గాడ్ ఈస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: మనం ఉండినంత వరకు కష్టమైనా సరే భరించుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ we may have number of difficulties, we should resist.
0: సావు పుట్టుకలేనట్టు శాశ్వతుడు.
1: God is eternal who has neither beginning.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
1: And he is quite eternal, has no birth.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: He cannot be killed nor would kill.
0: సర్వత్రను తానే ఉండు.
1: And he is all pervasive.
0: సర్వత్రా జీవించినటువంటి వాడే భగవంతుడు.
1: And is eternal and immortal.
0: కనుక దైవత్వానికి ఏ విధమైనటువంటి యొక్క జన్మ మరణాలు ఉన్నదని భావించకూడదు.
1: God has neither birth nor death.
0: కనుక ప్రతి మానవుడు కూడాను నేను దైవమని, నాకు ఈ దేహానికి ఉన్నది కానీ చావు పుట్టుకలు నాకు లేవు అని ధైర్యంతో జీవించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు సే ద బర్త్ అండ్ డెత్ అప్లై టు ద బాడీ అండ్ నాట్ టు ద స్పిరిట్.
0: ఈ దేహం ఉండినంత వరకు కూడాను ఈ ప్రేమతత్వాన్ని దైవానికి అర్పితం చేయాలి.
1: లాంగ్ ఐఎమ్ అలైవ్ లెట్ మై లవ్ బి సరెండర్డ్ డెడికేటెడ్ టు గాడ్.
0: ఒకానొక సమయం లోపల షిర్డీ లోపల
1: at one time in Shirdi,
0: Lakshmibai dinam rottilu chesukoni vachetundi.
1: Lakshmibai used to prepare rotis for Baba.
0: Kani okanadu Patel anetundi vayana vachadu.
1: One day Patel came.
0: Vachi tanu chaala srimantude.
1: He was a rich man.
0: కానీ జోబి నిండుకు నోట్లు పెట్టుకున్నాడు.
1: హ్యాడ్ కరెన్సీ నోట్స్ ఇన్ హిస్ పాకెట్.
0: బాబా చూచాడు.
1: బాబా నోటీస్డ్ ఇట్.
0: చూచి ఒక దగ్గర ఉన్నటువంటి మనిషిని పిలిచాడు.
1: హి కాల్డ్ ఎ డివోటీ క్లోజ్ బై.
0: బాబాకి ఎప్పుడు కూడా శ్యామ్ అనేటువంటి వాడు దగ్గరగా ఉండేటువంటి.
1: దేర్ ఇస్ వన్ డివోటీ బై నేమ్ శ్యామ్ వెరీ క్లోజ్ టు భగవాన్.
0: శ్యామ్ ఓ ఊర్లో పోయి ఆ పటేల్ దగ్గర పోయి నాకు 5 రూపాయలు కావాలి తీసుకుని రా అన్నాడు.
1: హి సెడ్ శ్యామ్ గో టు దట్ రిచ్ మ్యాన్ అండ్ బ్రింగ్ 5 రూపీస్.
0: పోయాడు. ఆ శ్యామ్ లేడు. తలుపు వేశాడు.
1: ఈవెంట్ అండ్ హీ నోటీస్ ద రెసిడెంట్స్ ఆఫ్ శ్యామ్ లాక్డ్.
0: మరి ఇంకొక దగ్గర పోయి ఇంకొక పటేల్ అడగమన్నాడు.
1: అండ్ బాబా వాంటెడ్ హిమ్ టు గో టు సమ్ అదర్ మ్యాన్.
0: ఈ విధంగా పంపిస్తూ పంపిస్తూ వస్తుంటే ఎక్కడా ఎవరు లేరని చెప్పని జవాబు తీసుకుని వచ్చారు.
1: యాజ్ దిస్ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు గో టు డిఫరెంట్ పీపుల్ హీ కుడ్ నాట్ గెట్ మనీ వాంటెడ్ బై హిమ్.
0: కానీ
1: బట్
0: జోబి నుండుకు నోట్లు పెట్టుకునేటువంటి పటేల్ అక్కడే ఉన్నాడు.
1: But there is Patel there sitting with the currency.
0: Swami, meeku emane kavala idu teeskondi ani cheppetundi tyagame raledu.
1: He had no spirit of sacrifice. Baba, you want money? Here is his currency.
0: Appudu Shyam cheppadu.
1: Then Shyam said,
0: Shyam, nee jeevithamlo undinantha varaku naa venta untavu nijame.
1: Shyam, you will be with me so long you are alive.
0: Eppatiki kuda nu ilanti pishnara tattvam nee nundi raakudadu.
1: You should not be miserly.
0: Lobithanam. లోపితనం.
1: యూ షుడ్ నాట్ బి మైజర్ ఎనీ టైం.
0: నేను 5 రూపాయలు అడుగుతుంటే ఇదిగో స్వామి ఏం కావాలేమో తీసుకోండి అని చెప్పకూడదా?
1: నేను ఐ సే 5 రూపీస్ ఆర్ నీడెడ్ కాంట్ యూ ఆఫర్ ఇట్.
0: చాలా మందికి ధనమే దైవము.
1: మెనీ పీపుల్ కన్సిడర్ మనీ యాస్ గాడ్.
0: రాజకీయమే దైవము.
1: పాలిటిక్స్ గాడ్.
0: పార్టీసే దైవము.
1: పొలిటికల్ పార్టీ
0: ప్రభుత్వమే దైవము.
1: అండ్ దే కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: ఇలాంటి ప్రాంతాలు పెట్టుకునేటువంటి వాడు చచ్చినా కూడా వాళ్ళ వెంట యమలోకానికి కూడా ఇవే వస్తాయి.
1: సచ్ పీపుల్ will have all these that follow them even after their death.
0: Yemiti meer sadhinchetundi.
1: What is that you achieve?
0: Endukosam meer bratikaru?
1: Why, what for is
0: ee bratukanta kuda ee vidhanga vyartham cheskovataniki?
1: Why should you waste your life?
0: Manavudani peru pettukoni
1: having been born a human being.
0: ఈ మాలిన్యంతో జీవితాన్ని గడపటానికి.
1: Why should you lead a polluted life?
0: Chi chi chi chi.
1: What a shame it is.
0: ఎవరికైనా పరోపకారం చేయి.
1: Help others.
0: ఎవరికైనా మంచి పని చేయి.
1: డూ గుడ్ టు అదర్స్.
0: మనం చేసే ప్రయోజనం ఏమిటి?
1: అండ్ దెన్ వాట్ ఫర్ ది రెస్ట్.
0: ఈ విధంగా కూడా ఈనాడు ప్రపంచంలో అంతా కూడా మీరేం అనుకోకండి.
1: డోంట్ ఫీల్ బ్యాడ్ వెన్ దిస్ ఈస్ సెడ్.
0: ఈనాడు ప్రపంచం అంతా కూడా ఇంత మాలిన్యంగా కావడానికి మారడానికి ఏది కారణం?
1: వాట్ ఈస్ థింగ్ దట్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ద వరల్డ్?
0: రాజకీయాలే దీనికి ఎంత మూలకారణం.
1: పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రెసెంట్
0: చిన్న పిల్లవాడి యొక్క మనసు కూడా మాలిన్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్స్ ఆర్ పొల్యూటెడ్ బై పాలిటిక్స్.
0: ఇంట్లో భార్యాభర్తలు ఉంటుంటే వాళ్ళిద్దరు కూడా రాజకీయాలు తీసుకుని వస్తుంటారు.
1: అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్ హోమ్ ఆల్సో హ్యావ్ పాలిటిక్స్.
0: అక్కడ కూడా జగడాలే.
1: దే ఆల్సో దే హ్యావ్ కాన్ఫ్లిక్ట్.
0: ఎక్కడ చూసినా కానీ ఈ మాలిన్యం అనేటువంటి వ్యాపించిపోయింది.
1: ద పొల్యూషన్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ పొల్యూటింగ్ ఎవ్రీ ప్లేస్.
0: పూర్వం స్వతంత్రం రాకమునపు ఇంత బాధలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఇండిపెండెంట్ ఇండియా ఎర్లియర్ డిడ్ హావ్ సచ్ సఫరింగ్.
0: స్వతంత్రం వచ్చిన తర్వాత
1: ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్
0: పూర్వం అంతా కూడా ఏదో తెల్లవారు నల్లవారిని కొట్టుతూ వచ్చారు.
1: ఎర్లియర్ దేర్ వాస్ ఫైట్ బిట్వీన్ ది వైట్స్ అండ్ ది బ్లాక్స్.
0: కానీ ఈనాడు నల్లవారు నల్లవారిని కొడుతున్నారు.
1: అండ్ టుడే ది బ్లాక్స్ ఫైట్ విత్ ది అదర్ బ్లాక్స్.
0: కాబట్టి ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. ఇది కాదు మనం ఆశించవలసింది.
1: దిస్ ఇస్ నాట్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: పవిత్రమైనటువంటి యొక్క భావాలు మనలో ఆవిర్భవించాలి.
1: వీ షుడ్ హావ్ సీక్రెట్ థాట్స్ విత్ ఇన్ us.
0: దుర్మార్గమైనటువంటి భావాలను తెంచుకోవాలి.
1: వీ షుడ్ నాట్ ఎంటర్టైన్ వికెట్ ఫీలింగ్స్.
0: దుర్మార్గమైన భావాలు మన హృదయంలో ప్రవేశిస్తే మనం కూడా దుర్మార్గులైపోతాం.
1: వెన్ వన్స్ క్రూయల్టీ స్టెప్స్ ఇన్ వీ టర్న్ క్రూయల్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ స్వరూపులు.
1: యు ఆర్ పర్సానిఫికేషన్.
0: మీ ప్రేమని పెంచుకోండి.
1: అండ్ నో యువర్ నేచర్.
0: ప్రేమ చేతనే బ్రతకండి.
1: Lead your life.
0: ప్రేమ చేతనే మీ జీవితాన్ని అంత్యం చేసుకోండి.
1: End your lives in love.
0: అది నిజమైనటువంటి ఒక జీవితం.
1: దాట్ ఈస్ ట్రూ లైఫ్.
0: ఉపనిషత్తులు అందరి కూడా ఈ పవిత్రమైనటువంటి మానవ జీవితానికి ఇంత ఉత్తమమైనటువంటి విలువనిచ్చారు.
1: దట్ ఈస్ ద వాల్యూ అటాచ్డ్ టు హ్యూమన్ లైఫ్ బై ఉపనిషత్స్.
0: మానవ
1: ఓ మ్యాన్
0: గౌరవించవలసినటువంటి వాడు.
1: యు హావ్ టు బి రెస్పెక్టెడ్.
0: ఇతన్ని ప్రేమించవలసినటువంటి వాడు.
1: యు హావ్ టు బి లవ్డ్.
0: ఇతన్ని మనం విశాలమైనటువంటి హృదయంతో స్వాగతం చేయవలసినటువంటి వాడు.
1: అండ్ యూ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ అండ్ యూ హావ్ టు బి వెల్కమ్.
0: చైనా లోపల మీకు తెలిసినో లేదో,
1: యు నో ఆర్ నాట్ ఇన్ చైనా,
0: ప్రతి మానవుడు కూడా చైనాలో తెల్లవారు లేచిన తక్షణమే నమస్కారం చేస్తుంటాడు.
1: ఎవ్రీవన్ స్టార్ట్స్ జాయినింగ్ బోత్ ది హ్యాండ్స్ దేర్ ఇన్ చైనా రైట్ ఫ్రమ్ ద డాన్.
0: స్వామి, మాకు తెల్లవారు లేచిన మొదలు రాత్రి పన్నెండున్నంత వరకు మా కష్టాన్నే ప్రసాదించు.
1: They all pray, Swami, from dawn to dusk, please grant us
0: difficulties.
1: The happiness that we get out of difficulty is not noticed
0: anywhere else.
1: In fact, we struggle hard to be happy, to have comforts and
0: conveniences.
1: There is no trace of
0: happiness.
1: You don't get happiness out of happiness.
0: దుఃఖంలోనే మనకు సుఖం ఉంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ సాడ్నెస్ యూ గెట్ హ్యాపీ.
0: నిజంగా చాలా మంది వస్తుంటారు, స్వామి నాకు దుఃఖంగా ఉంది, నాకు బాధగా ఉంది, నాకు కష్టంగా ఉంది అని ఉంటుంటారు, నాకు నవ్వు వస్తుంది.
1: మెనీ డివోటీస్ కమ్ టు భగవాన్ అండ్ దే సే స్వామి వీఆర్ సఫరింగ్ వీ హావ్ డిఫికల్టీస్ వీఆర్ బాదరింగ్.
0: ఆ సఫరింగ్ ఆ యొక్క బాధలు ఆ కష్టములు నాకు రాకూడదు, చూడాలి నేను దాన్ని చూడాలనుకుంటాను.
1: భగవాన్ వాంట్స్ టు నో వాట్ ద డిఫికల్టీస్ ఆర్ వాట్ ట్రబుల్స్ ఆర్
0: కానీ నా దగ్గరికే కనిపించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ ఎనీవే నియర్ హిమ్.
0: కానీ ఎవరైనా బాధపడుతుంటే మాత్రము ఆ బాధను చూస్తే ఇది మంచిది కాదని చెప్తుంటాను.
1: బట్ భగవాన్ టెల్స్ యూ దట్ యూ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై యువర్ సఫరింగ్.
0: ఆ బాధలు మాత్రం నాకు ఏమాత్రము రాదు.
1: అండ్ సచ్ సఫరింగ్ విల్ నాట్ బి ఎనీవేర్ ఇన్ ద విసినిటీ.
0: దుఃఖములకు ఏమాత్రము అవకాశం ఇవ్వను.
1: Bhagavan will never give scope for anything.
0: 77 years ayipoyindi.
1: Bhagavan completed 77.
0: Okka chanamaina kuda nu nenu dukkapadinatundi ledu.
1: Bhagavan never suffered. He was never sad.
0: Manavudu aanandamayudu.
1: In fact, there is no
0: suffering. Ananda pipasi.
1: Man is bliss.
0: Aanandame athani hrudayamu.
1: And bliss is your center.
0: Aanandamane hrudayanni pettukoni enduku dukkapadipettam.
1: Bliss being is the center of life. Why should you grieve?
0: Kani hrudayam aanandamayamaintundani vaallu artham chesukoni lekapovatam cheta dukkapadutunnaru.
1: We do not know that we are the very embodiment of bliss and we suffer.
0: Konni konni sambandhalu kalustuntayi pothuntayi.
1: Some connections, relations come and go.
0: Ivanni comes and goes.
1: They all comes and goes.
0: Kani comes and grows. Ponatvantidi mana prematattam okate.
1: But that which comes and grows is love.
0: ఈ ప్రపంచం యొక్క సంబంధాలు ఈ రకంగా జరుగుతూ ఉంటాయి.
1: వరల్డ్లీ రిలేషన్స్ హ్యాపెన్ సో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్
0: సాధ్యమైనంత వరకు కూడా ఈనాటి నుంచి ఈ ప్రపంచ వ్యవహారములు తగ్గించుకుంటూ ప్రయత్నం చేయండి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ రైట్ ఫ్రమ్ దిస్ డే
0: మీరు సుఖంగా ఉండండి.
1: డోంట్
0: మీ తోటి వారిని కూడా సుఖపెట్టండి.
1: And do not think of too much of the world.
0: ఈనాడు మీరు సుఖం లేదు, మీ తోటి వారికి సుఖం లేదు.
1: And today what's your position? You are not happy, your neighbors are not happy.
0: కనుక ఎవరిని మనం కాదు కష్టపెట్టకూడదు.
1: We should not hurt anybody.
0: కష్టంలో వచ్చినా కానీ ఇవి కదిలిపోయే మేఘాలని భావించు.
1: Difficulties do come, consider them as passing clouds.
0: ఏదో బిడ్డలో కొడుకులో తల్లులో తండ్రులో ఏదో సంబంధాలు బాంధవ్యాలంతా ఉంటాయి.
1: We have got the family blood relationships.
0: దీంట్లో అనేక రకమైనటువంటి కష్టాలు నష్టాలు జరుగుతుంటాయి.
1: We have many difficulties and losses in the family life.
0: కానీ ఇవన్నీ కదిలిపోయే మేఘాలు.
1: But they are like passing clouds.
0: ఆకాశం వైపును చూస్తే విశాలమైనటువంటి దృశ్యము.
1: And as if you look at the sky, you find the vast.
0: కానీ ఆకాశం అంతా మేఘములే.
1: But it is full of clouds.
0: మేఘములు లేకుండా ఉండేటువంటి స్కౌల్ ఎక్కడైనా ఉందా?
1: Do you find the absence of clouds any time?
0: కాబట్టి మన హృదయమే ఒక ఆకాశము.
1: Our very heart is the space.
0: ఇందులో మన థాట్స్ ఏ మన భావములే ఒక క్లౌడ్స్.
1: All our thoughts and feelings are clouds.
0: అలాగా కొన్ని అటాచ్మెంట్ తో కూడినటువంటి క్లౌడ్ వచ్చేసినప్పుడు అంతా మనకు డార్క్ గా కనిపిస్తుంది.
1: When the cloud of attachment sets in, everything will be dark.
0: కనుక మనం వచ్చిపోయేటువంటి యొక్క ఈ మేఘములకు మనం ఏమాత్రం వరీ చేయకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాసింగ్ క్లౌడ్స్.
0: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
1: వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ?
0: ఇట్ ఈజ్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ.
1: ఇట్ ఈజ్ ఓన్లీ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్.
0: మనకు మనం భావించుకునేటువంటిది కానీ ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు.
1: ఇట్ ఈజ్ ఓన్లీ అవర్ సైకలాజికల్ ఫీలింగ్ బట్ నాట్ ఎ రియాలిటీ.
0: కనుక ప్రతి మానవుడు కష్టములు వస్తుంటాయి, దుఃఖములు కలుగుతుంటాయి, అన్ని సంభవిస్తాయి. దానిలో మనం ఏమాత్రము ధైర్యం వదలకోకుండా ధైర్యంతో సాధిస్తూ రావాలి.
1: డిఫికల్టీస్, ట్రబుల్స్, ప్రాబ్లమ్స్ దే డూ కమ్ బట్ వీ షుడ్ రెసిస్ట్, షుడ్ బి ఏబుల్ టు బేర్ దెమ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శివాజీ తన మంత్రికి బోధించినటువంటి విషయము ఒకటే మీరు జ్ఞప్తి చెంది ఉంచుకోండి.
1: హీ టాట్ హిస్ మినిస్టర్ వన్ మెయిన్ ప్రిన్సిపల్. రిమెంబర్,
0: ప్రాణం ఉండినంత వరకు ఈ దేహాన్ని గౌరవిస్తారు.
1: The body has to be maintained so long we are alive.
0: పోతానే ఎవ్వరూ గౌరవించరు.
1: The moment life is lost, nobody would respect.
0: దుర్యోధను కూడా అదే చెప్పాడు.
1: The same thing was stated by Duryodhana.
0: కట్టగడపటికి తాను చెప్పాడు.
1: He said at the end,
0: ఈ ప్రాణం ఉండినంత వరకు నన్ను గౌరవించారు.
1: You respected me so long I am alive in this body.
0: రేపటి దినం ఈ దేహాన్ని నేను వదిలిపెడితే,
1: the moment I leave this body tomorrow,
0: కుక్కలు కక్కలు కాకులు కూర్చున్నటువంటి ఒక తలపైన అవి కూడా కూర్చొని బాధ పెడుతుంటాయి.
1: అండ్ యూ అండ్ దిస్ బాడీ ఆఫ్టర్ లైఫ్ వుడ్ బి పుట్ టు సఫరింగ్ బై ద ఫాక్స్ అండ్ ద డాగ్.
0: చచ్చిన దేహాన్ని ఏ బాధ పెట్టినా మనకేం అర్థం కాదు.
1: డెడ్ బాడీ విల్ నాట్ నో ద సఫరింగ్.
0: ఇన్ని జరగవలసినటువంటి జరుగుతూ ఉంటాయి.
1: అండ్ థింగ్స్ డూ హ్యాపన్ యాజ్ పర్ ద షెడ్యూల్.
0: కనుక మనం ఉండినంత వరకు కూడా గౌరవాన్ని మనం నిలుపుకోవాలి.
1: బట్ వీ షుడ్ అప్హోల్డ్ ద రెస్పెక్ట్.
0: మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: ద హ్యుమానిటీ షుడ్ డెవలప్ ద డివినిటీ ఇమ్మనెంట్ ఇన్.
0: ఈ విధంగా ఉండినప్పుడే
1: వెన్ వీ లీడ్ ద లైఫ్ లైక్
0: జీవితము అనుభవించిన వారం అవుతాం.
1: వీల్ ట్రూలీ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్.
0: ఇప్పుడు ఇంత లౌకికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాం.
1: వి ఆర్ లీడింగ్ ఎ వరల్డ్లీ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: లౌకికమైన జీవితము అవసరమే.
1: ద వరల్డ్లీ లైఫ్ ఇస్
0: ఆ లౌకికమైన జీవితం లోపలనే ఈ అలౌకికమైనటువంటి ఒక ఆత్మతత్వం కూడా ఉన్నదని గుర్తుంచుకోండి.
1: ఇన్ దిస్ మెటీరియలిస్టిక్ వరల్డ్లీ లైఫ్ దేర్ వి ఫైండ్ ద స్పిరిచువల్ లైఫ్ టూ.
0: ఇది వస్తుంటాయి పోతుంటాయి.
1: ద వరల్డ్లీ లైఫ్ కమ్స్ అండ్ గోస్.
0: ఇవన్నీ కదిలిపోయేటువంటి మేఘములు వంటివి.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక దీనికోసం మనం ఏమాత్రము వరీ చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ది పాస్ట్.
0: నిరంతరము మానవుడు సంతోషంగా ఉండాలి.
1: మ్యాన్ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మానవుడు ఆనంద పిపాసి.
1: మ్యాన్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లెస్.
0: ఆనందమే అతని సొత్తు.
1: అండ్ ఇట్ బ్లెస్ ఈజ్ హిస్ ప్రాపర్టీ.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా ఆనందం ఆనందం ఆనందం.
1: రైట్ ఫ్రమ్ బర్త్ మ్యాన్ షుడ్ బి హ్యాపీ అండ్ బ్లెస్ఫుల్.
0: కనుక ఆనందాన్ని ఆశిస్తుంటాడు.
1: So he wants to be blessed.
0: ఆనందాన్ని అనుభవిస్తుంటాడు.
1: అండ్ హీ ఎక్స్పీరియన్సెస్
0: ఆనందంతోనే అంత్యమవుతుంటాడు.
1: అండ్ హీ ఎండ్స్ హిస్ లైఫ్ ఇన్ బ్లెస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది గురు పూర్ణిమ. పూర్ణిమ అనగా హృదయం పరిశుద్ధమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: టుడే బీయింగ్ గురు పూర్ణిమ, ద ఫుల్ మూన్ సింబలైజ్ స్టాండ్స్ ఫార్ ఎ ప్యూర్ హార్ట్.
0: నిర్మలమైనటువంటిగా పెట్టుకోవాలి.
1: ఇట్ షుడ్ బి ప్యూర్ అండ్ స్టెడీ.
0: కొన్ని వస్తుంటాయి కానీ దాన్ని నెట్టివేయాలి.
1: జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్ దట్ కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: మనం ఎక్కడైనా కూర్చుంటే కొన్ని దోమలు వస్తుంటాయి.
1: వి ఆల్సో ఫైండ్ మస్కిటోస్ ఇన్ ఫ్రంట్.
0: కానీ దోమలను కొట్టివేస్తున్నాం, దాన్ని నెట్టివేస్తున్నాం.
1: జస్ట్ యూ జస్ట్ బ్రష్ దెమ్ అసైడ్.
0: అదే విధంగానే మనకేదైనా దుఃఖాలు విచారములు వచ్చేస్తే దాన్ని నెట్టివేయాలి.
1: సిమిలర్లీ ఇఫ్ దర్ ఎనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ డోంట్ బి మైండ్ ఫుల్, డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
0: కనుక దుఃఖములకు విచారములకు ఏమాత్రం మనం కృంగకుండా.
1: We should not be a victim to difficulty.
0: ఆనందమునకు పొంగకుండా.
1: And we should not be elated by praise.
0: పొంగనటువంటి ఒక దివ్యత్వాన్ని మీరు పొందడానికి ప్రయత్నం చేయండి.
1: We should reach the state of divinity which is beyond the pleasure and the pain.
0: వహే గురు వహే గురు వహే గురు జీ.

0: వాహెగురు
1: వాహెగురు
0: గురు ఒక్కడే వాహెగురు
2: ఓన్లీ వన్ గురు
0: ఇద్దరు కాదు
2: నాట్ టు
0: ఒకరు అంతర్గురువు ఒకరు బహిర్గురువు కాదు
2: నాట్ వన్ ఇన్నర్ గురు అనదర్ ఎక్స్టర్నల్ గురు
0: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది
2: గురు ఇస్ ద వన్ హు ట్రెడ్స్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హి ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్
0: కనుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ Guru is Brahma, the creator. Guru is Vishnu, the sustainer. Guru is Shiva, the destroyer.
0: కాబట్టి నీవే బ్రహ్మవు.
2: You are Brahma, creator.
0: నీవే విష్ణువు.
2: You are Vishnu.
0: నీవే శివుడవు.
2: You are Shiva.
0: నీవే గురువు.
2: And you are Guru.
0: కనుకనే గురువు అంటే ప్రత్యేకంగా కాదు.
2: Guru is not separate from you.
0: సర్వము నీవేగా ఉన్నావు.
2: Everything is yourself.
0: కనుక ముఖ్యంగా నీ గురిని నీవు దాటుకోకుండా చూసుకోవాలి.
2: సీ దట్ యు డు నాట్ లూజ్ యువర్ గురి ఆర్ కాన్సన్ట్రేషన్ ఆన్ గురు ద ప్రిసెప్టర్
0: ఈ కాన్సన్ట్రేషన్ మాత్రం ఎప్పటికీ స్థిరంగా పెట్టుకోవాలి.
2: కీప్ యువర్ కాన్సన్ట్రేషన్ స్టడీ.
0: అది ఏ ముఖ్యమైనటువంటిది. విద్యార్థులు కానీ గృహస్థులు కానీ వానప్రస్థులు కానీ సన్యాసులు కానీ అందరికీ కూడా ఒకటే ముఖ్యము.
2: ఎదర్ స్టూడెంట్స్ ఆర్ ఎల్డర్స్ ఆర్ హౌస్ హోల్డర్స్ ఆర్ సెలబ్రేట్స్ ఆర్ రెనన్షియన్స్
0: అందరికీ ఒక విధమైనటువంటి లక్ష్యం ఒక్కటే.
2: All should have one common goal.
0: ఏది ఇష్టం లేకపోయినప్పటికీ నీవు లోపల ఉన్నటువంటి ఆ హోహం సోహం సోహం దాన్ని మీరు స్మరిస్తుండండి. అదే మీ గురు.
2: థింక్ ఆఫ్ ఇట్ కాన్సన్ట్రేట్ హ్యావ్ గురి ఆన్ దట్ సోహం ప్రిన్సిపల్.
0: అహం బ్రహ్మాస్మి.
2: అహం బ్రహ్మాస్మి.
0: నేనే బ్రహ్మను.
2: ఐఎమ్ బ్రహ్మ.
0: తప్పేమి లేదు.
2: నథింగ్ రాంగ్.
0: అహంకారం అనుకుంటారేమో చాలా పొరపాటు.
2: యు మే థింక్ ఇట్స్ ఈగో. నో.
0: నీవు నేనే గురువు నేనే గురువు నేనే గురువు అని పెట్టుకో.
2: హ్యావ్ దిస్ ఫీలింగ్ దట్
0: నేనే దైవం నేనే దైవం నేనే బ్రహ్మ అనుకో.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ బ్రహ్మ.
0: ఏమీ లేదు.
2: నథింగ్ రాంగ్.
0: ఇది అహంకారమే కాదు.
2: ఇట్స్ నాట్ ఈగో.
0: నిజమైన రైట్.
2: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ దట్.
0: ఈ రైట్ లోపల పెట్టుకుని ఊరికి బయటెట్టి మాత్రం నేను మానవుడు నేను మానవుడు అనుకుంటే ఇది కేవలము అసభ్యమైనటువంటిది.
2: విత్ ద రైట్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ, వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ సింప్లీ ఏ హ్యూమన్.
0: కనుక మీరందరూ కూడా దైవస్వరూపులే.
2: యు ఆర్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
0: కానీ మీరు దైవస్వరూపులని విశ్వసించి మీరు దైవంగా రూపొందండి.
2: విత్ ది ఫుల్ ఫెయిత్ దట్ యు ఆర్ డివైన్ బికమ్ డివైన్.
0: దైవంలో ఎట్టి లోటు కూడా రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ మిస్టేక్.
0: దైవంలో ఎట్టి దుర్గుణములు రాకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ వైసెస్.
0: దైవంలో ఎట్టి మాలిన్యము చేరకూడదు.
2: దేర్ నో పొల్యూషన్ ఇన్ డివినిటీ.
0: నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి దీంతో మీరు దైవంగా భావించుకోండి.
2: కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్
0: మీరు చేసే పనులు మంచివే చేయండి.
2: ఆల్ యువర్ యాక్షన్స్ షుడ్ బి ప్యూర్.
0: మీ మాటలంతా మంచివే చెప్పండి.
2: ఆల్ యువర్ వర్డ్స్ షుడ్ బి గుడ్.
0: మీ దృష్టి అంతా మంచిదే చూడండి.
2: ఆల్ యువర్ లుక్ షుడ్ బి గుడ్.
0: ఇది కావాల్సింది.
2: దట్స్ వాట్ ఇస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ గురు పౌర్ణమి దినము మనం మంచి దృష్టిని పెంచుకోవాలి.
2: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి వీ షుడ్ హావ్ గుడ్ లుక్.
0: దృష్టిని మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
2: వీ షుడ్ నాట్ హావ్ బ్యాడ్ లుక్.
0: మంచి మాటలనే మనం అభివృద్ధి చేసుకోవాలి.
2: వీ షుడ్ యూజ్ గుడ్ వర్డ్స్.
0: మంచి భావాల్ని మనం పెంచుకోవాలి.
2: వీ షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: మంచి జీవితాన్ని గడుపుకోవాలి.
2: అండ్ వీ షుడ్ లీడ్ ఏ గుడ్ లైఫ్.
0: మంచి జీవితం అంటే ఏమిటి? అందరికీ ఆదర్శవంతుడిగా నీవు నటించాలి.
2: దట్ యూ షుడ్ బి ఎన్ ఐడియల్ టు ఎవ్రీబడి.
0: ఐడియల్ బాయ్ గా తయారు
2: కావాలి.
0: ఐడియల్ మ్యాన్ గా ఉండాలి.
2: యూ షుడ్ ఐడియల్ మ్యాన్.
0: అదే మనం నేర్చుకోవాల్సినటువంటి.
2: దట్స్ వాట్ వీ హావ్ టు లెర్న్ టుడే.
0: ఎన్ని పూజలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు.
2: ఇట్స్ ఆఫ్టర్ ఆల్ యూస్లెస్.
0: ఇంతమంది పూజలు చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తున్నారు.
2: You have been worshipping God and you have been with the
0: కానీ ఏ మార్పు వచ్చింది మీలోపల?
2: What change is there in you?
0: చాలా పొరపాటు.
2: And it's a big mistake.
0: వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు.
2: You come here and visit and go.
0: వచ్చే ప్రయోజనం ఏమిటి?
2: What is the use of all this?
0: అలాంటి వాళ్ళు రానక్కర్లేదు.
2: Better such people don't come here.
0: మీరు ఎక్కడ ఉండినప్పటికీ మీ యొక్క సాధన చేసుకోండి చాలు.
2: You can remain where you are and do
0: నిజంగా వచ్చి పోతివా నీ మంచి భావాలు తెచ్చుకో.
2: The moment you visit and go,
0: పవిత్రమైన భావాలను పెంచుకో.
2: It's your sacred thoughts.
0: నీవు మాధవునిగా మారు.
2: You just transform
0: దైవత్వంగా నీవు మార్పు.
2: And then you should change.
0: అహం బ్రహ్మాస్మి అనేటువంటి వేదవాకు సత్యాన్ని నీవు నిలబెట్టు.
2: And uphold that spiritual dictum that you are God.
0: ప్రాకృతమైనటువంటి వస్తువుల యొక్క భావాన్ని మర్చిపో.
2: Give up this materialistic tendency.
0: ఇవంతా లౌకికమైనటువంటివి.
2: That's all worldly feeling.
0: సాధ్యమైనంత వరకు దీన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేయి.
2: Try to forget this worldly feeling and worldly thought.
0: ఏదో నీవు ఉన్నంత వరకు ఈ జ్ఞాపకం పెట్టుకుంటావు, దీన్ని చచ్చిపోతే ఏం చేస్తావు?
2: You may have to remember so long you are in this body. Later what will happen?
0: ఏమీ మనకు వెంట రాదు.
2: Nothing will follow you later.
0: పోయే సమయంలో మట్టి కూడా తీసుకుని పోవు.
2: యూ కెనాట్ క్యారీ ఇవెన్ ద డస్ట్ యాజ్ యూ గో లీవ్ దిస్ వరల్డ్.
0: తీసుకుని పోయేది ఏమిటి?
2: వాట్ దట్ యూ గో.
0: కనుకనే మనం తీసుకుని పోయేది ఆదర్శవంతమైనటువంటి మంచి గుణాలు.
2: యూ క్యారీ విత్ యూ ద ఐడియల్ క్వాలిటీస్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: పెద్దలను గౌరవించండి.
2: రెస్పెక్ట్ ఎల్డర్స్.
0: గురువులను గౌరవించండి.
2: రెస్పెక్ట్ యువర్ టీచర్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ.
2: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్, టీచర్ ఇస్ గాడ్.
0: కనుక అందరినీ ఘాటుగానే తీసుకుని,
2: కన్సిడర్ ఎవ్రీ వన్ డివైన్.
0: డాగ్ ను కూడా ఘాటుగానే తీసుకో.
2: కన్సిడర్ డాగ్ ఆల్సో యాజ్ గాడ్.
0: ఎందుకంటే ఇది డాగ్, ఈ వైపు నుంచి పోతుంది డిఓజీ డాగ్.
2: డిఓజీ డాగ్ దిస్ సైడ్, డిఓజీ
0: ఈ వైపు నుంచి ప్రయాణం చేయి, ఘాటుగా తయారవుతారు.
2: ట్రావెల్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్, జీఓడి గాడ్.
0: కనుక మీరు డాగ్ ను కూడా గాడుగా తీసుకోండి.
2: కన్సిడర్
0: ఏ ప్రాణి కూడా మనం ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితంగా భావించకూడదు.
2: నథింగ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: కనుక సర్వత్రా ఉండినటువంటిది దైవత్వాన్ని మనం విశ్వసించండి.
2: ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ ఇస్ సో వాస్ట్ అండ్ ఇన్ఫినిట్, హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్.
0: ఈ దివ్యత్వాన్ని మీరు స్మరిస్తే ఇంతకంటే గొప్ప సాధన లేదు.
2: ఇఫ్ యూ థింక్ ఆఫ్ దిస్ వాస్ట్నెస్, దేశం కూడా డివినిటీ
0: సౌభాగ్యంగా అభివృద్ధి అవుతుంది.
2: దట్ ఇస్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ యువర్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్.
0: దేశమంతా కూడా ఎంతయో కలకలలాడుతుంది, కిలికలు నవ్వుతుంది.
2: ద హోల్ కంట్రీ విల్ ప్రోగ్రెస్ అండ్ ప్రాస్పర్ అండ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ఈనాడు మీరు కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంతో భగవంతుని నింపుకోవాలి.
2: వాట్ యూ హ్యావ్ టు లెర్న్ టుడే ఈజ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి.

0: So with that, we've come to the end of the current episode of Radio Sai Bhajan Classroom. If you have any queries or comments, as always, you can write to listener@radiosai.org. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. With heart full of gratitude, we offer this program at the lotus feet of our most gracious, merciful Lord. You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 11th of August 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Shrimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 7 अगस्त 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका श्री मद भगवत गीता से संबद्ध अपने इस षष्ठम प्रवचन में स्वामी ईश्वर में ऐक्य होने के 3 प्रधान सोपानों पर प्रकाश डालते हैं। ये 3 सोपान ज्ञातुम, द्रष्टुम और प्रवेष्टुम के नामों से प्रसिद्ध हैं, परंतु इन संस्कृत शब्दों में अंतर्निहित सार तत्व को स्वामी दैनिक जीवन में उपलब्ध साधारण उदाहरणों के माध्यम से अत्यंत सरल ढंग से सामान्य लोगों के लिए सुबोध बना देते हैं। मानव जीवन का अंतिम उत्स ईश्वर में ऐक्य होना है, जिसके लिए भक्त को निरंतर एकाग्र भावना के साथ साधना करनी चाहिए। इसी तथ्य पर स्वामी इस प्रवचन में जोर देते हुए भक्तों का मार्ग निर्देशन करते हैं।
4: ज्ञातुम द्रष्टुम च तत्त्वेन प्रवेष्टुम च परन्तपः। ఈ వాక్యము సాధకుని పారమాత్మిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది. భక్తి యోగములో ముముచ్చునకు ఈ వాక్యములు ప్రధానమైన సోపానములుగా నిరూపిస్తూ వచ్చింది. జ్ఞాతు అనగా శాస్త్రం గురు లేక ఏ మహనీయుల యొక్క వాక్యము చేతను, ఏ గ్రంథ పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది. ఇట్టి శ్రవణము చేతను, పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
5: జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. యహ వాక్య సాధక్ కే పరమార్థిక్ క్రమిక్ వికాస్ కా అచ్చీ తరహ సే చిత్రణ కర్తా ఆయా హై. భక్తి యోగ్ మే ఇన్ వాక్యో కో ముముక్షు కే లియే సోపాన్ కే రూప్ మే నిరూపిత్ కియా గయా హై. ज्ञातुम का अर्थ शास्त्र, गुरु अथवा महात्माओं के उपदेशों या सदग्रंथ पठन के द्वारा इस तथ्य पर आस्था उत्पन्न करना है कि ईश्वर विद्यमान है। ऐसे श्रवण और पठन के द्वारा ही साधक विश्वास करता है कि ईश्वर विद्यमान है।
4: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు. ఇది కేవలము ప్రాథమిక స్థానం, ఇది ద్వైత తత్వం. దీనికి ఏమాత్రము కూడాను సాధకుడు తృప్తి ఉండడు. ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది. ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు, నిరంతరము అతను చూచేటువంటి యొక్క అపేక్షను తన మనసు లోపల కదులుతూనే ఉండాలి. భగవంతుని విషయమై ఏ విధంగా తాను శ్రవణము చేశానో, పఠనము చేశానో, దానికి తగినటువంటి స్వరూపాన్ని తాను పొందాలి అనేటువంటి అభిలాషను అభివృద్ధి పరచుకోవాలి.
5: ఈశ్వర్ విద్యమాన్ హై, इस तथ्य को जानने मात्र से साधक संतुष्ट नहीं होता है। यह केवल प्राथमिक स्तर है, यह द्वैत तत्व है। इससे साधक जरा भी संतुष्ट नहीं होता है। इस विद्यमान ईश्वर को देखना है, दर्शन करना है, जैसी व्यथा उसमें बढ़ने लगती है। यूं व्यथित होने मात्र से कुछ नहीं होगा। सतत ईश्वर को देखते रहने की इच्छा उसमें होनी चाहिए। ईश्वर के बारे में उसने जो श्रवण किया, जो कुछ पढ़ा, वैसे ही स्वरूप को प्राप्त करने की अभिलाषा को बढ़ाना चाहिए।
4: దీనికి ఒక చిన్న ఉదాహరణ. ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు, ఇతను స్థితియందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు. అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు. ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
5: इसके लिए छोटा सा उदाहरण। एक चरवाहा था, बहुत दयनीय स्थिति में होने पर भी ईश्वर के संदर्भ में अत्यंत भक्त था। उसी गांव में एक पौराणिक रहता था, जो संध्या के समय पुराण प्रवचन करते हुए लोगों को भक्ति मार्ग में प्रवृत्त करता था। अपने पेशे को छोड़कर जीवन यापन करना इस चरवाहे के लिए असंभव था, इसलिए वह अपने पेशे को निभाते हुए संध्या के समय पशुओं को उनके घरों में पहुंचाकर इस प्रवचन सभा में भाग लेता था।
4: आनाडु ई पौराणिकुडु विष्णु యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దను ఎక్కుతాడు, తెల్లని నామమును పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టమును నెరవేరుస్తును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమసత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు. ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయంలోకి హత్తుకుంది. ఇంతేకాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానములకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
5: ఉస్ దిన్ యహ్ పౌరాణిక్ విష్ణుకే స్వరూప్ ఔర్ లక్షణో కా బడే అచ్చే ఢంగ్ సే వర్ణన్ కర్ రహా థా। विष्णु काले रंग के हैं, वह सफेद रंग की चील पर सवार होते हैं, सफेद रंग का तिलक लगाते हैं, उनकी आराधना करने वालों के अभीष्ट पूरा करते हैं, भक्तों द्वारा समर्पित नैवेद्य स्वीकार करते हैं। यह परम सत्य है। पौराणिक बार बार यही उपदेश देता रहा कि जिन लोगों में भक्ति है, ऐसे लोगों को यह साध्य है। पौराणिक द्वारा वर्णित चित्र चरवाहे के मन में अंकित हो गया। इतना ही नहीं, पौराणिक ने यह भी वर्णन किया कि नारायण गान लोल हैं, संकीर्तन से उन्हें पसीजा जा सकता है, वह गान से पसीज कर वशीभूत हो जाते हैं।
4: इतने दिनमु इंटी नुंडी मध्याह्न भोजन नकई अंबल తీసుకొని పోయేటువంటి వాడు, మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికి ఈ అంబలిని నారాయణకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పౌరాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదార మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగ మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు. ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క ప్రసల కాపరి బలహీనుడయ్యాడు.
5: యహ చర్వాహ ప్రతిదిన్ దోపహర్ భోజన్ కే లియే లాప్సీ లేకర్ జాతా థా. उसने पौराणिक के कथनानुसार करने का निश्चय किया और वह उसी प्रकार दोपहर भोजन के समय उस लापसी का नारायण को भोग लगाकर यूं संकीर्तन करता कि श्वेत चील पर सवार काले स्वामी आकर धीमे से ठंडी छाछ पियो. इस प्रकार वह एक सप्ताह तक करता रहा. जिस लापसी को ईश्वर ने स्वीकार नहीं किया उसे मैं कैसे ले सकता हूं, ऐसा विचार कर वह लापसी को घर ले आता था. एक हफ्ते तक इसी सिलसिले के जारी रहने के कारण चरवाहा कमजोर पड़ गया.
4: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా పరితపించాడు. నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు. బలహీనుడై అరణ్యానికి చేరాడు. పసులను తోలుకొని ఆకలి వేసింది. భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటము తనకు ఇష్టం కాలేదు. తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు తెల్లగద్ద నెక్కినవో నల్లనయ్యా, నీవు చల్లగను మెల్లగను రావయ్యా అని గానం చేశాడు. ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణ దిగి వచ్చాడు. అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. ఈ అసలు కాక ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా ఏమిటని ప్రశ్నించాడు. నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు. అప్పుడు నారాయణ గానమిష్టం కదా అనుకోని, బాపన్నయ్య చెప్పినట్టు రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
5: ఏక హఫ్తా బీత్ జానే కే బాద్ వహ బహుత్ వ్యథిత్ హువా. షాయద్ మేరా గానా అచ్చా నహీ హై, షాయద్ ఈశ్వర్ కే హృదయ కో పసీజనే లాయక్ మైనే గాయా నహీ హోగా, ఐసా విచార్ కర్ వహ ఇస్ గీత్ కా అభ్యాస్ కర్నే లగా. हृदय को पसीजने लायक अपनी भावनाओं को तराशा. कमजोर होने पर भी पशुओं को हांक कर जंगल पहुंचा. उसे भूख लगी, परंतु ईश्वर को अर्पित किए बिना भोजन करना उसे अच्छा नहीं लगा. वह अपने अभ्यास किए हुए गीत को यूं गाने लगा, श्वेत चील पर सवार हे काले स्वामी आकर धीमे से अब ठंडी छाछ पियो. जैसे ही राग ताल भाव सुर ये चारों एक हो गए तो तुरंत नारायण उतर आए. परंतु कैसे प्रकट हुए? एक ब्राह्मण के रूप में प्रकट हुए. चरवाहे ने उनसे प्रश्न किया कि आप कौन हैं, कहां से आ रहे हैं, क्या राहगीर हैं? नारायण ने कहा, मैं नारायण हूं, तुम्हारे प्रार्थना करने पर ही तुम्हें दर्शन देने आया हूं. नारायण को गाना पसंद है ऐसा सोचकर उसने कहा, ब्राह्मण का कहा वह रूप नहीं है, सुंदरता भी वैसी नहीं है.
4: ఆ బాబాలని చెప్పాడు, నల్లని ముఖంలో తెల్లని నామాలుగా ఉంటుంటాయి, గ్రద్దనెక్కి వస్తాడు అని చెప్పాడే, ఆ విన్నటువంటి విషయము ఈనాడు ప్రత్యక్షంగా కనిపించడం లేదే అని శ్రవణ ద్రష్టు. చూడండి, ఆ జ్ఞాతమును ద్రష్టు ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు. కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద, అనేక నేత్రములతో అనేక హస్తములతో అనేక శిరస్సులతో ఉండేటువంటి ఒక భగవంతునకు ఒక్క రూపం అనేటువంటిది ఏ రీతిగా కల్పించడానికి సాధ్యమవుతుంది? కానీ భక్తుని యొక్క ప్రీతి నిమిత్తమై వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వుటకై తాను సిద్ధమై ఉంటాడు.
5: चरवाहा सोचने लगा कि ब्राह्मण ने बताया था कि काले मुख पर सफेद तिलक होता है, सफेद चील पर सवार होकर आते हैं, लेकिन ये बातें प्रत्यक्ष रूप में दिखाई नहीं पड़ रही हैं। देखिए, ज्ञातुम अर्थात साधक ने जो सुना था वह द्रष्टुम अर्थात उसे प्रकट रूप में देखना चाह रहा था, परंतु ईश्वर के लिए विशेषतः कोई एक रूप नहीं है। सहस्त्र शीर्षा पुरुषः सहस्त्राक्षस सहस्त्रपाद, अनेक नेत्रों, अनेक हाथों, अनेक सरों से युक्त ईश्वर के लिए किसी एक रूप की कल्पना करना भला कैसे संभव है? परंतु भक्त की इच्छा के लिए, उसके अपेक्षित, उसके द्वारा चिंतित, उसके द्वारा सुने हुए रूप में दर्शन देने के लिए ईश्वर सदैव तैयार रहते हैं।
4: ఇది భక్తుని యొక్క భావస్వరూపమే కాని భగవంతుని యొక్క నిజస్వరూపములు కాదు. భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకుని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు. ఈ పసలి కాపరి అభిష్టము నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్నారాయణ యొక్క ఆకారమును దర్శింపచేశాడు. విన్నాను, కన్నాను, కాని అతనితో చేరేది ఎట్లా అని ఈ పసలి కాపరి యోచిస్తూ వచ్చాడు. విన్నంత మాత్రమున తృప్తి కలగడు సాధకుడు, కన్నంత మాత్రమున ఇతనికి తృప్తి కలగదు సాధకుడు. అతనితో చేరాలి, అప్పుడే అతనికి పరమానందం. దర్శనమిచ్చాడు నారాయణుడు, అంతర్ధానమయ్యాడు. అదే చిత్రమును హృదయమునందు చిత్రించుకుని పసలి కాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతించుతూ వచ్చాడు.
5: यह भक्त का भाव स्वरूप है, ईश्वर का निज स्वरूप नहीं। भगवान भावप्रिय होने के कारण भक्त की भावनाओं के अनुरूप दर्शन देते रहते हैं। चरवाहे के अभीष्ट को पूरा करने के लिए श्रीमन नारायण के रूप का उसे दर्शन कराया। चरवाहा सोचने लगा कि मैंने सुना, देखा, परंतु इनके साथ ऐक्य कैसे हुआ जा सकता है? सुनने मात्र से साधक संतुष्ट नहीं होता है, देखने मात्र से इसे संतुष्टि नहीं होती है, उसके साथ ऐक्य होना है, इसी में उसे परमानंद है। नारायण ने दर्शन दिया और अदृश्य हो गए। उसी रूप को अपने हृदय में चित्रित कर चरवाहा घर पहुंचा और निरंतर यही चिंतन करता रहा कि उसके साथ ऐक्य कैसे हो सकता है।
4: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను, గురువుల చేతను, అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్లా ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాత నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు. అది కేవలం ద్వైతము మాత్రమే. అక్కడి నుంచి విశిష్టాద్వైతానికి ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈ విశిష్టాద్వైతం ఏమిటి? అతన్ని దర్శించాలి. అతన్ని దర్శించాలంటే ఏమి చేయాలి? విన్నటువంటి యొక్క తన యొక్క స్వరూప లక్షణాలను హృదయంలో చిత్రించుకుంటూ సతతం మనహనం మననం చేస్తూ రావాలి. ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రమునంది తాను తదాత్మభావాన్ని పొందాలి. తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహచిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి. ఈ ఊహచిత్రమే భావచిత్రంగా రూపొందుతుంది. ఈ భావచిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడా పరిణమిస్తుంది. క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినమునకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు. కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాట ఈ విధంగా జరపడం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు. అయితే నిజమైనటువంటి సాధకునకు ఇది కూడాను అంత సంతృప్తి చేకూర్చదు.
5: ఇసి ప్రకార సాధక్ భీ శాస్త్ర గురు ఔర్ అనుభవీ లోగో ద్వారా సుంతా ఆయా కి ఈశ్వర్ ఐసా హోతా హై, యహీ జ్ఞాతుమ్ హై. సచ్చా సాధక ఇస్సె సంతుష్ట నహీ హోతా హై. యహ మాత్ర ద్వైత హై, యహాన్ సే విశిష్టాద్వైత మే పహుంచనే కా ప్రయత్న కర్తా హై. అబ్ యహ విశిష్టాద్వైత క్యా హై? ఉస్కా దర్శన్ కర్నా హై. ఉస్కా దర్శన్ కర్నే కే లియే క్యా కర్నా చాహియే? సునే హువే ఉస్కే స్వరూప్ ఔర్ లక్షణో కో హృదయ మే అంకిత కర్ సతత్ మనన్ కర్నా చాహియే. మనన్ కర్తే హీ రహనా చాహియే. చాహే జో కుచ్ భీ కరే, జో కుచ్ దేఖే, జో కుచ్ సునే, జో కుచ్ విచారే, పరంతు ఉసీ చిత్ర మే తాదాత్మ్య భావ సే రహనా చాహియే. సునే హువే రూప చిత్ర కో అప్నే మానస్ మే కల్పనా చిత్ర కే రూప మే చిత్రిత్ కర్నా చాహియే. యహీ కల్పనా చిత్ర ఆగే భావ చిత్ర మే రూపాయిత హోగా. యహీ భావచిత్ర సాక్షాత్కార మే పరివర్తిత హోగా. ధీరే ధీరే బఢ్తే హువే ఏక్ న ఏక్ దిన్ ఈశ్వర్ కా ప్రకట్ రూప మే దర్శన్ పా సక్తా హై. మాత్ర దర్శన్ పానా హీ నహీ, బల్కి ఉస్సే బాతే కర్నే కా అవసర్ భీ మిల్ సక్తా హై. ఇస్ ప్రకార యథావత్ ప్రత్యక్ష రూప మే బాత్ కా జవాబ్ బాత్ సే, గీత్ కా జవాబ్ గీత్ సే పాకర్ వహ్ కుచ్ హద్ తక్ సంతుష్ట హోతా హై. परंतु एक सच्चे साधक को इससे भी संतुष्टि नहीं मिलती है.
4: అతన్ని చేరా విన్నాను చూచినాను కానీ అతన్ని పొందాలి. ఈ చూడటం మాత్రమే ద్రష్టం, ఇంకా ప్రవేశం కావాలి. అతన్ని ఏ రీతిగా చేరడం, ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి ఒక అతని అంశమునే అనేటువంటి ఒక భావము ద్రష్టంతో ఏర్పడిపోయింది. పూర్వ జ్ఞానంలో దైవం వేరు నేను వేరు అనేటువంటి ఒక భేదం ఏర్పడింది. ద్రష్టం అనేటువంటి ఒక భావం చేత నేను అతని అంశము అనేటువంటి విశిష్ట అద్వైతంగా రూపొందింది. తను నేను ఒక్కటే అనేటువంటి అద్వైతం చేరడానికి మార్గం ఏమిటి? దీనికి సాధకుడు యోచిస్తాడు, నేను అతనిలోనైనా ఐక్యమైపోవాలి లేక అతనైనా నాలో లీనమైపోవాలి, లేదా అప్పుడే ఏకమైపోతుంది అని విచారిస్తాడు.
5: उस तक पहुंचना है, उसके बारे में सुना है, देखा है, परंतु उसे प्राप्त करना है. यह देखना द्रष्टुम है, परंतु प्रवेशतुम होना चाहिए. परंतु उस तक कैसे पहुंचा जाए? द्रष्टुम के कारण वह अलग है, मैं अलग हूं, मैं उसका अंश हूं की भावना बन पड़ी है. ज्ञातुम में ईश्वर अलग है और मैं अलग हूं की जो भावना बनी थी, वह द्रष्टुम में मैं उसका ही अंश हूं की विशिष्टाद्वैत भावना बन जाती है. वह और मैं दोनों एक ही हैं कि अद्वैत स्थिति को पाने का मार्ग क्या है, इसके बारे में साधक विचारता है. साधक विचारता है कि या तो मुझे उसमें विलीन होना चाहिए या उसे मुझ में विलीन हो जाना चाहिए, తభీ ఏకతా హోగి.
4: నదీ ప్రవాహంగా ఉండినంత వరకు దాని రూప నామ రుచులు వేరుగా ఉంటాయి. సముద్రంలో ఐక్యమైన తర్వాత ఈ నది యొక్క రూపనామ రుచులంతా కోల్పోయి కేవలం సముద్రం యొక్క రూపమే, సముద్రం యొక్క నామమే సముద్రం యొక్క రుచిని పొందుతాయి. కనుకనే భగవంతునిలో నేను లీనం కావాలంటే భగవంతుని భావమే నాలో ఉండాలి, భగవంతుని చర్యలే నాలో ఉంటుండాలి, భగవంతుని యొక్క భావములే నాలో ఉంటుండాలి, సర్వము భగవత్మయం కావాలి అని తాదాత్మ భావన పొందుతాడు. అతని గుణగణములే నాలో అభివృద్ధి కావాలి, అతని విశాల హృదయమే నాలో ఉండాలి, అతని ఎందున్నటువంటి స్వార్థరహితమైనటువంటి భావం నాలో ఉండాలి. ఐ అండ్ యు ఆర్ వన్ అనుకున్నప్పుడు ఇద్దరి యొక్క తత్వములు ఏకమైపోవాలి. కనుకనే ఈ యొక్క భావముల నిమిత్తమే తాను అనేక విధములుగా కూడాను పోరాటం జరుపుతాడు. ఈ పోరాటంతో ఏనాటికైనా ఒకనాటికి ఇతను అభీష్టాన్ని నెరవేర్చుకుంటాడు. అదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
5: జబ్ తక్ నదీ ప్రవాహ కే రూప్ మే రహతీ హై తబ్ తక్ ఉస్కే రూప్ నామ్ ఔర్ స్వాద్ అలగ్ సే రహతే హై. परंतु समुद्र में विलीन होते ही नदी के रूप नाम और स्वाद समाप्त हो जाते हैं और उसे समुद्र का ही रूप समुद्र का ही नाम समुद्र का ही स्वाद प्राप्त हो जाता है. इसलिए यदि मुझे ईश्वर में विलीन होना है तो मुझ में ईश्वर की भावना ही होनी चाहिए, ईश्वर की चर्याएं ही मुझ में होनी चाहिए, ईश्वर की भावनाएं ही मुझ में होनी चाहिए, सब कुछ ईश्वरमय हो जाना चाहिए. ऐसा विचार कर तादात्म्य भावना को प्राप्त करता है. उसके गुण ही मुझ में होने चाहिए, उसका विशाल हृदय ही मुझ में होना चाहिए, उसमें निहित स्वार्थ रहित भावना ही मुझ में होनी चाहिए. जब आई एंड यू आर वन मानेंगे तब दोनों के तत्व एक हो जाने चाहिए. इसीलिए ऐसी भावनाओं के लिए वह अनेक प्रकार से संघर्ष करता है. इस संघर्ष में वह एक न एक दिन अपने अभीष्ट को पूरा करता है. यही जीवन का परम लक्ष्य है.
4: यच्चट पुट्टे नच्चटकी नेगुट नैजम प्राणिकोटिकि एक्कडि नुंचि वच्चाडो अक्कडिकि चेरिपोयिनप्पुडे तन योक्क जीवित रहस्यमु पूर्ति अवुतुंदि. जगत्तुलो मनं ओक विषयानि चक्कगा विचारिद्दां. మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పళ్ళు ఉంటుంటాయి. నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటాయి, అభిరుచిగా ఉంటుంటాయి. ఈ పళ్ళు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు, తింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది. ఆనందం వచ్చింది కానీ అనుభవం కాలేదు. ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళుతాడు, చూస్తాడు, తృప్తి అవుతుంది, ఈ అభిష్టం నెరవేరలేదు. ఇవి డబ్బులు ఇస్తాడు, ఆ ఫలమును కొంటాడు. ఆ కొన్న ఫలమును బజారు నుండి ఇంటికి వచ్చేంత వరకు చూస్తూ చూస్తూ చూస్తూనే వస్తుంటాడు. కారణం ఏమిటి, ఆ ఫలము పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని బట్టి అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం. ఈ ఇష్టం యొక్క రియాక్షన్
5: जहां पैदा हुआ वहीं पहुंचना प्राणियों की निजता है. जहां से आए हो वहीं पहुंचने में ही जीवन का रहस्य पूरा होता है. लौकिक जगत के एक विषय पर अच्छी तरह से विचार करेंगे. हमें बहुत पसंदीदा आम है, तुम्हें बहुत पसंदीदा लंगड़ा हो सकता है या तोतापुरी. अपने किसी मित्र द्वारा सुनते हो कि ये आम बाजार में पहुंचे हैं, सुनते ही तुम्हें बड़ा आनंद होता है. आनंद तो हुआ परंतु अनुभव नहीं हुआ. सुनते ही कहीं स्टॉक खत्म न हो जाए इसी उतावली में मानव बाजार पहुंचता है, देखता है, संतुष्ट होता है, परंतु इच्छा पूरी नहीं हुई, इसलिए कुछ पैसे देकर फल खरीदता है. खरीदे हुए फल को बाजार से घर पहुंचने तक देखते देखते देखते ही रहता है. इसका कारण क्या है, क्योंकि उस फल के प्रति उसकी चाह गहरी है, वह फल उसे बहुत पसंद है. इस चाहत का रिएक्शन अथवा प्रतिबिंब ही उसका एक्शन है.
4: అది ఒక విధమైనటువంటి తృప్తిని చేకూరుస్తుంది. బయట మనము చూసేటువంటి ప్రతి విషయం కూడాను మన లోపల యొక్క భావం యొక్క చిత్తముంది. శ్రీకృష్ణ ఇన్నర్ బీయింగ్ కనుక మన యందు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావములు స్థిరముగా నిలిచి ఉంటుంటాయి. ఈ స్థిరముగా నిలిచినటువంటి భావములు బహిర్ముఖములో అనుభవించడానికి మనం ప్రయత్నపూర్వకంగా సాధనలు సలపాలి. ఇంటికి తీసుకొస్తాడు ఈ ఫలమును, చక్కగా కడుగుతాడు, తొటిమిని పెరికి వేస్తాడు, తదుపరి తన నోటికి అందిస్తాడు, ఆనందంగా రసమును చుర్రుకుంటాడు. ఆ తరువాత పండు వేరు లేదు, ఈ రసము వేరు లేదు, బయట లేదు, ఈ రసము తనలో లీనమైపోయింది. దీనితో తాను సంతృప్తి పడతాడు, తన పూర్ణ ఆనందాన్ని పొందుతాడు.
5: हमारी प्रत्येक भावना को बाह्य रूप में देखने पर ही एक तरह की संतुष्टि प्राप्त होती है। बाहर हम जो भी विषय देखते हैं वे हमारी अंतस में निहित भावनाओं का चित्र अर्थात रिफ्लेक्शन ऑफ द इनर बीइंग ही है। इसीलिए हम में विशेष भावनाएं सुस्थिर रहती हैं। अतः इन सुस्थिर भावनाओं का बाह्य में अनुभव करने हेतु हमें प्रयत्नपूर्वक साधनाएं करनी चाहिए। मानव फल को घर ले आता है, अच्छी तरह से धोता है, डंठल निकाल देता है, इसके बाद खाता है, बड़े आनंद के साथ रस को चूसता है। अब फल अलग से नहीं है, रस भी बाहर नहीं है, यह रस उसमें विलीन हो गया है। इससे वह संतुष्ट होता है, वह पूर्ण आनंद को प्राप्त करता है।
4: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు? మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే జ్ఞాతం, విన్న దక్షిణమే ఏదో బజారుకు వచ్చినాయి నాలో డబ్బు లేదు అని చెప్పి నిరుత్సాహానికి చాలం ఇవ్వలేదు. నా యోగాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై అప్పైనా సప్పైనా ఏమైనా చేసినా సరే నాకు ఆ ఫలమును పొందాలి చూడాలి అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక అపేక్షతలో అభివృద్ధి కావాలి. కనుకనే ఈ ఆపృతి చేత తాను బజారుకి వెళ్లటం, ఫలమును చూడటం ద్రష్టం, ఈ చూచిన ఫలమును తాను పొందటం, పొందిన ఫలమును అనుభవించటం, ఇది ప్రవేశం. అయితే ఈనాటి సాధకుల యొక్క భావములు ఈ రీతిగా ఉన్నవా? ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ, ఎందరి మహనీయుల యొక్క వాక్యములు విన్నప్పటికీ, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతటితోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి. మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
5: कब उसने इस पूर्ण आनंद को प्राप्त किया? पहले अपने पसंदीदा फलों का बाजार में आने की बात सुनना, ये ज्ञातुम है। सुनते ही मेरे पसंदीदा फल बाजार में तो आ गए, परंतु मेरे पास पैसे नहीं है, ऐसा सोचकर वह निराश नहीं हुआ। सुख पाने के लिए चाहे उधार ही क्यों न लूं, परंतु उस फल को देखना और पाना है। इसी उतावली में बाजार पहुंचना, फलों को देखना, यही द्रष्टुम है। देखे हुए फलों को पाना, उनका अनुभव प्राप्त करना, यही प्रवेशतुम है। परंतु क्या आज के साधकों की भावनाएं इसी प्रकार हैं? कितने ही ग्रंथ पढ़ रहे हैं, कितने ही महात्माओं के प्रवचन सुन रहे हैं और ईश्वर है मानकर इतने मात्र से ही संतुष्ट होते जा रहे हैं, परंतु उसे देखने की तीव्र अभिलाषा हम में बढ़ती रहनी चाहिए। इसके लिए हमें परिश्रम करना चाहिए।
4: అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు. ఒక విద్యార్థి ప్రథమ క్లాసులో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు. ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు. ఒకే క్లాసు లోపల 2 సంవత్సరం ఉన్నాడంటే వానికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది. నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానమును కూడా అనుభవిస్తాడు. అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు ఒక విధమైన చౌక మారిపోతాం. ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు. ఇది తమో గుణము యొక్క లక్షణాలు. ఈ తమస్సును మనం దూరం చేయాలి.
5: यहां अनेक विद्यावान विद्वान और छात्र हैं। एक विद्यार्थी पहली कक्षा में प्रवेश करने मात्र से संतुष्ट नहीं होता है। एक एक वर्ष, एक एक कक्षा पार करते हुए उन्नत स्तर तक पहुंचना चाहता है। यदि एक ही कक्षा में 2 वर्ष ठहर गया तो उसे बड़ी निराशा होगी। मात्र निराशा ही नहीं, सहपाठियों में अपमान भी होगा। इसी प्रकार हम निरंतर द्वैत में ही समय बिताएंगे तो साधकों में निम्न स्तर के हो जाएंगे। ये कैसा साधक है भैया, इतने वर्षों से ग्रंथ पढ़ रहा है, प्रवचन सुन रहा है, वेदों का अध्ययन कर रहा है, क्या फायदा? जहां का तहां बना हुआ है। इस प्रकार वह व्यंग का शिकार होगा। ये तमोगुण के लक्षण हैं। इस तमस को हमें दूर करना चाहिए।
4: ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనం ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో పాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతుడితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతుడితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరు ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే ఈ అద్వైతమనేటువంటి యొక్క ఏకత్వంలో చేరేంత వరకు కూడాను వీడికి ఏమాత్రం కూడాను శాంతి విశ్రాంతి ఉండకూడదు. కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని, మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి. ఆత్మశాంతి ఎప్పుడు? ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి. ఆత్మ నిరంతరము శాంతి స్వరూపమే. అయితే అంశరూపంతో ఉండేటువంటి ఒక జీవాత్మ తత్వము పరమాత్మతో ఏకం కావాలి.
5: ఇస్ ద్వైత్ సే హమే విశిష్టాద్వైత్ మే ప్రవేశ్ కర్నా చాహియే. అర్థాత్ हमें सुने हुए विषयों का ध्यान में अथवा जप में या किसी अन्य प्रकार के चिंतन में लाकर दैवत्व का दर्शन करने के प्रयत्न करने चाहिए। ऐसी व्यथा और ताप से ईश्वर का दर्शन करके हमें संतुष्ट नहीं हो जाना चाहिए, उससे बातें करके संतुष्ट नहीं हो जाना चाहिए, उसके साथ खेलकर गीत गाकर आनंद का अनुभव करके संतुष्ट नहीं हो जाना चाहिए, बल्कि उसमें ऐक्य हो जाना चाहिए, उसमें विलीन हो जाना चाहिए, दोनों का एक हो जाना चाहिए। इस भावना को हमें हृदय में सुरक्षित कर लेना चाहिए। इस अद्वैत को पाने तक उसे शांति या आराम नहीं होना चाहिए। परंतु आज का मानव शरीर के विश्राम और मानसिक शांति चाह रहा है, बस इतना ही। परंतु उसे आत्मशांति आवश्यक है। परंतु आत्मशांति कब प्राप्त होगी? आत्मा से आत्मा के जुड़ने पर ही आत्मशांति। आत्मा का स्वरूप निरंतर शांति ही है, लेकिन अंश रूप में विद्यमान जीवात्मा का परमात्मा में ऐक्य हो जाना चाहिए।
4: ये नदी समुद्र నుంచి పుట్టింది, మేఘములుగా తయారైంది, మేఘములుగా తయారైనప్పటికీ ద్వైతంగా ఏర్పడిపోయింది. సముద్రం వేరు, మేఘం

0: సంస్కారమును తాను చేరాలి, తన మాపుణ్ణి తాను పొందాలి, తన గమ్యాన్ని తను అనుభవించాలి. ఈ విశిష్టంతో చేరినటువంటి యొక్క ఈ ప్రవాహము అద్వైతం తన యొక్క సుస్థానమైనటువంటి సముద్రంతో లీనమైపోతుంది.
1: यह नदी समुद्र से ही बनी है, बादलों के रूप में तैयार हुआ, बादलों का रूप बनते ही द्वैत हो गया, समुद्र अलग और बादल अलग हो गए, परंतु इस द्वैत में विशिष्टता द्वैत को एक स्वाद के रूप में अपना लिया। समुद्र का पानी नमकीन होता है, बादल बनते ही वह मीठा हो जाता है, यही विशिष्टता द्वैत है। यह मिठास रूपी विशिष्टाद्वैत रूपी प्रेम की बूंदें वर्षा का रूप धारण करती हैं। अपने स्वस्थान को पहुंचने के लिए यह आनंद रूपी प्रवाह के रूप में दौड़ जाती हैं। यह द्रष्टुम की व्यथा है। अपने स्वस्थान को पहुंचना चाहिए, अपने परिवर्तनों को प्राप्त करना है, अपने गंतव्य का अनुभव पाना है। इस विशिष्टता से जुड़ा हुआ प्रवाह अद्वैत है, अपने स्वस्थान समुद्र में विलीन हो जाता है।
0: కనుకే మానవులుగా పుట్టాము, మానవులుగా జీవిస్తున్నాము, సాధకులుగా బయలుదేరాము, సత్సంగంతో చేరినాము, సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము, కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి కోలుకోవాలి. దర్శించినంత మాత్రమే తృప్తిని ఉండరాదు, దైవంతో సంభాషణ సరిపినంత మాత్రమే తృప్తిని ఉందరాదు, తనతో ఏకమైపోవాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైనటువంటి సార్థకత ఏర్పడుతుంది. ఈ విధముగా ధనంజయునకు బోధించాడు కృష్ణుడు. ధనంజయ అర్జునులకు అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గుణ, పార్థివ, కిరీటి, సేతువాన, విశ్చయ, జయకృష్ణ, సవిధాచి, ధనంజయ. ఈ ధనంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు. ఈ ధనంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి కూడాను ఈ బిరుదులు లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి. ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి. ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చాడు. కట్టకడపటి యొక్క టైటిల్ ఏమి ఇచ్చాడు? శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు. నాయనా, నీవు అమృతపుత్రుడు కాదు, అమృతపుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
1: మానవ రూప్ మే జన్మ లియే హై, మానవ కే రూప్ మే జీవన్ బితా రహే హై, సాధక్ బన్కర్ రవానా హువే హై, సత్సంగ మే శామిల్ హువే హై, సర్వేశ్వరత్వ కా శ్రవణ కర్ రహే హై, పరంతు సాక్షాత్ సర్వేశ్వర కా దర్శన్ పానే కా ప్రయత్న కర్నా చాహియే. दर्शन पाने मात्र से संतुष्ट नहीं होना चाहिए, ईश्वर से वार्तालाप करने मात्र से संतुष्ट नहीं होना चाहिए, बल्कि उसके साथ एक हो जाना चाहिए, तभी यह जीवन सार्थक होगा। इस प्रकार धनंजय को श्रीकृष्ण ने उपदेश दिया। धनंजय अर्जुन के कई नाम हैं, यथा अर्जुन, फलगुण, पार्थ, श्वेतवाहन, विभत्स, किरीट, सव्यसाची, धनुंजय। धनुंजय आखिरी उपाधि है। ये सारी उपाधियां लौकिक रीति में प्राप्त की हुई हैं। संसार में अनेक प्रकार की उपाधियां हैं, पद्मश्री, पद्म विभूषण इत्यादि। ये कौन दे रहे हैं? ये प्रशासन के उच्च स्थान से आते हैं। अर्जुन को ये टाइटल्स किसने दिए? साक्षात श्री कृष्ण ने दिए। आखिरी टाइटल क्या दिया? श्री कृष्ण ने कहा, शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रः, वत्स, तुम अनृत पुत्र नहीं, अमृत पुत्र हो, अतः इस अनृत को मत मानो।
0: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు. గాంధీవుని పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు. కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ

0: ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు. ఈ ధనుస్సును సాధించక పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. కానీ దానిని లెక్క చేయక తాను సాధించి వచ్చాడు. ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయుడు అన్నారు. దానిని లోకరీతిగా ధనంజయ అని కూడా పిలుస్తూ వచ్చాడు. దీనికి కూడా అర్థం లేకపోలేదు.
1: గాండీవ్ కో పానే కే లియే అనేక వర్షం తక్ ఏక్ పైర్ పర్ ఖడే హోకర్ అర్జున్ నే తప్ కియా. అంతత తీవ్ర వైరాగ్య కృత నిశ్చయ లగన్ ఔర్ ధైర్య కే సాథ్ అనేక కఠినాయియో కా సామ్నా కర్తే హువే ఇస్ ధనుష్ కో ప్రాప్త్ కర్ సకా. ఇస్ ధనుష్ కో ప్రాప్త్ కర్నే సే పూర్వ పంచభూత్ భీ ఉస్కే విరోధ్ మే హో గయే, పరంతు ఇస్కీ పర్వాహ్ న కర్తే హువే వహ్ సఫల్ హువా. ధనుష్ కో ప్రాప్త్ కర్నే కే కారణ్ హే అర్జున్ తుమ్ ధనుంజయ హో. ఇసీ కో లౌకిక్ సందర్భ మే ధనంజయ భీ కహా గయా. ఇస్కా భీ ఏక్ విశేష అర్థ్ హై.
0: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు. కాని దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఏలుతున్నారు. కాని పాండవులకు ఖజానాలో ఏమాత్రమో పైసా లేదు. ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా, మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షములు దగ్గర పెట్టుకుని మనకు ఈ కంగారు ఎందుకన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునికేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనము తెస్తానన్నాడు. అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు. ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైనటువంటి రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవరి తలుపులకు దగ్గరకు పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
1: యుధిష్ఠిర్ నే రాజసూయ యజ్ఞ కర్నేగా నిశ్చయ కియా, పరంతు ఉస్ సమయ ధూర్త దుష్ట ధృతరాష్ట్ర కే పుత్ర దుశ్శాసన్ और दुर्योधन शासन कर रहे थे. पांडवों के खजाने में एक भी पैसा नहीं था. युधिष्ठिर ने अर्जुन से कहा, भाई यह राजसूय यज्ञ करना कोई सामान्य बात नहीं है, परंतु श्रीकृष्ण इसे करने के लिए कह रहे हैं. इसके लिए धन भी बहुत आवश्यक है ना, इसे कहां से इकट्ठा करेंगे? तब अर्जुन ने कहा, अपने पास कल्प वृक्ष के रहते चिंता किस बात की भैया, सर्वरक्षक श्री कृष्ण ही हमारे रक्षक हैं, तब धन की क्या कमी. एक बार वे आशीर्वाद देकर भेजेंगे तो आवश्यक धन ले आऊंगा. अर्जुन इस राजसूय के लिए धन इकट्ठा करने अर्थात डोनेशंस के लिए रवाना हुए. जब सबको पता चला कि युधिष्ठिर ऐसे राजसूय कर रहे हैं तो कोई भी पीछे नहीं हटा, किसी के द्वार तक जाने की आवश्यकता भी नहीं पड़ी. राजा लोग स्वयं आकर आवश्यक धन अर्जुन को देने लगे.
0: धनमो अर्जुन धनम राशु बैलदेरना कृष्णु वी चूचा एमी तेने वाणि धर्मज इंत धनमी वना अड़ धर्मजुड़ मन सोदन या प्रभावनी अर्जुन चूपा अड़ कृष्णुड़ ధనంజయ అని పిలిచాడు. కనుక ధనమును ప్రోగు చేసినాడు కనుక, ధనమును జయించినాడు కనుక ధనంజయుడని, ధనస్సును జయించినాడు వాడు కనుక ధనంజయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతని సంబోధిస్తూ వచ్చాడు. అర్జునులకు పార్థ అని కూడా ప్రధానమైనటువంటి ఒక పేరు. పృథ్వీపుత్రుడు కనుక అతనికి పార్థుడు అని ఒక అర్థం. మున్ముందు ఈ అర్జునుడి యొక్క పేర్లకు తగినటువంటి యొక్క అర్థాన్ని కూడా మనం గుర్తించి దాని చక్కరీతి లోపల మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం.
1: అర్జున్ ఇస్ ధన్ కో హాథియో పర్ లాద్ కర్ లే ఆయ్, ధన్ కే అంబార్ లగ్ గయే. తబ్ శ్రీకృష్ణ వహా ఆయే ఔర్ ఏక్ అబోధ్ కీ భాంతి పూచ్నే లగే, యుధిష్ఠిర్, इतना धन कहां से आया? तब अर्जुन को दिखाते हुए युधिष्ठिर ने कहा कि यह उसी का प्रभाव है। तब श्री कृष्ण ने अर्जुन को धनंजय कहकर पुकारा। इस तरह धन इकट्ठा करने और धन पर विजय पाने के कारण श्री कृष्ण बार बार अर्जुन को धनंजय, पार्थ जैसे नामों से संबोधित करते रहे। अर्जुन का एक अन्य प्रमुख नाम पार्थ है, इसका अर्थ पृथ्वी पुत्र होना है। आगे अर्जुन के इन नामों के बारे में जानने का प्रयत्न करेंगे।
2: उपसंहार। अपने अमृत तुल्य इस प्रवचन में स्वामी भक्ति योग के माध्यम से हमें स्मरण दिलाते हैं कि मानव रूप में जन्म लेकर ऐसे ही नहीं रह जाना चाहिए, बल्कि ईश्वर में इस जीवन को विलीन कर इसे सार्थक करना चाहिए। परोक्ष रूप में हम सब साधक ही हैं, अतः हमें अपने गंतव्य तक पहुंचने के लिए निरंतर साधना करनी चाहिए। स्वामी सिद्ध करते हैं कि ईश्वर के बारे में सुनने या दर्शन करने मात्र से साधक को संतुष्ट न होकर उस अनंत तत्व में विलीन होने की प्रगाढ़ अभिलाषा को हृदय में सुस्थिर कर अंततः जीवेश्वरैक्य की स्थिति को पाना ही जीवन का लक्ष्य बनाना चाहिए। आत्मा और परमात्मा के विलय जैसे जटिल विषय को भी स्वामी ने इस प्रवचन में नदी और सागर, एक कक्षा से दूसरी में जाने तथा पसंदीदा आम खाने जैसे सामान्य उदाहरणों द्वारा अत्यंत सरल रूप में प्रस्तुत कर विषय को और भी आकर्षक बना दिया है। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 6 अगस्त 1984 को दिया गया प्रवचन सुना।
4: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
5: Prema Swarup,
6: embodiments of love.
5: Shanti ni lopam unnadi kani bayate ledu.
6: Peace is within, not outside.
5: Outside no peace, only pieces.
7: Dear listener, Saidam and greetings from Prashanti Nilayam. Welcome to our program Outside Inside Deep Inside. This is a segment of Radio Sai's Thursday Live hosted by Brother Bishu Prushti, and today's episode was first broadcast in March 2023.

0: స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతిని లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్.

0: నుండి సృష్టించి సత్యంబు నందడు సర్వ సృష్టి సత్యమహిమదేని తలమేది కనుగొన్న శుద్ధ సత్వమిది చూడరయ్యా.
1: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ ద ట్రూత్ ది ఎంటైర్ క్రియేషన్ ఇస్ మేడ్ బై గాడ్ అండ్ ద హోల్ ఆఫ్ ది కాస్మస్ మర్జెస్ బ్యాక్ ఇంటూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. దేర్ ఇస్ నో ప్లేస్ ఎనీవేర్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్. That is the pure, unsullied, non-dual truth.
0: Tan telisina vare nijamaina yogulu.
1: The true aspirants are those that know the correct path.
0: Shuddha satyam idiye chudaraya.
1: Watch, that is the pure truth of truths. Watch this.

0: శుద్ధ సత్వం ఇది చూడాలయ్యా.
1: దిస్ ఇస్ ది ప్యూర్ ట్రూత్, ది అన్సలీడ్ ట్రూత్.
0: పశుపక్షి మృగాదులు మొదలకు క్రిమికీయాదులకు ఈ జగత్తులో జీవించే ప్రతి జీవి కూడాను ఈ సత్యం నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ బర్డ్స్, బీస్, ఎనిమల్స్, ఇన్సెక్ట్స్ అండ్ ద వర్మ్స్ ఆల్ హ్యావ్ టేకెన్ బర్త్ అవుట్ ఆఫ్ దిస్ ట్రూత్.
0: ఈ సత్యం లేకుండా ఏది కూడా జరగదు.
1: నథింగ్ కెన్ ఎవర్ హ్యాపన్ వితౌట్ దిస్ ట్రూత్.
0: ఆ సత్యము ఒకరి దగ్గరనే ఉండేది, ఈ సత్యం దగ్గరనే.
1: That truth is in the possession of only one, Bhagavan himself here.
0: Ikevarina ee shuddha satvanni cheyagalara?
1: Can anyone materialize the principle of truth in this way? That is shuddha satva, pure truth.
0: Kanuka సత్యము ఎక్కడ చూసినా ఉన్నది.
1: Therefore truth is everywhere.
0: మీరు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, సత్యాన్ని చింతించినప్పుడు మీలో కూడా ఈ సత్యం వచ్చేసింది.
1: When once you follow truth, when once you have firm faith established in truth, you will also be able to do this.
0: కనుకనే మీరు సత్యాన్ని నిరంతరము ధరించుకుంటూ ఉండండి.
1: Therefore hold on to truth eternally, forever.
0: Endukosam Satya Sai ani peru pettaru?
1: Why this name Satya Sai is given?
0: Satyamane ee sai nunchi vastundadi.
1: The truth Satya has originated out of this Sai Bhagavan.
0: కనుక ఎవరు హృదయంలో సత్యాన్ని తలుచుకుంటుంటారో వారిలో అంత సత్యం ఉన్నాడు.
1: Whosoever installs truth in the altar of their heart will certainly experience the principle of truth, divine himself.
0: కనుక సత్యాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు.
1: Therefore never forget truth.
0: సత్యమునకు ప్రతిబింబము, ప్రతిధ్వని, ప్రతి రియాక్షన్ కూడాను ధర్మము.
1: ద రియాక్షన్ రిఫ్లెక్షన్ ద రిసౌండ్ ఆఫ్ ద ట్రూత్ కమ్స్ టు అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ రైచియస్నెస్.
0: సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో అదర్ ధర్మ ఆర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ బియాండ్ ది అడ్హెరెన్స్ టు ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఈనాడు లౌకికంగా మనం ఎన్నో విద్యలను గడుపుతున్నాము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఎక్స్పెరిమెంట్ in different directions.
0: Education.
1: We acquire different forms of knowledge through education.
0: Kani ee education takudano ee education kaadu.
1: This is not true education in the strict sense.
0: True education satyam hrudayam nunchi vacheatundi.
1: True education is truth which you find in your heart.
0: దీనికి రూపనామము లేదు.
1: ఇట్ హ్యాస్ నో నేమ్ అండ్ ఫార్మ్.
0: సత్యమునకు ఏ రూపము?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్?
0: వాట్ ఇస్ ది ఏది ధర్మము?
1: వాట్ ఇస్ ధర్మ?
0: శాంతి ఏ రూపము?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ పీస్?
0: శాంతి, ధర్మము, సత్యము అన్ని రూపరహితమైనటువంటివి.
1: పీస్, రైచియస్నెస్, ట్రూత్ they have no form at all, they are formless.
0: Sara hrudayam nunchi antarbhutamai unnatundi danni manam raagali.
1: These formless attributes noticed immanent latent in human heart have to be brought forth.
0: Manavuni endulenaatundi shaktulu marokati evvari endu kuda ledu.
1: The potentiality present in man is not noticed in any other creature.
0: ఏ యొక్క దైవమునందు కూడాను ఈ యొక్క ఇది లేదు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ హైయెస్ట్ పొటెన్షియల్.
0: కనుక మనిషే దైవంగా భావించుకోవాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ divine.
0: దైవం మనుష్య రూపేణ.
1: God moves on earth in human form.
0: కనుక మనిషిని మనిషిగా మీరు భావించుకుంటున్నారు, దాని వల్ల ఇన్ని తప్పులు చేస్తున్నారు.
1: You consider so low as mere human, therefore you commit mistakes.
0: కాని నీ హ్యూమన్ కాదు.
1: You are not merely a human.
0: You are God.
1: You are God.
0: నీవు గాడ్ అని తలుచుకో, నువ్వు తప్పక గాడ్ అవుతావు.
1: Think that you are God and you are bound to be God.
0: కనుక మనం యద్భావం తద్భవతి.
1: As is your feeling, so will be the experience.
0: నువ్వు చెడ్డని తలుచుకుంటే నీ చెడ్డ తలంపులే నీకు వస్తుంటాయి.
1: If you just contemplate on bad things, you'll have bad thoughts only.
0: కానీ మొన్న చెప్పాను, లోకంలో అందరినీ ప్రేమిస్తూనే ఉంటుంటాం.
1: The other day Bhagavan said, you love everybody in this world.
0: కానీ ప్రేమించే లోపల కొన్ని భేదములు ఉంటున్నవి.
1: However, in this aspect of love, there are certain differences.
0: Students ప్రేమిస్తుంటారు.
1: Students love other classmates, colleagues.
0: కానీ స్త్రీలు ప్రేమిస్తుంటారు.
1: Women love the other women.
0: కాని ఆ ఉమెన్ లో కూడాను భగవంతుడున్నాడు, ఈ ఉమెన్ లో కూడా భగవంతుడున్నాడు, వారి ఇరువురు కూడాను.
1: In fact, God is present in this form. God is present in that form also.
0: అన్ని దేహములు ఎందు కూడా ఉన్నటువంటిది దైవం ఒక్కడే.
1: It's only the same God present in all forms.
0: ఏకం సత్విప్రావధావదంతి.
1: It is only the same God who is interpreted in different ways by scholars.
0: చిన్న చిన్న పిల్లలు కూడాను ఒకరినొకరు ప్రేమిస్తుంటారు.
1: Find tiny tots kids loving each other.
0: కానీ ఇది తప్పు కాదు.
1: Nothing wrong in it.
0: అయితే అది క్రమక్రమేణా పెరుగుతూ పోతుంటే అది కొంతవరకు కొన్ని జబ్బులకు గురి కావచ్చును.
1: బట్ యాజ్ ది టైమ్స్ పాస్ బాయ్ యు మే ఫాల్ సిక్.
0: కొన్ని శక్తులు తనలో నుంచి కొన్ని జారిపోతుంటది.
1: యూ విల్ బి లూసింగ్ సర్టన్ ఫ్యాకల్టీస్ ద పవర్.
0: కనుక దానివల్ల శరీరం కొంచెం బలహీనమైపోతుంది.
1: ద బాడీ బికమ్స్ వీక్.
0: కనుక మీరు ప్రేమలో తప్పులేదు.
1: There's nothing wrong in love.
0: కాని దాన్ని అధికంగా మీరు దాన్ని ఉపయోగపెట్టుకోకండి.
1: But however, you should not make use of it in excess.
0: కనుక ప్రతి ఒక్కరిని మనం ప్రేమించాలి.
1: Therefore, we must love everyone.
0: Love all, serve all.
1: Love all, serve all.
0: ఎందుకోసమంటే అందరి ఎందు కూడా దైవమే ఉన్నాడు.
1: The reason is God is present in all.
0: దైవం లేని స్థానమే లేదు.
1: There's no place where there's no God.
0: ఆకాశమునందు దేవుడు ఉన్నాడు.
1: There's God in space.
0: జలమునందు దేవుడు ఉన్నాడు.
1: There's God in water.
0: శబ్దమునందు దేవుడు ఉన్నాడు.
1: Sound is God.
0: అన్ని వెలుతురునందు దేవుడు ఉన్నాడు.
1: Light is God.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవమే.
1: Every aspect is divine.
0: ఇటువంటి దైవాన్ని మనం వదిలిపెట్టి
1: Leaving such God.
0: ఏదో కట్టిన దేవాలయంలో పెట్టిన విగ్రహాన్ని మనం పూజించుకుంటూ కూర్చుంటున్నాం.
1: You go on spending your lifetime in worshipping the idols located in temples built by man.
0: కనుక ఈ టెంపుల్స్ లోపల మీరు పూజించుకోండి, తప్పులేదు.
1: There's nothing wrong in worshipping idols of the temple.
0: అందరి లోపల ఉన్నటువంటి దేవుడు ఆ యొక్క స్టోన్ ఎందుకు కూడా ఉన్నాడు.
1: God present in all forms is equally present there in the temple.
0: కనుక మీరు దేన్ని కూడా పూజించడం తప్పని నేను చెప్పను.
1: Bhagavan will never deny that. Will never say no to your mode of worship.
0: కాని దైవం నీవే.
1: But you are God.
0: నీవు దైవమై నీవు అన్నిటి ఎందు దైవమై ఉన్నాడు అని భావించు, తప్పలేదు.
1: Being God for yourself, go leading your life with a firm faith, God is present to everyone.
0: నా బాడీ ఒక దేవాలయము.
1: My body is a temple.
0: ఈ టెంపుల్ లోపల ఎనర్జీ అనేటువంటిది ఒక పెద్ద ఇది ఉంటుంది.
1: Within this body, there is a mighty power, energy.
0: దీనిలో నుంచి కూడా మనం కొన్ని విధమైనటువంటి కొన్ని డిస్క్రిమినేషన్ చేయాలి.
1: అవుట్ ఆఫ్ దిస్ ఎనర్జీ ప్రెసెంట్ విత్ ఇన్ us, we should exercise discrimination.
0: ఎనర్జీ దేవుడా, ఎనర్జీ నింపుకున్నటువంటి ఒక దేహం దేవుడా.
1: Is it the energy that is divine or the human body that has got energy within? That is divine.
0: ఈ దేహం కూడాను దైవమే.
1: Body is also God.
0: ప్రతి ఇంద్రియందు, ప్రతి కణమునందు, ప్రతి ఇనుమునందు కూడాను ఉంటున్నాడు దైవము.
1: God is present in every cell, in every atom, in every moment of time.
0: కనుక దైవము లేనటువంటి స్థానము ఎక్కడ కూడాను లేదు.
1: There is no place anywhere without God.
0: కనుక దైవాన్ని మీరు మరువకండి.
1: Never forget God.
0: నిన్ను నీవు మర్చినాగానే దైవాన్ని మర్చినట్టే.
1: Even if you forget yourself, it amounts to forgetting God.
0: కనుక నిన్ను నీవు కూడా మరువకూడదు.
1: Never forget yourself.
0: నీవు నీవుగానే భావించాలి.
1: Live, be unto yourself.
0: కనుక నీ దీనిని ABC అన్నారు.
1: This what is said, ABC.
0: Always be careful.
1: ABC, always be careful.
0: మీరు నిరంతరం కూడాను కేర్ఫుల్ గా ఉండాలా.
1: You ought to be careful throughout.
0: నేను మరుస్తున్నానా, నేను మర్చిపోతున్నానా అని నిమిష నిమిషంకు యోచన చేయాలి.
1: You should inquire constantly if you are forgetting this point at any moment of time.
0: నేను ఎనర్జీని కాదు.
1: I am not energy.
0: నేను ఏ విధమైనటువంటి కాన్షియస్ కాదు.
1: I am not related to any form of conscious.
0: కానీ నేను నేనే.
1: I am I.
0: ఈ యొక్క భావము మీరు తప్పక నిర్చాలి.
1: This feeling should be firmly established within you.
0: అప్పుడు ఇతరులపైన ఏ విధమైనటువంటి భావములు రావడానికి వీలుండదు.
1: In that case, you will never have any kind of differences with anybody.
0: కానీ అజ్ఞానులు, తెలివి తక్కువ వారు కొంతవరకు దీనిని వేరువేరుగా భావిస్తుంటారు.
1: But ignorance and the fools will have different perverted version.
0: కనుక దైవము అందరి యందు ఉంటున్నాడు.
1: God is present in everyone.
0: దైవం లేనటువంటి స్థానం ఈ జగత్తులో కనరాదు.
1: In this vast world there is no place where there is no God.
0: ఈ సహస్ర శీర్షములో కూడాను దైవము లేదు.
1: All heads here in this big gathering represent divine God himself.
0: కనుక దైవము విరాట స్వరూపుడు అన్నారు.
1: God is a cosmic form, Virata.
0: ఇదంతా కూడా కాస్మిక్ ఫార్మే.
1: This entire gathering assembly is the cosmic form of God.
0: ఒక్కొక్క రూపం ఒక్కొక్క రకమైనదిగా ఉన్నది.
1: Each form has got its specific way.
0: కనుక ప్రతి ఫార్మ్ నందు కూడాను,
1: in every form,
0: మమై వంశో జీవలోకి జీవభూత సనాతన,
1: there is a spark of the divinity, the eternal and individual cosmic soul are immortal.
0: మీ అందరి యందు కూడాను నేనే ఉన్నాను.
1: Bhagavan is present in everybody, in everyone.
0: నేను వేరు, మీరు వేరు కాదు.
1: Bhagavan says that you are not different from Bhagavan himself.
0: Bhagavan not a difference in you.
1: Bhagavan is not different from you.
0: కాదు, నేను మీరే, మీరు నేనే.
1: Yes, Bhagavan and you are one, one only.
0: కనుక మీరు ఏ యొక్క భేదభావముకు అవకాశం ఇవ్వకండి.
1: సో నెవర్ గో బై డ్యుయాలిటీ ఆర్ డిఫరెన్సెస్.
0: ప్రేమ ఒక్కటి మాత్రమే బలపరుచుకోండి.
1: దేర్ఫోర్ స్ట్రెంగ్థెన్ దిస్ లవ్.
0: మీ హృదయంలో ప్రేమ అనే ఫలాన్ని చక్కగా ఫలవత్తం చేస్తే అందరికీ దీన్ని రసాన్ని పంచవచ్చు.
1: వెన్ వన్స్ యు సీ దట్ ది ఫ్రూట్ ఇస్ ఇన్స్టాల్డ్, వెన్ వన్స్ ది ఫ్రూట్ ఇస్ ఫ్రక్టిఫైడ్, ఇట్ కెన్ బి షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: కానీ మీ హృదయం అనేటువంటి దీన్ని రేప్ చేయాలి.
1: Therefore taste it first by keeping it in your heart.
0: అది మీరు ప్రేమమయం కావించినప్పుడే సర్వుడు కూడా ప్రేమమయం అవుతారు.
1: When your heart is full of love, you will experience that love everywhere.
0: ఎవరిని కూడా మనం ద్వేషించము.
1: We should not hate anybody.
0: ఎవరిని మనం హింసించము.
1: We should not harm anybody.
0: ఈనాడు ఎక్కడ చూసినా కూడా ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: Today, wherever you go, you come across this hatred.
0: కాని ఒకరికొకరికి అభిప్రాయ భేదములు.
1: We come across difference of opinion.
0: ఒకరికొకరికి కొన్ని అభిప్రాయ భావములు,
1: డిఫరెంట్ వ్యూ పాయింట్స్,
0: కానీ అది ఏది కూడా భేదం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ షుడ్ నాట్ బి సో.
0: లౌకిక జీవితానికి అవి భేదములుగా కనిపించవచ్చు.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ యు మే ఫైండ్ డిఫరెన్స్,
0: కానీ స్పిరిచువల్ దీంట్లో మాత్రం అందరూ ఒక్కటే.
1: బట్ స్పిరిచువల్ స్పీకింగ్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ వన్.
0: కానీ ఇన్ని రకాలుగా చూసినప్పుడు చేరుతుంటాయి.
1: యాజ్ యు లీడ్ యువర్ లైఫ్ దిస్ వే యు ఫైండ్ సో మెనీ థింగ్స్ ఫ్యాక్టర్స్ కమింగ్.
0: ఇవన్నీ జీరోస్. కేవలం
1: ఆల్ దోస్ దట్ జాయిన్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ఆర్ జీరోస్.
0: గాడ్ ఒక్కడే మాత్రమే దాని ఏకం.
1: God is the only hero, one, the rest are zeros.
0: ఈ చేరే వారందరూ కూడా జీరోస్.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ జీరోస్.
0: ఆ ఒకటి వల్ల ఈ జీరోస్ కు విలువ వస్తున్నది.
1: బికాస్ ఆఫ్ గాడ్ ద ఓన్లీ వన్ హీరో ద జీరో విల్ హ్యావ్ వాల్యూ.
0: కానీ వన్ తీసేస్తే ఆల్ జీరోస్.
1: వితౌట్ హీరో ద వన్ జీరోస్ ఆర్ జస్ట్ జీరోస్, వాల్యూలెస్.
0: కనుక మనం ప్రతి ఒక్కరికి భగవంతుడే మనకు ప్రధానము.
1: దేర్ఫోర్ ఆఫ్ ఆల్ గాడ్ మస్ట్ బి ది ప్రైమరీ క్రైటీరియా.
0: కష్టమునందు సుఖమునందు,
1: ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్.
0: కనుక మనకు విచారం నందు దుఃఖం నందు,
1: ఇన్ గ్రీఫ్ అండ్ సాడ్నెస్.
0: దీని అన్నిటికీ ఒక్కటే ఒకటి కారణము.
1: ఫర్ ఆల్ దిస్ ఓన్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: మైండ్.
1: మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ దిస్.
0: మైండ్ చాలా మందికి దాన్ని చెడ్డదిగా భావిస్తున్నారు.
1: మెనీ కన్సిడర్ బ్రాండ్ మైండ్ యాజ్ బ్యాడ్.
0: కానీ మైండ్ ఇస్ మంకీ మైండ్ అంటారు.
1: అండ్ వీ ఆల్సో సే మైండ్ ఇస్ మంకీ మైండ్.
0: మంకీ మైండ్
1: ఇస్ నాట్ మంకీ మైండ్,
0: మ్యాన్ కైండ్.
1: ఇస్ నాట్ మంకీ మైండ్, ఇట్ ఇస్ మ్యాన్ కైండ్.
0: కనుక అది ఎప్పుడు కైండ్ గా వస్తుండది.
1: ఇట్ జస్ట్ ఎమనేట్స్ సైలెంట్లీ.
0: అన్ని ఆనందాన్ని అందించేది ఆ మనసే.
1: ఇట్ ద మైండ్ దట్ స్ప్రెడ్స్ డిలైట్ అండ్ జాయ్.
0: అన్నిటి దుఃఖములు విచారములు అందించేది కూడా మనసే.
1: ఇట్ ద మైండ్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ ఆల్ డిస్టర్బెన్సెస్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: కానీ ఆ మైండ్ ను మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు అది ఏమాత్రం కూడా చెడ్డది మనకు అందించదు.
1: వెన్ వన్స్ వీ కీప్ ద మైండ్ ఇన్ ద కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్, ఇట్ విల్ నెవర్ లీడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్.
0: మైండ్ అది కూడా దైవంగా భావించు.
1: Consider mind divine.
0: అప్పుడు నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు.
1: You will be in blissful state continuously.
0: నీవే నిత్యానందం, పరమ సుఖం, కేవలం జ్ఞానముత్యం.
1: You will have that supreme bliss, eternal bliss, with full of awareness or jnana.
0: ఏకం,
1: one,
0: నిత్యం,
1: eternal,
0: విరం,
1: pure,
0: అచలం,
1: without any motion, immobility.
0: సర్వది సాక్షిభూతం,
1: and an eternal witness.
0: అదే నిజమైనటువంటి యొక్క ఆత్మ.
1: దట్ ఈస్ ది ఆత్మ, ద సుప్రీం సెల్ఫ్.
0: ఆత్మ అన్న, మనసు అన్న, కాన్షియస్ అన్న, అన్ని కూడా ఒకటే.
1: ఆత్మ, ద మైండ్, ది కాన్షియస్, దేర్ ఆల్ సినోనిమ్స్.
0: కానీ దీనికి మనం కొన్ని కొన్ని పేర్లు మనం ప్రత్యేకంగా పెట్టుకుంటున్నాం.
1: బట్ వీ ఫాలో ది డిఫరెంట్ నామెన్క్లేచర్.
0: ఈ నామములు పెట్టుకోవటం మన యొక్క గుర్తు కోసం పెట్టుకుంటున్నామే గాని దాని సత్యం కోసం పెట్టుకోవటం లేదు.
1: The words are used for identification, that's all, but the principle of truth is one.
0: దేహానికి సత్యం అని పేరు పెట్టారు.
1: The body of Bhagavan is named as satyam.
0: కానీ భగవత్ దేహాన్ని పెట్టారే గాని నాకు పెట్టలేదు.
1: The name satyam is given to the body but not to him.
0: కానీ నేను బాడీ కాదు.
1: Bhagavan is not the body.
0: I'm not the body.
1: Bhagavan is not the body.
0: I'm not the mind.
1: Bhagavan is not the mind.
0: I am not buddhi.
1: He is not intellect.
0: I am not chittam.
1: And he is not the emotional aspect of the mind.
0: I am not imagination.
1: Bhagavan is not imagination.
0: Bhagavan, Bhagavani.
1: Bhagavan is Bhagavan, the eternal witness.
0: Kanuka, you andar kuru aa vishwasanni drudhamga pettukovali.
1: You should have firm faith. Always established within you.
0: కాని కొంతమందికి ఆహార విహారం చేత కొన్ని మనసులు మారుతుంటాయి.
1: బట్ ద మైండ్ చేంజెస్ డిపెండింగ్ అపాన్ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్.
0: కొన్ని ఫ్రెండ్షిప్ వల్ల,
1: బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అసోసియేషన్,
0: కొంత ఆహారం వల్ల,
1: బికాస్ ఆఫ్ ఫుడ్,
0: మనుషుల యొక్క మనసులు మారుతుంటాయి.
1: ద మైండ్ చేంజెస్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: Tell me your company, I shall tell you what you are.
0: నువ్వు ఎలాంటి కంపెనీని చేస్తావో నువ్వు అలాంటి వాడని తెలుస్తుంది.
1: As is the company, so you become.
0: కనుక నీవు కంపెనీ మంచి చేసి.
1: Therefore, join the good company.
0: సత్సంగత్వం నిస్సంగత్వం.
1: It is of good company, you will have developed this detachment.
0: నిస్సంగత్వం నిర్మోహత్వం.
1: And out of this detachment, you will have this non-possessiveness.
0: నిర్మోహత్వం నిశ్చితత్వం.
1: That will lead to steadiness of the mind.
0: నిశ్చితత్వం జీవన్ ముక్తి.
1: And that steadiness will lead to liberation, జీవన్ ముక్తి.
0: కానీ లిబరేషన్ వస్తుంది.
1: Liberation certainly comes.
0: ప్రతి ఒక్కరికి వస్తుంది.
1: Everyone is eligible.
0: కానీ ఎప్పుడు?
1: When?
0: నేనే ఆత్మ అనేటువంటి భావాన్ని దృఢపరచుకున్నప్పుడు నీకు లిబరేషన్ ఒక క్షణంలో వచ్చి చేస్తుంది.
1: When once you have deep conviction that you are the self atma, you will attain liberation within fraction of a second easily.
0: Swami naalone unnadu.
1: Swami is within me.
0: Nene swami ni.
1: I am swami.
0: Think like that. Atatatatsu.
1: Think like that, ruminate, ponder over.
0: Kani nene swami ni anukuntunte prayojanam ledu.
1: If you simply repeat verbally, I am Swami, it is of no use.
0: It
1: is useless if you think like that, it is a wavering mind.
0: I am God, I am God, I am God.
1: With a steady mind, contemplate, continuously meditate on this principle, I am Swami.
0: The
1: day when you have this steady-mindedness,
0: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: యు విల్ హ్యావ్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ విచ్ ఇస్ ఇమోర్టల్ విచ్ ఇస్ నెక్టరైన్ విచ్ ఇస్ అన్పొల్యూటెడ్ విచ్ ఇస్ ఇమోర్టల్ దట్ ఎటర్నల్.
0: ఈ పొల్యూటెడ్ వచ్చేసేటట్టే అన్ని కూడా చెడిపోతాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్ గెటింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ స్పాయిల్డ్.
0: వాటర్ కూడాను ఈ పొల్యూషన్ వల్ల చెడిపోతాయి.
1: యు నో దట్ వాటర్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్.
0: ఈ వాటర్ కూడా నువ్వు పొల్యూషన్ చేయాలంటే దీన్ని తగినటువంటి ఒక ట్రీట్మెంట్ కావాలి.
1: వాటర్ పొల్యూషన్ హ్యాస్ అ సొల్యూషన్.
0: దీనికి ఎట్లా?
1: వాట్ ఈస్ ద సొల్యూషన్?
0: దానికి భగవత్ నామమే.
1: బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ విచ్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ వాటర్ పొల్యూషన్.
0: వాటర్ పొల్యూషన్ తీసుకుంటే బాడీ చెడిపోతుంది.
1: వెన్ యూ డ్రింక్ పొల్యూటెడ్ వాటర్ ద బాడీ విల్ ఫాల్ సిక్.
0: కనుక బాడీని కూడా మనం కొంతవరకు కాపాడుకోవాల్సింది.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు మెయింటైన్ అవర్ బాడీ ఇన్ హెల్దీ వే.
0: ఈ బాడీ నీకు ఎందుకోసం ఇచ్చారు భగవంతుడు?
1: వై గాడ్ హాస్ గిఫ్టెడ్ యూ దిస్ బాడీ?
0: తను తాను తెలుసుకుని కోసం ఇచ్చాడు.
1: బాడీ ఈజ్ గిఫ్టెడ్ టు యూ టు నో యువర్ ట్రూ నేచర్.
0: కానీ అది నీవు మర్చిపోతున్నావు.
1: దిస్ పాయింట్ యూఆర్ ఫర్గెటింగ్.
0: నీ మైండ్ అంతా కూడా బాడీ పైన పెడుతున్నావు.
1: యూఆర్ కాన్సన్ట్రేటింగ్ యువర్ మైండ్ ఆన్ ద బాడీ.
0: కానీ బాడీ ఏమిటి?
1: What is there in the body?
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Don't follow the mind.
1: Don't follow the mind.
0: Don't follow the mind. Don't follow the body.
1: Don't follow the mind. Don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience. Follow the conscience.
0: అది మీరు నేర్చుకుంటే ఎంతైనా మీరు ధన్యులైపోతారు.
1: And once you follow your conscience, you'll be redeemed, you'll be liberated.
0: ఎవరేమి చెప్పేప్పటికీ నీవు దానికి చోటు ఇవ్వకూడదు.
1: పీపుల్ మే స్పీక్ ఇన్ డిఫరెంట్ వేస్, నెవర్ లిసన్ టు దాట్.
0: చిత్తశుద్ధి జ్ఞానసిద్ధి.
1: ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ చిత్తశుద్ధి విల్ కన్ఫర్ జ్ఞానసిద్ధి, ది అక్విజిషన్ ఆఫ్ విజ్డమ్.
0: చిత్తం శుద్ధిగా ఉండేటప్పుడే జ్ఞానం కూడా మనకు శుద్ధిగా అందుతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఇస్ ప్యూరిటీ, యూ విల్ హ్యావ్ విజ్డమ్.
0: ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: ద ప్యూరిటీ ఆఫ్ ద మైండ్.
0: ప్యూరిటీగా పెట్టుకో.
1: దేర్ఫోర్ కీప్ ది మైండ్ ప్యూర్.
0: ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ భావాలు వచ్చినప్పటికీ మంచి నాట్ గుడ్ నాట్ గుడ్ నాట్ గుడ్ ఇట్ ఇస్ నాట్ మైండ్.
1: వెనెవర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ కమింగ్ ఇన్, ఆల్వేస్ ఫీల్ దిస్ నాట్ గుడ్, దిస్ నాట్ గుడ్ ఫర్ మీ, బ్రష్ ఇట్ అసైడ్.
0: ఇవన్నీ కూడా నువ్వు నా సొత్తులు కాదు.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ.
0: ఇవన్నీ నా ప్రాపర్టీ కాదు.
1: దీస్ బ్యాడ్ థాట్స్ డోంట్ బిలాంగ్ టు మీ, నాట్ మై ప్రాపర్టీ.
0: My property is good thoughts, good ideas.
1: Good thoughts, good ideas constitute your property.
0: Love, love, love, love, love, love.
1: The love, love is the biggest property.
0: Love is God.
1: Love is God.
0: Live in love.
1: Live in love.
0: ఆ విధమైనటువంటి దీంట్లో నీవు నిలిచిపోతే బట్టే ఇక అన్ని కూడా మంచి కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ క్యారీ ఆన్ యువర్ లైఫ్ విత్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ విల్ బి సక్సెస్ఫుల్ త్రూ అవుట్.
0: ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమందికో ఎన్ని భ్రమలో ఎన్ని భ్రమలో ఎన్ని భ్రాంతులో ఉన్నాయి.
1: సో మెనీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ బట్ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గాట్ సో మెనీ ఇమాజినేషన్స్ హాల్యూసినేషన్స్.
0: మీరు పరిశుద్ధమైనటువంటి హృదయులే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ గిఫ్టెడ్ విత్ ఎ ప్యూర్ మైండ్ బై గాడ్.
0: మీ నుంచి ఉన్నటువంటిది కూడా మీలో ప్యూర్ థాట్స్ ఏ ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ ప్యూర్ థాట్స్ విత్ ఇన్ యువర్ మైండ్.
0: కానీ అప్పుడప్పుడు కొన్ని కొన్నికొచ్చి ఈ పొల్యూషన్ చేస్తుంటాయి.
1: హౌఎవర్ బికాస్ ఆఫ్ పొల్యూటెన్స్ ఇట్ గెట్స్ పొల్యూటెడ్
0: కనుక దాన్ని వచ్చి చేరకుండా చూసుకోవాలి.
1: సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్
0: అదే మీ సాధన.
1: టు సీ దట్ మైండ్ ఈజ్ నాట్ పొల్యూటెడ్ ఈజ్ ద ట్రూ స్పిరిచువల్ పాత్ సాధన.
0: నిజంగా సాధన అంటే ఏమిటి?
1: వాట్ ఈజ్ సాధన?
0: కూర్చొని ధ్యానం చేయటము జపం చేయటము ఇది కాదు ధ్యానం.
1: ధ్యాన మెడిటేషన్ డస్ నాట్ మీన్ రిపీటింగ్ ద నేమ్ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఎ టాలిస్మన్ జస్ట్ రొటేటింగ్ ద బీట్స్ దేర్.
0: మెడిటేషన్ అంటే ఏం తెలుసుకున్నారు?
1: వాట్ డు యూ థింక్ ఆఫ్ మెడిటేషన్?
0: ఏదో నామాన్ని తచ్చుకుంటూ కూర్చోవటం మెడిటేషన్ అనుకుంటున్నారు.
1: డూ యూ థింక్ దట్ చాంటింగ్ ద నేమ్స్ ఇస్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో నో.
0: నీలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క భావాన్ని నువ్వు తచ్చుకుంటూ రావాలి.
1: మెడిటేషన్ మెంట్ టు థింక్ ఆఫ్ దట్ రియాలిటీ ద ట్రూత్ విత్ ఇన్ యూ.
0: నీ ట్రూత్ నీవు తచ్చుకుంటూ పోవాలి.
1: థింక్ మెడిటేట్ అపాన్ ద యువర్ ఓన్ రియాలిటీ ట్రూత్ విత్ ఇన్.
0: నిజంగా మీకు చెప్పాలంటే మర్మము ఒక చిన్న విషయాల్లో చెప్పవచ్చు.
1: భగవాన్ విల్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు అస్ ఇన్ ఎ సటిల్ వే ఇన్ ఎ సింపుల్ ఈజీ వే.
0: 11 seconds మనసు నిలుపుకో.
1: హోల్డ్ ఆన్ కీప్ యువర్ మైండ్ స్టడీ ఫర్ 11 seconds.
0: 11 seconds మీరు నిలుపుకుంటే ఆ 11 seconds లోపలే మీకు తప్ప రియలైజేషన్ వస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ యువర్ మైండ్ స్టడీ ఇన్ 11 seconds యూ విల్ అటైన్ లిబరేషన్.
0: ఊరికే గడియారం తిరుగుతూ తిరుగుతూ పోతుంటే మెడిటేషన్ రాదు.
1: బట్ ఇఫ్ ఇట్ గోస్ ఆన్ మూవింగ్ రొటేటింగ్ యాజ్ ఇన్ అ వాల్ క్లాక్ యూ విల్ నెవర్ అటైన్ లిబరేషన్.
0: 11 seconds మీరు ఊరికి తచ్చుకుంటే చాలు.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ కీప్ ఇట్ కాన్సన్ట్రేటెడ్ ఫర్ 11 seconds.
0: 11 seconds కూడా మీరు తచ్చుకోవటం లేదు.
1: యూ ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ 1 point అటెన్షన్ ఫర్ 11 seconds ఈవెన్.
0: ఈ 11 seconds లోపల ఎంతనో వస్తుంది. 11 lokas కూడా వచ్చి చేరిపోతాయి.
1: ఇట్ ఇన్ దీస్ 11 seconds యూ కెన్ ఎక్స్పీరియన్స్ ఆల్ డిఫరెంట్ వరల్డ్.
0: కనుక
1: దేర్ఫోర్
0: మీరు అనవసరమైనటువంటి ఒక శ్రమలకు ఓర్చుకోకండి.
1: డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్.
0: బాడీని చాలా శ్రమ పెడుతున్నారు.
1: యూ ఎగ్జర్ట్ అండ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఎ లాట్.
0: మనీని కూడా చాలా వేస్ట్ చేస్తున్నారు.
1: అండ్ యూఆర్ వేస్టింగ్ మనీ అండ్ టైం.
0: కనుక మనీ వేస్ట్ చేయకండి.
1: నెవర్ వేస్ట్ మనీ.
0: టైం వేస్ట్ చేయకండి.
1: డోంట్ వేస్ట్ టైం.
0: టైమ్ ఈజ్ గాడ్.
1: టైమ్ ఈజ్ గాడ్.
0: గాడ్ ఈజ్ టైమ్.
1: గాడ్ ఈజ్ టైమ్.
0: డోంట్ వేస్ట్ టైమ్.
1: డోంట్ వేస్ట్ టైమ్.
0: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: టైమ్ వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: కనుక మీరు టైం కూడా ఏమాత్రం వేస్ట్ చేయకండి.
1: నెవర్ వేస్ట్ టైం.
0: ఎప్పుడు కొంచెం టైం సిక్కినా మీకు అప్పుడు స్వామిని తచ్చుకోండి.
1: ఇఫ్ యూ ఫైండ్ సమ్ టైం థింక్ ఇమీడియట్లీ ఆఫ్ భగవాన్.
0: అప్పుడు మీకు తప్పక నేను వస్తాను.
1: అండ్ దెన్ యూ విల్ ఫైండ్ భగవాన్ మేనిఫెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
0: మీకు కనిపిస్తాను. మీకు కనిపిస్తాను. మీకు కనిపిస్తాను.
1: Bhagavan assures that you will be able to see him in physical form if you concentrate deeply.
0: You can't do anything. You can talk to somebody else.
1: Not only will you be able to see him, Bhagavan says that he will talk to you also.
0: You know, Swami.
1: There are many, many devotees who say that Swami talked to me the other day.
0: అట్టని మీరు ఆ విధంగా చేయండి. ఆ యొక్క నమ్మకాన్ని మీరు బుద్ధంగా పెట్టుకోండి. తప్పక మీకు జయం జరుగుతుంది.
1: If you strengthen this faith deeper and deeper, you will have these experiences.
0: కానీ అందరూ చాలా భక్తులుగానే వచ్చారు.
1: All are here as very good devotees.
0: కానీ డివోటీసే కానీ డివోషన్ ఉంది కానీ డివోషన్ యొక్క గుర్తును మీరు కనుక్కోవటం లేదు.
1: నో డౌట్ యు ఆర్ డివోటీస్ But you should know the correct path of devotion.
0: A devotion ante emti.
1: What is devotion?
0: Anetvanti dani motta motta telusukovali.
1: That's the first thing to be known.
0: Nammakanni pettukoni.
1: With faith.
0: Ekkada vishwasamo.
1: Where there is faith.
0: Akkada love vastundi.
1: There is love.
0: Akkade nijamainatundi satyam vastundi.
1: Where there is love, there is truth.
0: Ekkada truth vastundo akkade devam.
1: Where there is truth, there is God.
0: Truth is God.
1: Truth is God.
0: కనుక అదే నీకు దైవంగా ఉంటుంది.
1: Truth is God. That's your God.
0: కనుక మీరు ఏ విధమైనటువంటి శాంతి కోసం, సౌఖ్యం కోసం ట్రై చేయకండి.
1: Therefore, don't strain yourself, exert yourself in the name of peace.
0: కనుక మీరు అనవసరంగా గంటల కూర్చొని కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, చేతి నొప్పులు వచ్చి చాలా బాధపడుతున్నారు.
1: But you sit in the name of meditation hours and hours, the result is only joint pains.
0: ఈ జాయింట్ పెయిన్స్ కూడా అవకాశం ఇవ్వబడింది.
1: భగవాన్ సేస్ డోంట్ హ్యావ్ దీస్ జాయింట్ పెయిన్స్ ఎనీ లాంగర్.
0: చాలా మంది డాక్టర్స్ అంతా వచ్చి ఇది రొమాటిక్ పెయిన్స్ అంటారు.
1: మెనీ డాక్టర్స్ సే దట్స్ ఆల్ రొమాటిక్ పెయిన్.
0: కాదు, రొమాటిక్ పెయిన్స్ కాదు.
1: ఇట్స్ నాట్ రొమాటిక్ పెయిన్.
0: దారి తప్పినటువంటి పెయిన్.
1: ఇట్ ఇస్ ద పెయిన్ బికాస్ ఆఫ్ అన్నెసరీ స్ట్రెయిన్.
0: దారి తప్పింది, 11 సెకండ్ కు దారి తప్పినారు.
1: బికాస్ యూ హావ్ ట్రెస్పాస్ the time limit of 11 seconds.
0: కరు మీరు ఆ టైం తప్పుకోకుండా ఉండండి, ఏ పెయిన్ కూడా రాదు.
1: If you maintain time, you will never have any such pain.
0: అదే కాకుండా కాలకాలములకు సక్రమంగా భోజనం చేయండి.
1: Maintain your dietary habits. Have your meal at the right time.
0: కానీ దీంట్లో కొన్ని సూక్ష్మమైనటువంటి ఉన్నాయి.
1: There are many subtle points regarding dietary habits.
0: రొమాటిక్ పెయిన్స్ కాదు.
1: ఇట్స్ నాట్ రొమాటిక్ పెయిన్.
0: దారి తప్పినటువంటి పెయిన్.
1: ఇట్ ఇస్ ద పెయిన్ బికాస్ ఆఫ్ అన్నెసరీ స్ట్రెయిన్.
0: దారి తప్పింది, 11 సెకండ్ కు దారి తప్పినారు.

0: మాంస భక్షణ, చేపలు ఇలాంటివంతా ఏ మాత్రం తినకూడదు.
1: మీట్ ఈటింగ్, ఈటింగ్ ఫిష్, దే షుడ్ బి అబాండన్ డ్రాప్డ్ ఇమీడియట్లీ.
0: కానీ ఈ ఫారినర్స్ అందరికీ కూడా చాలా ఇది చాలా అభ్యాసం.
1: బట్ ఫారినర్స్ ఆర్ యూజ్ టు దిస్ నాన్ వెజిటేరియన్.
0: దానివల్ల ఎక్కువ క్యాన్సర్ హింసలు ఇవన్నీ రావడానికి అదే కారణం.
1: దిస్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫార్ సో మెనీ ఎయిల్మెంట్స్ లైక్ క్యాన్సర్.
0: కనుక దానిని పూర్తి మానండి.
1: సో డిస్కంటిన్యూ దిస్ నాన్ వెజిటేరియన్ హ్యాబిట్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ మిగడ అని చూడండి, మిగడ
2: చీజ్
0: స్వామి.
1: దెన్ అదర్ పాయింట్ చీజ్.
0: ఆ చీజ్ అంటే చాలా ఇష్టం మేడం.
1: ఓ యూ లైక్ చీజ్ వెరీ మచ్.
0: ఆ చీజ్ ఎంత పోతుంటుందో అంత మీకు చాలా బలహీనం అయిపోతుంటది.
1: ద మోర్ అండ్ మోర్ చీజ్ యూ కన్స్యూమ్ యూ ఈట్ మోర్ వీక్ యూ విల్ బి.
0: కనుక దానిపైన మీరు పోకండి.
1: సో డోంట్ రన్ ఆఫ్టర్ చీజ్ ఎనీ లాంగర్.
0: మిల్క్ కూడా ఎక్కువగా తీసుకోకూడదు.
1: డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ మిల్క్.
0: టూ మచ్ మిల్క్ ఏంటంటే టూ మచ్ మిల్క్ చాలా చెడ్డది.
1: టూ మచ్ ఆఫ్ మిల్క్ ఈజ్ ఆల్సో బ్యాడ్.
0: లిమిట్ గా ఉండాలా?
1: ఎవ్రీథింగ్ షుడ్ బి అండర్ లిమిట్స్.
0: మిల్క్ ఎంతనో నీరు అందిపోయారు.
1: యూ షుడ్ మిక్స్ ప్రాపర్ కాంబినేషన్ షుడ్ బి 50-50. Milk and water.
0: Curd kuda ante.
1: So also curd.
0: Gatti unte chaala manchi curd antaru.
1: You think the curd is so hard, you say it's very good.
0: Gatti undakudu.
1: No, no, it shouldn't be so.
0: Adi koncham neelle gaane undala.
1: You have to dilute it with aqua water.
0: Kanuka manu food ni kuda control cheyali.
1: So you have to exercise control over food.
0: Daiva prarthanaku ee food ni kuda control cheyali.
1: Therefore for prayer the food has to be controlled to begin with.
0: Food do ee discipline sarina twenty ga pettukunte meek eppudigaina undu darshanam tacharame avutundi.
1: When once you have got the food regulation, observance of discipline, you will suddenly experience the vision of God.
0: Samacharam kuda ganakarledu.
1: You don't need to wait for years.
0: నెలలు కూడా కాదక్కర్లేదు.
1: నాట్ నెసెసరీ ఈవెన్ మంత్స్.
0: ఎప్పటికప్పటికే నిరంతరం ఆనందంగా ఉండొచ్చు.
1: యు కెన్ బి బ్లిస్ఫుల్ కంటిన్యూస్లీ.
0: ఆనందం అనేటువంటిది దైవం యొక్క స్వరూపమే.
1: బ్లిస్ ఇస్ గాడ్, బ్లిస్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: ఈ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం, పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగనతత్వం, తత్వమస్యాది లక్ష్యం, ఏకం నిత్యం, విమలం చరం, సర్వది సాక్షిభూతం.
1: God is bliss. That God bliss is unsullied, non-dual, permanent, eternal, nectarine. It has neither beginning nor an end, unpolluted.
0: నాకు బ్లిస్ కావాలి, ఆనందం కావాలి అనుకుంటాను.
1: Say, I want bliss.
0: ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది?
1: Where from can you get it?
0: నేను షాప్ నుంచి కొనగలుగుతుందా?
1: Can you buy it in any shop?
0: లేకపోతే ఏ హోటల్ నుంచి?
1: ఆర్ కెన్ యూ జస్ట్ ఈట్ ఇట్ అవైలబుల్ ఇన్ ఎనీ హోటల్?
0: ఆనందం తన నుంచినే రావాలి.
1: బ్లిస్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇట్ హ్యాస్ కమ్ అవుట్.
0: యూ బ్లిస్ ఫార్మ్,
1: యు ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ బ్లిస్.
0: నీవు పుట్టినప్పుడే నవ్వుతూ వచ్చావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బోర్న్ విత్ బ్లిస్ స్మైలింగ్.
0: కానీ తర్వాత ఈ ప్రపంచం యొక్క వాసనలు అంతా తగిలి తర్వాత నువ్వు ఏడుపు.
1: యూ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ అటాచ్మెంట్ అండ్ వరల్డ్లీ అటాచ్మెంట్.
0: కనుక నీ వరల్డ్ అటాచ్మెంట్ తగ్గించుకోవాలి.
1: కట్ షార్ట్, రిడ్యూస్ యువర్ అటాచ్మెంట్.
0: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మనం అనవసరంగా ఏర్పడిన అటాచ్మెంట్ పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్.
0: ఈ విధంగా పెట్టుకుని దేహాన్ని బలహీనం చేసుకుని,
1: with too much of attachment you make yourself weak.
0: ఈ విచారం కూడా చాలా చెడ్డది.
1: అండ్ వరీ, టూ మెనీ థాట్స్ ఇస్ ఆల్సో బ్యాడ్.
0: వరీ వరీ వరీ వరీ
1: వరీ వరీ ఫర్ ఎవ్రీథింగ్.
0: వరీ నుంచి కరీ.
1: అండ్ దెన్ వరీ, దెన్ యూ హ్యావ్ అదర్ ఫ్యాక్టర్ కరీ.
0: వరీ కరీ
1: వరీ కరీ.
0: ఈ వరీ కరీ రెండు వచ్చినప్పటికే హార్ట్ చాలా వీక్.
1: వరీ కరీ ఆర్ ది టూ ఫ్యాక్టర్స్ దట్ మేక్ ది హార్ట్.
0: కనుక అది కూడా బలహీనమైపోతుంది, వీక్ అవుతుంది.
1: హార్ట్ టర్న్స్ వీక్.
0: కనుక ఈ వరీ కరీ don't

0: is going to.
1: Therefore, take care of this worry and curry.
0: ఇదే వచ్చినదే వచ్చింది పోతుంది ఎట్ట వచ్చింది అట్టే పోతుంది అంతేగాని నాకేం తప్పు లేదు అని అనుకో.
1: Even if worry has come, yes, enter the feeling, this too will pass. It has come now, it is bound to go. Have that feeling. All that comes is sure to vanish. Body is there. Should have attachment to the body to the extent necessary.
0: లిమిట్
1: లో పెట్టుకోవాలి.
0: అప్పుడే లేకపోతే ఈ దేహాలు కూడా చాలా చెడిపోతాయి.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దీస్ లిమిటేషన్స్ లిమిట్స్ ద బాడీ గెట్స్ స్పాయిల్డ్.
0: కనుక మీరు జాగ్రత్త సాధన చేసేటువంటి వాడు, దైవాన్ని చూడాలనేటువంటి వాడు, దైవంతో మాట్లాడాలనేటువంటి వాడు, మీరు నేను చెప్పినట్టుగా వినండి. తప్పక మీరు దైవాన్ని చూస్తారు, దైవంతో మాట్లాడతారు.
1: Those who want to see God, those who want to experience God, those who want to talk to God, Bhagavan is assuring us, if we follow His word, if we follow His teaching, if we follow the procedure given to us, you will experience God, we will experience Bhagavan in front of you.
0: Karuka. భక్తి భక్తి అనగా కేవలము పూజ చేయటము, వ్రతాలు చేయటము, జపాలు చేయటము ఇంత మాత్రమే కాదు.
1: డివోషన్ డస్ నాట్ మీన్ సింప్లీ యాక్ట్స్ ఆఫ్ చారిటీ ఆర్ రిపీటింగ్ హిస్ మ్యాచ్లెస్ నేమ్.
0: కానీ నిజమైనటువంటి ఒక భక్తి అనగా భగవంతుని పేరు ప్రేమ, చరించిన ప్రేమ.
1: డివోషన్ మీన్స్ అన్వేవరింగ్ స్టడీ కాన్స్టెంట్ లవ్ ఫర్ గాడ్.
0: భ్రమించని ప్రేమ ఉండకూడదు.
1: అండ్ దిస్ లవ్ షుడ్ బి స్టడీ, షుడ్ నెవర్ వేవర్.
0: భ్రమించకూడదు.
1: అండ్ ఇట్ షుడ్ నెవర్ చేంజ్.
0: ఆ ఒక ప్రేమ ప్రేమ కాలే పెట్టుకోవాలి.
1: లవ్ ఫర్ గాడ్ షుడ్ రిమైన్ కాన్స్టెంట్.
0: అదే ఎప్పుడు స్థిరమైనటువంటిది.
1: అండ్ ఇట్ షుడ్ బి స్టడీ, ఇట్ ఇస్ పర్మనెంట్.
0: దానికంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
0: దేహమైనా వదులుతాం, కానీ దాని యొక్క స్టడీని మొదలం.
1: In fact, anything may happen to the body, but nothing will happen to love within.
0: Love eppudu kodanu cherinchinatundi preminchinatundi nadaram kaaratundi.
1: Therefore, love remains as it is. It is changeless. It is eternal. It shall never waver.
0: Atti premanu meeru baddhanga pettukondi.
1: Therefore, we should safeguard and maintain such love.
0: Appudu meeku tappaga ఈ దివ్యత్వం మీకు లభ్యం అవుతుంది.
1: Then you will easily attain divinity, experience God.
0: కానీ ఈ లోకంతో మనం సంబంధం పెట్టుకోవడం రాక్షసత్వం పెరిగిపోతుండాలి.
1: Because of our association in this world, there is a scope to develop demonic qualities.
0: డిమానిక్ క్వాలిటీనే కాదు, ఈ కామక్రోధం రెండు కూడా పరమ ద్వేషుడు.
1: Not only the demonic qualities, we also develop evil traits such as anger, avarice, hatred, desire.
0: ఈ రెండు చాలా ద్వేషాలు.
1: And in fact, that worst of the enemies that we can ever have.
0: ఎప్పుడు ప్రేమతో ప్రేమతో ప్రేమతో ఉండండి.
1: We should spend our time constantly with love.
0: నవ్వు నవ్వుతూ ఉండాలి.
1: And we should love and smile love.
0: ఆ నవ్వుతూ ఉన్నప్పుడు ఆ ప్రేమ సహజంగా వస్తుంది.
1: Then once you laugh and smile, naturally, the love within you manifests automatically.
0: కానీ కొంతమంది మొదలు చూస్తే చాలా క్యాస్టైర్ ఫేస్ మాదిరిగా.
1: But the faces of some people are so serious, long castor oil faces.
0: ఎప్పుడు నవ్వుతూ ఉండదా?
1: Smile, smile, smile all the way.
0: దైవం ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాడు.
1: God always smiles.
0: ఏ నిమిషము కూడా విచారమనేటువంటిదే పెట్టుకోడు.
1: God is never sad and serious.
0: Sad అని కాని దుఃఖమని కాని ఏమాత్రమో లేదు.
1: There is no chance of sadness, seriousness in God at any time.
0: ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతుంటాను.
1: God always smiles and smiles.
0: కాబట్టి మైలు ఉంటాం చేతనే నాకు ఎట్టి బాధలు ఉండవు.
1: Bhagavan smiles, so he has no pain, no suffering, whatever, any time.
0: Kanuka, nenu eppudu aarogyamgane unnanu.
1: Bhagavan is healthy throughout, always.
0: Kanuka, nenu naaku vishayam nenu evvaru baadapadavakkaledu.
1: Don't worry about Bhagavan's health.
0: Nenu eppudu kudanu baaga untanu.
1: Bhagavan is perfect, healthy, every time.
0: చూసుకోవడానికి స్వామి చాలా నొప్పిగా ఉందేమో అనుకుంటారు.
1: We may feel that there is some pain that Swami is experiencing.
0: No pain.
1: Swami declares there is no pain at all.
0: మీ యొక్క ప్రేమనే నా పెయిన్ అంతా కూడా పరిహారం చేస్తుంది.
1: Bhagavan declares, your love will make Swami painless, totally free from pain.
0: The
1: moment Bhagavan watches all of you, this vast assembly, Bhagavan is blissful in the supreme state of bliss.
0: Karuka, meeting in that pose in the ani, like your doctor's to kaadu.
1: Therefore, we can make Bhagavan free from the pain. Devotees only can do it and not doctors, never doctors.
0: Jimga, Inadu, Intamandi, E Pradeshalik Cheratamu, Anaga Devi, Intamandi Premukne and Guri Nanu, and it would Arandame Nagento Pedarandamu.
1: Bhagavan is very, very happy because so many thousands and thousands have assembled here. They have been sharing his love. They love him. Swami loves you. That makes him very, very, very happy. If you are happy anywhere, Swami will be happy. Continue to be happy anywhere.
0: చూస్తుంటేనే ఎంతో ఆనందం ఇస్తుంది.
1: భగవాన్, వీ ఫైండ్ ఇన్ హిమ్ వేవ్స్ ఆఫ్ హ్యాపీనెస్ యాజ్ హీస్ వాచింగ్ యూ. దట్స్ వాట్ స్వామి సేస్, ఐ యామ్ మోర్ అండ్ మోర్ హ్యాపీ లుకింగ్ ఎట్ యూ.
0: ఇది మీ అదృష్టము.
1: దిస్ ఈజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్, యువర్ గుడ్ లక్, బికాస్ యూ హావ్ ఎర్న్డ్ దిస్ ఫార్చ్యూన్.
0: చూరి వచ్చిన వారంతా కూడా చాలా భక్తిగా ప్రేమతో వచ్చారు.
1: ఆల్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్, దే హావ్ కమ్ హియర్ ఫుల్ ఆఫ్ డివోషన్, యూఆర్ ఆల్ పైయస్ అండ్ డివోటీస్.
0: ప్రేమకు మించినటువంటి ఔషధం మరి ఏది ఒక్కటి.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ హయ్యర్ మెడిసిన్ బియాండ్ లవ్, అదర్ దాన్ లవ్.
0: మీ ప్రేమనే ఔషధం.
1: యువర్ లవ్ ఇస్ ద క్యూరేటివ్ మెడిసిన్ ఫర్ భగవాన్.
0: అదే పవర్ఫుల్ మెడిసిన్.
1: యువర్ లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్.
0: నా ప్రేమ మీకందరికి పవర్ఫుల్ మెడిసిన్.
1: అండ్ భగవాన్స్ లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ మెడిసిన్ దట్ ఆల్ ఆఫ్ అస్ నీడ్.
0: మీరు నిరంతరము హ్యాపీగా పీస్ఫుల్ గా మీరు ఉండండి.
1: Bhagavan wants you to be happy. Bhagavan wants you to be peaceful.
0: Peaceful ga undi, be happy ga, kutumbamlo anyonyataga, aanandamga jeevinchandi.
1: Be peaceful, be happy, live in harmony as you live in your family.
0: Inte kaakunda, meer ye vidhamaina chinna chinna baadhalaku kuda meer dongi pokandi.
1: Don't submit yourself for any simple problem, for any simple problem.
0: ఏ దీనికి మీరు చోటు ఇవ్వకండి.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఈ సచ్ సార్ట్ ఆఫ్ వీక్నెస్.
0: భార్యకు జబ్బు వచ్చినా, పిల్లలకు జబ్బు వచ్చినా, ఎవరికి వచ్చినా కానీ మీరు ఏ మాత్రం బాధపడకండి.
1: వైఫ్ మే ఫాల్ సిక్, చిల్డ్రన్ మే ఫాల్ సిక్, బట్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్, పర్టర్బ్డ్ బై దాట్.
0: తప్పక మీరందరికీ బాగుపడి నేటి నుంచి మీరింటికి పోతానే చాలా సుఖంగా, శాంతిగా, సంతోషంగా జీవించండి.
1: భగవాన్ బ్లెసెస్ యూ సచ్ దట్ బై ద టైమ్ యూ రిటర్న్ గో బ్యాక్ హోమ్ యూ విల్ బి హ్యాపీ పీస్ఫుల్ బ్లిస్ఫుల్ హెల్దీ.

Святые жлаки и животворящие.

وحاق حتى لتوالي.